ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 23వ తేదీ శనివారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం. ఈనాటి మా కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 5:55 అవుతుంది. చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు May 23 ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో, విజ్ఞాన రంగంలో, సాహిత్యంలో, సమాజ అభివృద్ధిలో

ఎన్నో ముఖ్యమైన సంఘటనలకు వేదికైన రోజు ఈరోజు. ఇదే సమయంలో మానవతా విలువలను గుర్తు చేసే కొన్ని అంతర్జాతీయ దినోత్సవాలను కూడా ప్రపంచం ఈరోజు గుర్తు చేసుకుంటోంది. మరి ఈరోజు ఆ విశేషాలకైతే మనం ప్రయాణిద్దాం. అంతర్జాతీయ ప్రసూతి ఫిస్టుల నిర్మూలన దినోత్సవం ముందుగా ఈరోజు గురించి మనం మాట్లాడుకుంటే, ప్రసూతి సమయంలో సరైన వైద్య సేవలు అందకపోవడం వల్ల మహిళలకు ఏర్పడే తీవ్రమైన ఆరోగ్య సమస్యను అబ్స్ట్రాక్టిక్ ఫిస్టుల అంటారు. ఇది శారీరకంగానే కాక మానసికంగా కూడా మహిళలను తీవ్రంగా బాధించే పరిస్థితి. ముఖ్యంగా పేదరికం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కొరత, బాల్య వివాహాలు వంటి కారణాల వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచేందుకు ఐక్యరాజ్య సమితి May 23 అంతర్జాతీయ ప్రసూతి ఫిస్టుల నిర్మూలన దినోత్సవంగా ప్రకటించింది. ఈ దినోత్సవం ద్వారా ప్రతి మహిళకు సురక్షిత ప్రసూతి హక్కు ఉందని ప్రపంచానికి గుర్తు చేస్తున్నారు. మన సమాజంలో మహిళ ఆరోగ్యం అంటే కుటుంబ ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం అంటే దేశ ఆరోగ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈరోజుకున్న మరొక ప్రత్యేకత వరల్డ్ టర్టిల్ డే, ప్రపంచ తాబేలు దినోత్సవం. ప్రతి సంవత్సరం May 23 ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. తాబేళ్ల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం, వాటి సహజ నివాసాలను కాపాడడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ దినోత్సవాన్ని అమెరికాకు చెందిన అమెరికన్ టార్టాయిస్ రెస్క్యూ సంస్థ 2000 ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఇదే రోజున ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులు, జీవశాస్త్రవేత్తలు, వన్యప్రాణి సంరక్షణ సంస్థలు కలిసి తాబేళ్ల పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాబేళ్లు భూమిపై కోట్ల సంవత్సరాలుగా జీవిస్తున్న అత్యంత పురాతన జీవుల్లో ఒకటి. సముద్ర తాబేళ్లు సముద్ర పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అయితే ప్లాస్టిక్ కాలుష్యం, వేట, సముద్ర కాలుష్యం, తీర ప్రాంతాల నాశనం వంటి కారణాలతో అనేక తాబేలు జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. మన దేశంలో కూడా ఒడిశా తీర ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్ర తాబేళ్లు గుడ్లు పెట్టడానికి వస్తుంటాయి. ముఖ్యంగా అలివిడ్లీ తాబేళ్ల సంరక్షణ కోసం ప్రభుత్వం మరియు పర్యావరణ సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈరోజు మనకు చెప్పే సందేశం ఒకటే, ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్తు సురక్షితం. తాబేళ్లను రక్షిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. ఈరోజుకున్న మరొక ప్రత్యేకత ఐక్యరాజ్య సమితి గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్. ప్రతి 2 ఒకసారి May 3 ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడం, ప్రాణాలను కాపాడడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా డ్రైవింగ్ చేయడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు అనేక ప్రాణాలను కాపాడతాయి. రోడ్డు మీద వేగం కాదు, గుర్తుంచుకోండి, జీవితం ముఖ్యం అనే సందేశాన్ని ఈ వారం మనకు గుర్తు చేస్తుంది. May 23 చరిత్రలో ఈరోజు జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1984 బచేంద్రి పాల్ చరిత్ర. భారతదేశానికి గర్వకారణమైన పర్వతారోహకురాలు బచేంద్రి పాల్ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. మహిళల సామర్థ్యానికి ఇది గొప్ప నిదర్శనం. 1995 జావా ప్రోగ్రామింగ్ భాషా పరిచయం. కంప్యూటర్ ప్రపంచాన్ని మార్చేసిన జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అధికారికంగా ఈ కాలంలో ప్రపంచానికి పరిచయమైంది. నేటి సాఫ్ట్వేర్ రంగ అభివృద్ధికి ఇది ఎంతో కీలకం. 2009 ఇదే రోజున IPL 2 విజేతగా హైదరాబాద్ డెక్కన్ ఛార్జర్స్ నిలిచింది. ఈరోజు జన్మించిన కొంతమంది ప్రముఖుల గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. కార్ల్ మార్క్స్ 1818 ప్రపంచ రాజకీయ ఆర్థిక సిద్ధాంతాలను ప్రభావితం చేసిన ప్రముఖ తత్వవేత్త కార్ల్ మార్క్స్ ఇదే రోజున జన్మించారు. ఆయన ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలకు ప్రేరణగా నిలిచాయి. 1923 అలీ సర్దార్ జాఫ్రీ ప్రముఖ ఉర్దూ కవి, రచయిత ఇదే రోజున జన్మించారు. ఈరోజు మనకు చెప్పే సందేశం ఒకటే, May 23 మనకు 2 ముఖ్యమైన విషయాలను గుర్తు చేస్తుంది. ముఖ్యంగా ఒకటి, మహిళల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత. 2, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్న సత్యం. ప్రతి జీవితం విలువైనదే. సమాజం ఆరోగ్యంగా సురక్షితంగా ఉండాలంటే అవగాహన ఎంతో అవసరం. ఇవే ఈరోజు విశేషాలు. మరో కొత్త అంశంతో మరో చారిత్రక
చారిత్రాత్మక విశేషాలతో మళ్ళీ కలదాం. అంతవరకు సెలవు. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ప్రయాణించండి. నేను మీ నరసింహ, సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6 గంటలు దాటి 20 సెకండ్లు అవుతుంది. ఈ ప్రభాత సమయాన ఒక మంచి దేశభక్తి గీతం విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 6:04 దాటి 30 సెకండ్లు అవుతుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అనంతరం 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: శ్రోతలు, ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విన్నారు. సమయం 6:32 కావస్తుంది. ఇప్పుడు విందాం కేకేఎస్ రాజలక్ష్మి గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధ.
1: వివాహ బంధం. వివాహం అనేది ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరితో ఒకరు ప్రేమపూర్వకంగా మెలుగుతూ ఒకరి కోసం ఒకరా అన్నట్లు జీవితంలో సర్దుకుంటూ ఉత్తమమైన వ్యక్తిత్వ సుగుణాభరణాన్ని ధరించి ఆనందంగా జీవిస్తే సీతారాముళ్లాగా జీవితాన్ని గడుపుతున్నటువంటి ఆ దంపతులను చూసి ఆ పరమాత్మకే ఆనందం కలిగి ఆ దంపతులలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ తొలగించి సకల సంపదలు ప్రసాదిస్తాడు. సృష్టిలోని ప్రాణులలో మానవ జన్మ ఎంతో విశిష్టమైనది అనే విషయాన్ని నరత్వం దుర్లభం లోకే, ప్రాణినాం నరజన్మ దుర్లభం, దుర్లభో మానుషో దేహ వంటి శాస్త్రవాక్యాలు దృఢపరుస్తున్నాయి. ఈ మానవ జన్మ పూర్వజన్మ పుణ్యఫలంగా లభించింది. మనుష్యాం పుణ్య సంచయాత్ అని చెప్పబడింది కదా. ఈ మానవ జన్మలోనే, ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే ఈ భరత భూమిలోనే విద్యాభ్యాసం ఉద్యోగలబ్ధి పొందిన తర్వాత వరుడి తల్లిదండ్రులు యోగ్యమైన కన్యని అన్వేషించి వివాహం చేస్తారు. ఇలా వివాహం చేసుకున్న జంట లక్ష్మీనారాయణ స్వరూపంగా ఈ భూమి యందు ఎన్నో ధర్మకార్యాలు చేయడానికి యోగ్యత సంపాదిస్తారు. ఈ విధంగా యోగ్యత కలిగిన జంట ఆనందంగా గృహస్థ జీవితం గడుపుతూ పశుపక్ష్యాదులను సర్వ ప్రాణులను పోషించే అర్హత కలిగి ఉంటారు. ఈ అర్హత సన్యాసులకు ఉండదు కదా, అందుకే గృహస్థాశ్రమవాసి సర్వశ్రేష్ఠుడని శాస్త్రం చెప్తోంది. ఈ గృహస్థు యజ్ఞయాగాది వైదిక క్రియాకలాపాల ద్వారా దేవతలను, శ్రాద్ధ కర్మలతో పితృదేవతలను, పూజ్యులైన తల్లిదండ్రులను పూజిస్తూ, గురువులను ఆదరిస్తూ, ఇంటికి వచ్చిన అతిథులను మర్యాదగా చూస్తూ అందరినీ తృప్తిపరుస్తారు.
0: శ్రోతలు, ఇప్పటి వరకు కేకేఎస్ రాజలక్ష్మి గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధ విన్నారు. సమయం 6:35 కావస్తుంది. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

వేసవి కాలంలో చేపల పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో చేపల చెరువులో నీటి గుణాత్మక లక్షణాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయాలలో నీటి ఆవిరి ఎక్కువగా జరిగి నీటి మట్టం తగ్గిపోతుంది. నీటిలో కరిగిన ప్రాణవాయువు పరిమాణం తగ్గిపోవడము, విష పదార్థాల మోతాదు పెరగడం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. ఈ మార్పులు చేపలపై తీవ్ర ప్రభావం చూపి వాటిని ఒత్తిడికి గురిచేస్తాయి. వీటి ఫలితంగా చేపల వృద్ధి మందగించడము, ఆహారం తీసుకునే సామర్థ్యం తగ్గిపోవడము, వివిధ రకాల వ్యాధులకు గురి కావడము మరియు కొన్ని సందర్భాల్లో ఆకస్మిక మరణాలు సంభవించే ప్రమాదం ఉంటుంది.

జంతువులు నీటి మట్టం మరియు ఉష్ణోగ్రతను నియంత్రించడం చేపల పెంపకంలో అత్యంత కీలకమైన అంశంగా భావించాలి. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీరు వేడెక్కి నీటిలో కరిగిన ప్రాణవాయువు పరిమాణం తగ్గిపోతుంది. ఇది చేపలకు తీవ్రమైన ఒత్తిడిని కల్పిస్తుంది. నీటి లోతు తక్కువగా ఉన్న చెరువుల్లో ఈ ప్రభావం మరింత వేగంగా కనిపిస్తుంది. ఎందుకంటే తక్కువ లోతు ఉన్న నీరు త్వరగా వేడెక్కుతుంది. అందువల్ల చెరువులో నీటి లోతు కనీసం 1.5 నుంచి 2 మీటర్ల వరకు ఉండేలా చూసుకోవాలి. లోతైన నీటిలో ఉష్ణోగ్రత మార్పులు తక్కువగా ఉండి చేపలకు స్థిరమైన వాతావరణం లభిస్తుంది. నీటి మట్టం గనక తగ్గిపోతే చేపలు ఒకే చోటుకు గుంపులుగా చేరి ఒత్తిడికి లోనవుతాయి. దీనివల్ల ఆహారం తీసుకోవడం తగ్గి వృద్ధి మందగిస్తుంది. చెరువుల చుట్టూ చెట్లు నాటడం లేదా తాత్కాలికంగా నీడను ఏర్పాటు చేయడం ద్వారా సూర్యకిరణాలు నేరుగా వీటిపై పడకుండా నిరోధించవచ్చు. ఇది నీటి ఉష్ణోగ్రతను కొంతవరకు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నీటి ఉపరితలంపై వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చేపలు దిగువ భాగంలో ఉండడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి నీటి లోతు సరిపడా ఉండడం ఎంతో ముఖ్యమైనది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు చేపల శరీర క్రియలు వేగంగా జరుగుతాయి. దీనివల్ల నీటిలో కరిగిన ప్రాణవాయువు అవసరం కూడా ఎక్కువవుతుంది. కానీ అదే సమయంలో నీటిలో కరిగిన ప్రాణవాయువు గనక తగ్గిపోతే చేపలు ఒత్తిడికి గురవుతాయి. అందువల్ల నీటి మట్టము అలాగే ఉష్ణోగ్రత నియంత్రణ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న అంశాలు అని రైతులు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా చెరువుల్లో నీటి లోతును కాపాడుతూ ఉష్ణోగ్రతను నియంత్రించే చర్యలు తీసుకుంటే వేసవి కాలంలో చేపలకు అనుకూల వాతావరణం కల్పించి నష్టాలను తగ్గించుకోవచ్చు. చెరువుల్లో చేపలు బ్రతికే ప్రధాన ఆధారం నీటిలో కరిగి ఉన్న ప్రాణవాయువు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నీటిలో ప్రాణవాయువు నిల్వ ఉండే సామర్థ్యం తగ్గిపోతుంది. అంతేకాకుండా చెరువులో మిగిలిపోయిన ఆహారము మలినాలు కుళ్లిపోవడం వల్ల కూడా ప్రాణవాయువు వినియోగం ఎక్కువై తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో చేపలు నీటిపైకి వచ్చి ఊపిరి పీల్చే ప్రయత్నం చేస్తాయి. ఈ రకమైన లక్షణాలు కనిపిస్తే నీటిలో ప్రాణవాయువు కొరత ఉందని గుర్తుంచుకోవాలి. సాధారణంగా నీటిలో ప్రాణవాయువు సరిపడా ఉంటే చేపలు చురుకుగా తిరుగుతూ ఆహారాన్ని తీసుకుంటాయి. కానీ ప్రాణవాయువు తగ్గితే అవి నెమ్మదిగా కదలడం, ఒక్కచోట గుంపులుగా ఉండడము, ఆహారం తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితిని గనక నిర్లక్ష్యం చేస్తే చేపల మరణాలు సంభవించే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యను నివారించడానికి ఉదయం మరియు సాయంత్ర సమయాల్లో చెరువుల్లో నీటిని కదిలించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నీటి ఉపరితలాన్ని కదిలించడం ద్వారా గాలి నీటిలో కలిసేలా చేసి ప్రాణవాయు స్థాయిని పెంచవచ్చు. కొందరు రైతులు చెక్క పలకలు లేదా పంపుల సహాయంతో నీటిని చిలకరించడం వంటి సులభ పద్ధతులు కూడా అనుసరిస్తారు. ఇవి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే చెరువుల్లో అధికంగా పెరిగే నీటి మొక్కలను తొలగించడం చాలా అవసరము. ఇవి రాత్రి సమయాల్లో ప్రాణవాయువును ఎక్కువగా వినియోగించుకుని నీటిలో ప్రాణవాయువు కొరతను పెంచుతాయి. చెరువుల్లో మిగిలిపోయిన ఆహారము చెత్త పదార్థాలను తొలగించడం ద్వారా కూడా ప్రాణవాయువు వినియోగాన్ని తగ్గించవచ్చు. ఇంకా అవసరమైతే తగిన మోతాదులో కొన్ని రసాయన పదార్థాలను వినియోగించడం ద్వారా కూడా ప్రాణవాయువు స్థాయిని తాత్కాలికంగా పెంచుకోవచ్చు. అయితే వీటిని జాగ్రత్తగా సరైన మోతాదుల్లో మాత్రమే ఉపయోగించుకోవాలి. ఈ విధంగా నీటిలో కరిగిన ప్రాణవాయువు స్థాయిని క్రమం తప్పకుండా గమనిస్తూ అవసరమైన చర్యలు గనక తీసుకుంటే వేసవి కాలంలో చేపల ఆరోగ్యాన్ని కాపాడి మంచి దిగుబడిని పొందవచ్చు. చెరువుల్లో నీటి నాణ్యత యాజమాన్యం విషయానికొస్తే చెరువుల్లో నీటి నాణ్యత సరిగ్గా ఉండడం చేపల ఆరోగ్యము మరియు వృద్ధికి చాలా ముఖ్యమైన అంశము. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నీటిలో రసాయన మార్పులు వేగంగా జరుగుతాయి. ముఖ్యంగా నీటిలో ఆమ్లత్వం మారిపోవడము, అమోనియా వంటి విష పదార్థాలు పెరగడము జరుగుతుంది. ఇవి చేపలపై నేరుగా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. నీటిలో ఆమ్లత్వం ఎక్కువగా ఉన్నప్పుడు వ్యవసాయ సున్నం వేయడం ద్వారా దాన్ని సరిచేసుకోవచ్చు. సాధారణంగా ఎకరానికి 200 నుంచి 300 కిలోల వరకు సున్నం వేయడం ద్వారా నీటి ఆమ్ల

స్థితి మెరుగుపడుతుంది. సున్నం వేయడం వల్ల నీటిలో హానికర జీవులు కొంతవరకు తగ్గిపోవడం మాత్రమే కాకుండా చేపలకు అనుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది. అయితే సున్నం వేయడానికి ముందు చెరువులోని పరిస్థితిని గమనించి మోతాదును నిర్ణయించడం మంచిది. అదేవిధంగా చెరువులో అమోనియా వంటి విష పదార్థాలు పెరిగినప్పుడు ప్రోబయోటిక్స్ ను ఉపయోగించడం ద్వారా వాటిని తగ్గించవచ్చు. ఇవి నీటిలోని హానికర పదార్థాలను గ్రహించి నీటిని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. ఈ విధంగా నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చేపలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చెరువుల్లో మిగిలిపోయిన ఆహారము, చేపల విసర్జనలు మరియు ఇతర మలినాల వల్ల సేంద్రియ పదార్థాలు ఎక్కువగా పేరుకుపోతాయి. వేసవిలో ఇవి త్వరగా కుళ్ళిపోయి నీటిలో విష పదార్థాలను పెంచుతాయి. ఈ పరిస్థితిలో నీటిలో కరిగిన ప్రాణవాయు తగ్గిపోవడంతో చేపలకు ప్రమాదం జరుగుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి జీవ సూక్ష్మజీవ పదార్థాలు అంటే ప్రోబయోటిక్స్ ను వినియోగించడం చాలా ఉపయోగకరమైన పద్ధతి. ఇవి చెరువులోని మలినాలను కరిగించి నీటిని శుభ్రపరుస్తాయి. అలాగే అమోనియా, నైట్రేట్ వంటి హానికర పదార్థాలను తగ్గించి నీటిని సమతుల్య స్థితిలో ఉంచుతాయి. ఈ సూక్ష్మ జీవాలు సహజంగా పనిచేసి నీటి నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్రను పోషిస్తాయి. జీవ పదార్థాలను సరైన మోతాదులో మరియు సమయానికి వినియోగించడం ద్వారా చెరువుల్లో సహజ సమతుల్యత కొనసాగుతుంది. ఇది చేపల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఆహార వినియోగాన్ని కూడా సమర్థవంతంగా మారుస్తుంది. ఈ విధంగా సేంద్రియ లోడ్లను నియంత్రించడం వేసవి కాలంలో చేపల పెంపకంలో తప్పనిసరి చర్యగా భావించాలి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు. వ్యాఖ్యానం ఉమాదేవి. సమయం 6:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 7:00 ప్రసార విశేషాలతో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, త్వరలో చేపట్టే 2,50,00,000 విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. వచ్చే నెలలో విత్తన బంతులను సిద్ధం చేసి జులై ఆగస్టు నెలల్లో పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అందరినీ భాగస్వాములు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తున్న ఎంపీ కప్ 2026 క్రికెట్ టోర్నమెంటును ఆయన నిన్న ప్రారంభించారు. అంతకుముందు టోర్నీ లోగోను ఆవిష్కరించిన మంత్రి యువత పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొనాలని కోరారు. టోర్నీ ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన స్నేహపూర్వక మ్యాచ్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు జీ శంకర్ తదితరులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎర్రన్న క్రీడా ఉత్సవం ఎంపీ బాక్స్ క్రికెట్ కప్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం కూడా క్రీడా అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా ప్రతిరోజు ఉండాలి. ఒక ఫిట్ ఇండియా ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో ఆ ఫిట్ ఇండియాని మనం సాధించాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలి. దాన్ని మోటివేట్ చేయడానికే ప్రత్యేకంగా ఈ యొక్క బాక్స్ క్రికెట్ కప్ అనేది కూడా పెట్టడం జరిగింది.
0: రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకు అటవీ శాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సుమారు 200 పర్యాటక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న సౌకర్యాలు, వసతులు, అభివృద్ధి అవకాశాలపై సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి 5 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. పర్యాటకుల భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పించేందుకు పర్యాటక పోలీసు వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, నూతన ఇసుక పాలసీతో ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. అనంతపురం జిల్లాలో 3,00,000 టన్నుల ఇసుకను ప్రజలకు అందించామని మంత్రి పేర్కొంటూ,
2: ఫ్రీ శాండ్ పాలసీలో ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఒక పైసా కూడా ఇందులోంచి తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశాం. అనంతపురం జిల్లాలో 3,00,000 టన్నులు శాండ్ని సప్లై చేయడం జరిగింది. అంటే దగ్గర 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం రాకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండాలనే విధంగా శాండ్ పాలసీ అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీచెస్ను ఓపెన్ చేస్తున్నాం. కలెక్టర్స్ ఆధ్వర్యంలో డేలెస్ కమిటీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే మొత్తం మానిటర్ చేస్తా ఉన్నాం.
0: రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు అమరావతి క్యాంపు ఆఫీస్ నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం కండ్రిక గ్రామంలో ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకుంటారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం అమరావతికి చేరుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టకు చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం పట్టణంలో వేద పాఠశాల నిర్మాణంతో పాటు ఆలయాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగనుంది. వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నూతన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రారంభంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. పలు ఇతర అంశాలపైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం దినకర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: విద్య వైద్యం అనేటటువంటిది వికసిత భారత్కి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అత్యంత కీలకము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్లో భాగస్వామ్యం చేయటం. దానికి విద్యా వైద్య రంగాలు అనేటటువంటిది వాటి ప్రగతి చాలా కీలకం. ఏదైనా ఒక ప్రాంతం యొక్క మానవ వనరుల అభివృద్ధి అనేది విద్యతోటి మాత్రమే సాధ్యం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः। प्रधानमंत्री नरेंद्र मोदी तथा साइप्रस देशस्य राष्ट्रपतिः निकोस क्रिस्टोडोलाइट्स इत्येषश्च आतंकवादं निवारणाय बहुपक्षीय प्रयासानां सुदृढीकरणाय तथा संयुक्त राष्ट्र संघस्य संरचनान्तर्गतं अन्ताराष्ट्रिय आतंकवादस्य विषये समग्र सम्मेलनं शीघ्रमेव अन्तिमीकृत्य स्वीकर्तुम् आहूतवन्तौ। ह्यः नवदिल्ल्याम् उभयोः नेत्रोः मध्ये वार्तायाः अनन्तरं प्रदत्ते संयुक्त वक्तव्ये उभौ पक्षौ संयुक्त राष्ट्रसंघे तथा यूरोपीय संघे च निर्दिष्टानाम् आतंकवादिनाम् आतंकिसंघटनानां च विरुद्धम् अपि च संयुक्त राष्ट्रसंघस्य सुरक्षा परिषद् प्रतिबंध समित्याः अन्तर्गतं सूचीबद्धानां 67,200+ यावत् आतंकिसंघटनानां विरुद्धं प्रबलं समन्वितं च कार्याचरणाय आग्रहं कृतवन्तौ।
5: आज हमने साइबर सिक्योरिटी, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है। इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे।
4: उभौ पक्षौ साइबर सुरक्षायाम् अपि च उदयोन्मुख प्रौद्योगिक्यां विशेषावधानेन सह रक्षा उद्योगयोः मध्ये सहयोगेन सह रक्षा सुरक्षा सहकारं सुदृढीकरणेऽपि सहमतौ अभवताम्। अस्मिन् सन्दर्भे साइप्रस डिफेंस एंड स्पेस इंडस्ट्रीज क्लस्टर तथा सोसाइटी ऑफ इंडियन डिफेंस मैन्युफैक्चरर्स इत्येतयोः मध्ये संधिपत्रे हस्ताक्षरं जातम्। प्रधानमंत्री श्री नरेंद्र मोदी अद्य 21वें रोजगार मेलायां विविध प्रशासकीय विभागेषु संस्थासु च नवनियुक्तानां यूनां कृते 150,000+ नियुक्तिपत्राणां वितरणं वीडियो कॉन्फ्रेंसिंग इति आभासीय माध्यमेन करिष्यति। अमेरिका देशस्य विदेश सचिवः मार्को रूबियो इत्येषः अद्य भारतस्य चतुर्दिवसीय यात्रायां कोलकाता नगरं आगमिष्यति। इदं तस्य प्रथमं भारत पर्यटनं भविष्यति। कोलकाता नगरे प्रवासावधौ श्री रूबियो वर्येण मदर टेरेसा वर्यायाः समाधिस्थले श्रद्धांजलिः अर्पणस्य अपेक्षा अस्ति। सः विक्टोरिया स्मारकमपि द्रष्टुं शक्नोति। पश्चात् अमेरिका देशस्य विदेश सचिवः नवदिल्ल्यां प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सह मेलनं विधास्यति। श्वः श्री रूबियो राष्ट्रीय राजधान्यां विदेश मंत्रिणा एस जयशंकरेण सह वार्तालापं करिष्यति। सः अमेरिका देशस्य दूतावासस्य स्वातंत्र्य दिवसोपलक्षे आयोजिते कार्यक्रमे विभागं ग्रहीष्यति। सोमवासरे श्री रूबियो वर्यः आगरा जयपुर नगरयोः भ्रमणं करिष्यति। तत्पश्चात् मंगलवासरे भारते आयोजिते क्वाड विदेश मंत्रिणां सभायां भागं ग्रहीतुं नवदिल्ल्यां प्रत्यागमिष्यति। भारत ऋतु विभागेन अद्य पूर्वीय मध्य प्रदेशे पूर्वीय उत्तर प्रदेशे विदर्भे च तीव्रतर उष्ण तरंगस्य स्थित्यै रक्तवर्णीया संचेतना प्रसारितास्ति। अद्य दिल्ली, हरियाणा, पंजाब, चंडीगढ़, राजस्थान, बिहार, छत्तीसगढ़, झारखंड, ओडिशा इत्येतेषु प्रदेशेषु उष्ण तरंगस्य स्थित्यां आईएमडी विभागेन नारंगवर्णीया संचेतना प्रदत्ता अस्ति। तटीये आंध्र प्रदेशे, तेलंगानायां, पश्चिम मध्य प्रदेशे, पश्चिम उत्तर प्रदेशे च अद्य दिने तथैव स्थितिः भविष्यति। अद्य दिल्ल्यां अधिकतमं तापमानं 45°C यावत्, न्यूनतम तापमानं 27°C यावत् भवितुं शक्नोति। अन्त्यक्रीडा वार्तायां आईपीएल क्रिकेट क्रीडायां सनराइजर्स हैदराबाद दलेन हैदराबादे रॉयल चैलेंजर्स बेंगलुरु दलं 55 धावनांकैः पराजितम्। अद्य सायं 7:30 लखनऊ नगरे पंजाब किंग्स लखनऊ सुपर जायंट्स दलयोः मध्ये क्रीडा भविष्यति। इति वार्ताः।
6: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7 గంటలు అవుతుంది. ఈనాటి మా ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ప్రసార విశేషాల అనంతరం తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో సింహపురి సమాచారంతో పాటు స్వరార్చనలో చక్కని గీతం వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటారు. 9:00 స్వరలహరి, 9:30 చిత్రసీమ కార్యక్రమాలలో పసందైన సినీ గీతాలు వింటారు. 10:00 విజయవాడ కేంద్రం నుంచి వసుదైక కుటుంబం ప్రసారమవుతుంది. 10:15 హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:30 హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 11:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:40 ఆకాశవాణి సింహపు విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 14:00 ఆంగ్లంలోను, 14:15 హిందీలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 14:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 5:00 ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:05 వనితవాణి కార్యక్రమంలో హలే అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రత్యేకించి మహిళల కోసం. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటారు. ఇంకా కొన్ని తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు, వాతావరణ నివేదిక ముందుకు విషయాలు తెలుసుకుంటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ అభిదుసేన్, నిర్వహణ తమనం నాగేశ్వరరావు గారు. కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో మల్లితోటల సాగు యాజమాన్య పద్ధతుల గురించి డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం వింటారు. ఇంకా కొన్ని పొలం కబుర్లతో పాటు జానపద గీతాలు వింటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో పసందైన సినీ గీతాలు వింటారు. రాత్రి 8:00 హలో విరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి మార్కాపురం వారి సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 న్యూస్ ఇన్ తెలుగు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అనంతరం దేశభక్తి గీతం వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 11:10 ఈనాటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజు గర్మిలాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 19వ రోజ్గర్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. 19వ రోజ్గర్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరగనుంది. భారత్లోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గర్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. కాగా ఇప్పటి వరకు జరిగిన 18 రోజ్గర్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల మందికి నియామక పత్రాలను అందజేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్కు స్వాగతం పలికారు. రాష్టపతి భవన్లో విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్టపతి ముర్ము మాట్లాడుతూ, భారత్ సైప్రస్ మధ్య నమ్మకం, సద్భావన ఆధారంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని, ఇది భారత్ సైప్రస్ సంబంధాల్లో పెరుగుతున్న పరస్పర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము చెప్పారు. రక్షణ, భద్రత, సాంకేతికత, ఆర్థిక సేవలు, అనుసంధానం, సముద్ర సహకారం వంటి ప్రాధాన్యత రంగాల్లో సహకారం విస్తరించడంతో భారత్ సైప్రస్ సంబంధాలు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయని రాష్టపతి ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. భారత్లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సైప్రస్ ప్రధాన వనరుల్లో ఒకటిగా కొనసాగుతుందని రాష్టపతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఉగ్రవాద నిర్మూలనకు ఇరు పక్షాల ప్రయత్నాలను బలోపేతం చేయాలని, ఐక్యరాజ్యసమితి ప్రణాళికలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని వేగంగా రూపొందించి ఆమోదించాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఇరువురు నాయకుల చర్చల అనంతరం ఒక సంయుక్త ప్రకటనలో 1267 యుఎన్ఎస్సీ ఆంక్షల కమిటీ కింద ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలన్నింటిపైన బలమైన సమన్వయ చర్యలు తీసుకోవాలని నాయకులు నిర్ణయించారు.
1: हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी, भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
0: హింసాత్మక తీవ్రవాదం, రాడికలైజేషన్, ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, మనీ లాండరింగ్ను ఎదుర్కోవడానికి, అలాగే ఉగ్రవాద ప్రయోజనాల కోసం అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి సహకారం అవసరమని వారు చెప్పారు. సైబర్ భద్రత, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ రక్షణ పరిశ్రమల్లో భద్రతా సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
1: साइबर सिक्योरिटी, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है. इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे.
0: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఈ ఉదయం ఆయన కోల్కతాకు చేరుకుని మదర్ థెరిసా సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతారు. సోమవారం నాడు ఆయన ఆగ్రా, జైపూర్లలో పర్యటిస్తారు. ఈ నెల 26వ తేదీన భారత్ ఆతిథ్యం ఇస్తున్న క్వాడ్ సిక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మార్కో రూబియో పాల్గొంటారు. ఈ సమావేశంలో ఇండో పెసిఫిక్ భద్రత, ప్రాంతీయ పరిణామాలపై భారత్, అమెరికా, ఆస్టేలియా, జపాన్ దేశాలు చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్లో పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీల ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అధిక డిమాండ్ ఉన్న ఈ సమయంలో ప్రజలు బాధ్యతాయుతమైన వినియోగంతో సహకారం అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పౌరులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో వ్యవసాయం గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో ఆయన నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం గ్రామీణాభివృద్ది భూ వనరులతో సహా అన్ని సంబంధిత విభాగాలు సంస్థలు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేయాలని, వాటిని మరింత సమర్థవంతంగా జవాబుదారీగా బాధ్యతాయుతంగా మార్చాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిపాలనలో కృత్రిమ మీద సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై దృష్టి సారించారు. ఇప్పటికే అమలు చేసిన సంస్కరణలను సంస్కరణల ఉత్సవం స్ఫూర్తితో ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ ను నిందితురాలుగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇదే కేసులో లాతూర్కు చెందిన మరో ఇద్దరు వైద్యులను కూడా సీబీఐ ప్రశ్నించింది. పీవీ కులకర్ణి ద్వారా ఈ ఇద్దరు తమ పిల్లల కోసం లీకైన ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేశారని సీబీఐ అనుమానిస్తోంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గాబార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త అబ్రహం విలియమ్స్కు ఎముకల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో తాను జూన్ 30వ తేదీ నుండి తన పదవి నుండి తప్పుకోనున్నట్లు గాబర్ట్ తెలియజేశారు. గత 1.5 సంవత్సరాలుగా ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్కు నాయకత్వం వహించే అవకాశం కల్పించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గాబర్ట్ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ అధ్యక్షతన సమాచార ప్రసార సాంకేతికతల ఐసీటీ రంగంలో సహకారం కోసం టెలికమ్యూనికేషన్ల శాఖ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశాన్ని 2026 నిర్వహించింది. వర్చువల్గా జరిగిన ఈ సమావేశం డిజిటల్ సాంకేతికతలు, భవిష్యత్ నెట్వర్క్లు, ఆవిష్కరణల వ్యవస్థలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, సుస్థిరమైన సమ్మిళిత సామాజిక ఆర్థిక వృద్ది కోసం సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ దేశాల నిబద్ధతను ప్రతిబింబించింది. ఐసీటీ రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులను, సీనియర్ అధికారులను ఈ సమావేశం ఒకచోట చేర్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసింది. కాగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజుగర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 అవుతుంది. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం మీకు తెలియచేస్తుంది. మీ నరసింహ. జిల్లా వైద్యశాఖకు సంబంధించి మరమ్మతులకు గురై వినియోగానికి ఉపయోగపడని వివిధ రకాల 25 వాహనాలను ఈ వేలం ద్వారా విక్రయించనున్నట్లు డిఎంహెచ్ఓ సుజాత శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ఈ నెల 30వ తేదీన కొనుగోలు .ap.gov.in అనే పోర్టల్ ద్వారా వాహనాల వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బిడ్డర్లు సంబంధిత పోర్టల్ను పరిశీలించి వివరాలు తెలుసుకోవాలని, క్రమం తప్పకుండా వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. జూన్ 5వ తేదీన వాయిదాపడిన ఇంటర్ పరీక్ష. బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఈ నెల 28న జరగాల్సిన ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షలు జూన్ 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ వరప్రసాదరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 5వ తేదీన జరగాల్సిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూ పరీక్ష 12వ తేదీన జరగనున్నట్లు వెల్లడించారు. స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. కడపలోని డాక్టర్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ జసీం శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. 4 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న వారు వచ్చే నెల 2వ తేదీలోపు ఏపీ స్పోర్ట్స్ స్కూల్ .ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 4వ తరగతిలో 20 మంది బాలురు, 20 మంది బాలికలు, 5వ తరగతిలో 6 బాలురు, 17 మంది బాలికలు, 6వ తరగతిలో 4 బాలురు, 8 మంది బాలికలకు ఖాళీలు ఉన్నాయన్నారు. అదేవిధంగా 7వ తరగతిలో 8 మంది బాలురు, 15 మంది బాలికలు, 8వ తరగతిలో 3 బాలురు, 5 మంది బాలికలు, 9వ తరగతిలో 16 మంది బాలురు, 10 మంది బాలికలకు ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, ఫుట్బాల్, హాకీ క్రీడల్లో శిక్షణ అందిస్తారన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన విద్యార్థులకు మోటార్ ఎబిలిటీ టెస్టులు నిర్వహించి రాష్ట్ర స్థాయి ఎంపికల్లో వైద్య పరీక్షల ద్వారా శారీరక దృఢత్వాన్ని అంచనా వేస్తారని తెలియజేశారు. ఇతర వివరాల కోసం 888-6228-444 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటున్నారు. గూడూరు ICDS ప్రాజెక్ట్ పరిధిలోని నరసింగారావు సెక్టర్ పూలతోట తూనికల కార్యాలయం చిన్నూరు బైపీస్ గిరిజన కాలనీలో కిషోర బాలలతో శుక్రవారం ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ICDS సూపర్వైజర్ హైమావతి మాట్లాడుతూ కిషోర బాలబాలికలు ముందుగా ఆర్థిక నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలన్నారు. డబ్బు ఖర్చు చేయడం చాలా సులభమని, అయితే దాన్ని సంపాదించే సమయంలో ఎందుకు ఖర్చు చేస్తున్నామనే విషయాలను గుర్తుంచుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు దరిచేరవని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్ ఆయాలు చంద్రమ్మ, మాలిని, రేఖ తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ అనుమసముద్రంపేట ఎస్ఐ సైదులు హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండలంలోని పలు కూడలల్లో వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓవర్లోడ్తో ప్రయాణం చాలా సురక్షితం కాదని తెలియజేస్తూ ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. శ్రోతలు సింహపురి సమాచారం వింటున్నారు. DKW జూనియర్ కళాశాలలో కొత్త కోర్సులు. 2026-27 విద్యా సంవత్సరానికి కొత్త కోర్సులు మంజూరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రమణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఈసీ, హెచ్ఈసీ ఇంగ్లీష్ మీడియం కోర్సులు ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే వృత్తి విద్యా కోర్సుల్లో LL.MD ఇంగ్లీష్ మీడియం కోర్సును కూడా ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు కళాశాలలో సుమారు 300 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారని తెలియజేశారు.

కళాశాల హాస్టల్లో ఇంకా 20 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన రాహుకాల ఉద్దీపన పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమ చీర నిమ్మకాయల మాలలు సమర్పించి ప్రణమిల్లారు. నగరంలోని పోలీస్ కవాతు మైదానంలో శుక్రవారం పోలీసు అధికారులు సిబ్బందికి యోగాపై శిక్షణ ఇచ్చారు. హార్ట్ఫుల్నెస్ సంస్థ సహకారంతో సిబ్బందితో యోగాసనాలు, ధ్యానంపై ప్రత్యేక సాధన చేయించారు. విధి నిర్వహణలో ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలు ఎదుర్కొనే సిబ్బందికి యోగా ద్వారా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని ఆ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ఎంఎల్ పరమేశ్వరరావు, సెంటర్ కోఆర్డినేటర్ కెవి సత్యనారాయణలు పేర్కొన్నారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్సీఈడి డిఎస్పీలు చంద్రమోహన్, కోటారెడ్డి ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. ఇప్పటి వరకు శ్రోతలు సింహపురి సమాచారం తెలుసుకున్నారు. ఇప్పుడు స్వరార్చన విందాం.

నూట 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు, మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. సమయం 7:30 కావస్తుంది. ఇంతటితో శుభోదయం సింహపురి కార్యక్రమం సమాప్తం. మరికొద్దిసేపట్లో మీ ఉత్తరాలు కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగంగ కాలనీ, పొదలకూర్ రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
0: వెల్కమ్ టు మీ ఉత్తరాలు. శ్రోతలు ఎంతగానో ఎదురు చూస్తున్న కార్యక్రమం. ఈరోజు కార్యక్రమంలో మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోవాలనుకుంటే 7901048415 అనే వాట్సాప్ నెంబర్కు మీ అభిప్రాయాలు అయితే పంపి 8 వరకు ప్రసారమవుతున్న ఈ కార్యక్రమంలో అయితే వినేయచ్చు. అండ్ లేట్ చేయకుండా మనం కార్యక్రమం అయితే మొదలెట్టేద్దాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం నెల్లూరు స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా యొక్క నమస్కారాలు అంటూ మనకు 8 నాగేశ్వరరావు గారు తమ అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఈ వారం మీరు చేసిన కార్యక్రమాలపై మా వాట్సాప్ సందేహాల అభిప్రాయాలు అంటూ 21 ఉదయం ప్రసారమైన చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమంలో ఆ రోజు సందర్భంగా ప్రపంచ భాష భిన్న సాంస్కృతిక కట్టుబాట్ల వైవిధ్య దినోత్సవం గురించి, అలాగే జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం, హింసకు తావివ్వకుండా అందరూ దేశ ఔన్నత్యానికి త్యాగదనులుగా పాటుపడాలని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని, అలాగే అంతర్జాతీయ టీ దినోత్సవం, ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగంగా లేవగానే ఎనర్జెటిక్గా ఉపశమనాన్ని కలిగించేందుకు తీసుకునే తేనీటి పానీయం టీ, ఆరోగ్యపరంగా వాడే వివిధ రకాల గ్రీన్ టీ వివరాలు, పండించే రైతుల ఉపాధి కల్పనల గురించి విపులంగా తెలియజేసిన శ్రీమతి కావ్యశ్రీ గారి మాటల వివరణలో చాలా బాగా చెప్పారు, వారికి మా ధన్యవాదాలు తెలియచేయండి అంటూ నాగేశ్వరరావు గారు అయితే తమ అభిప్రాయాన్ని పంపించారు. డెఫినెట్గా అండి, వారికి మీ విషెస్ అయితే చేరేలా చూసుకుంటాం. ప్రతిరోజు కార్యక్రమాలన్నీ వింటూనే ఉంటాం. ప్రత్యేకమైన కార్యక్రమంగా వారం రోజుల ముందు నుంచే చెప్పుకుంటున్న 90 రేడియో అమ్మ ఒడినింపి నిండుగా చేసుకునే వేడుక ఉత్సవాల భాగంగా ఒక కవిత పంపిస్తున్నాను అంటున్నారు మన నాగేశ్వరరావు గారు. వీలుంటే వాయిస్ మెసేజ్ వినిపించండి అంటున్నారు నాగేశ్వరరావు గారు. సో మనకి 30 సమయంలో ఆ సమయం కనుక కుదిరితే మీ రిక్వెస్ట్ని మళ్ళీ పరిశీలిద్దాం. అండ్ ప్రస్తుతానికైతే మనం తర్వాతి మెసేజ్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ మెసేజ్ మనకి ఎవరు పంపించారంటే ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ గారు అయితే పంపిస్తున్నారండి. మీ ఉత్తరాలు కార్యక్రమం అంటే చాలా ఇష్టం మాకు. దాంట్లో వచ్చే వ్యాఖ్యాత అంటే ఒక గౌరవం, అభిమానం. ఓర్ నాయన, ధన్యవాదాలండి మీకు జాకీర్ గారు. అందరు ఉత్తరాలు చదువుతారు, వాట్సాప్ చదువుతారు, అందరినీ ఆనందపరుస్తారు, అది మాకు సంతోషం కలిగించే విషయం అంటున్నారు. సో ఈ కార్యక్రమమే కదండి, మన సింహపురి ఎఫ్ఎంలో వస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా మిమ్మల్ని సంతోషపరిచే సదుద్దేశంతో మాత్రమే. ఓకేనా? సో ప్రతి కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయండి. ఈ మధ్యకాలంలో మేము ఉత్తరాల కార్యక్రమం ఇంకా ముఖ్యమైన జరిగిన కార్యక్రమాల గురించి చెప్తున్నాను, ఎందుకంటే చాలా ఎక్కువ లెంత్ తీసుకుంటే ఎక్కువ మంది ఉత్తరాలు చదవలేరు కాబట్టి క్లుప్తంగా అంటూ పంపిస్తున్నారు. డాక్టర్ గారి సలహాలు, అలాగే కావ్యశ్రీ గారు చేస్తున్నటువంటి ఈ సంగతి మీకు తెలుసా, కార్యక్రమాలు బాగుంటున్నాయి. కావ్యశ్రీ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. సో రీసెంట్గా బర్మ్డా ట్రయాంగిల్ గురించి ప్రోగ్రామ్ వచ్చింది, మేబీ అది మీరు వినుంటారనుకుంటా. సో డెఫినెట్గా చాలా మంచి కంటెంట్తో ఆ రోజు ప్రోగ్రామ్ అయితే ఉంది. సో అది మీకు నచ్చినందుకు సంతోషం అండి జాకిర్ గారు. అలాగే డాక్టర్ గారి సలహాలో అబిద్ హుసేన్ గారికి మా నమస్కారాలు తెలియచేయండి. అలాగే మహాసేనాని గోపన్న చాలా బాగుంది, గౌరవనీయులు స్టేషన్ డైరెక్టర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. మంచి కార్యక్రమాలు చేపిస్తూ ప్రతి ఒక్క శ్రోతని ఆనందపరుస్తూ ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. అలాగే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి అంటూ మన సింహపురి ఎప్పుడు చెప్తూ ఉండేదే, ఎండలకి జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పి ప్రతి శ్రోతకి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం తరపున జాగ్రత్తలు తెలియజేస్తున్నాను. ఏంటంటే సో జాగ్రత్తలు తీసుకోండి ఎండాకాలం అంటున్నారు. కొంచెం చల్లబడినట్టుంది జాకిర్ గారు, నిన్నటి నుంచి క్లైమేట్ నెల్లూరులో కొంచెం ఉపశమనం. ఓకేనా? సో ఈరోజు కూడా వెదర్ చాలా బాగుంది. అండ్ ఇంకా ఇంకొక అభిప్రాయం కూడా తెలియజేస్తున్నారు ఏంటంటే, శుక్రవారం రోజు హవాలీ పాటలు సూక్తి సుధలో అబూబకర్ గారు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేని మరుపు రాలేని అంత విలువైన మాటలు చెప్పారు. ప్రతిరోజు 6:30 పొలం కబుర్లలో పెంచలమ్మగారు చెప్పే ప్రతి ఒక్క సూచన రైతులకు ఎంతో ఉపయోగపడేదే. రైతు లేనిదే మనం లేము. రైతు కష్టపడాలా, మనం ఆనందంగా జీవిస్తున్నాం అంటే రైతు కష్టం ఎంతో ఉంది అంటూ చాలా బాగా తెలియజేస్తున్నారు. అండ్ మీరు ఎప్పుడూ చెప్పేదే రక్తదానం గురించి కూడా మీరు ఒక మాట చెప్పారు. ఓకే, సో ఈ వేసవిలో మూగ జీవాలకి నీరు పెట్టండి, వీలైతే కొంచెం ధాన్యం గింజలు పంచండి అంటూ చాలా చక్కగా తెలియజేశారండి. చాలా కొంచెం లెందీగానే మంచి మెసేజ్ అయితే పంపించారు, ధన్యవాదాలు. ఇలాగే మీరు మెసేజెస్ పంపుతూ ఉండండి, డెఫినెట్గా మంచి మంచి కార్యక్రమాలు మన సింహపురి ఎఫ్ఎంలో ముందు ముందు రావాలని అయితే గట్టిగా కోరుకుందాం.

ఇది సోమవారం ఉదయం ప్రసారమైన ఈ సంగతి మీకు తెలుసా శీర్షికన సమాచారం ఎంతో విజ్ఞానదాయకంగా ఉంది. ఈ వారంలో ఆశ్చర్యం కలిగించే సంఘటనల గురించి కావ్యశ్రీ గారు నిర్వహించిన కార్యక్రమం ఎంతో విజ్ఞానదాయకంగా ఉంది అంటూ తెలియజేస్తున్నారు. సో నిర్వహించినటువంటి డైరెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. ఓకే, చాలామందికి బాగా నచ్చేసినట్టుంది ఆ రోజు ప్రోగ్రాం. అవునండి, అంటే ఇప్పుడు మనం ఎప్పుడు వినని విషయం కొంచెం వింటే ఏంటంటే కొంచెం కనెక్ట్ అవుతాం కదా. సో ఆ రోజు చాలా మంచి కంటెంట్తో అయితే ఆ రోజు ప్రోగ్రామ్ నడిచింది. నేను కూడా విన్నా, నాకు కూడా ఇంతే నచ్చింది ఆ రోజు. ఓకేనా? అండ్ అంటే కొంచెం సర్ప్రైజింగ్ ఆ ఫ్యాక్ట్స్ ఉన్నాయి అందులో. సో బర్ముడా ట్రయాంగిల్, అది ఆ పేరు వినడమే, అంటే అలాంటి ప్లేస్ ఒకటి ఉందని తెలుసు, కానీ ఆ ప్లేస్ గురించి అంత క్లియర్గా ఫుల్ కంటెంట్ వినడం అయితే కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. సో ఆ రోజు ఫ్యాక్ట్స్ అన్నీ కూడా, ఎస్, ఈ సంగతి మీకు తెలుసా అంటేనే ప్రపంచంలోని వింతలు, విశేషాలు అండ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ తెలిపే ప్రోగ్రామే కదా. సో ఫ్యాంటాస్టిక్, మీ అందరికీ ఆ కార్యక్రమం నచ్చినందుకు. అండ్ ఫాలో అవుతుండడం ఉంటే డెఫినెట్గా ఆ కార్యక్రమాన్ని అయితే మిస్ అవ్వద్దు. అండ్ ఇంకొక కార్యక్రమం అండి, మన సింహపురి ఎఫ్ఎంలో ప్రసారం అవుతున్న విహారీ, 21వ తేదీ గురువారం ఉదయం ప్రసారమైన విహారీ దర్శనీయ స్థలాల శీర్షికన కృష్ణా జిల్లా మవ్వ మండలం మవ్వలో వెలిసిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ విశేషాలు, స్థల పురాణం, ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు అందించిన వ్యాఖ్యాత గారికి, డైరెక్టర్ గారికి మా ధన్యవాదాలు తెలియచేయండి అంటూ తెలియజేస్తున్నారు. ఏ ప్రోగ్రాంకి ఆ ప్రోగ్రామ్ అండి, నిజంగా విహారీ కూడా, విహారీ ఈ సంగతి మీకు తెలుసా రెండు కూడా ఆల్మోస్ట్ 150 ఎపిసోడ్స్ దాటిపోయాయి అనుకుంటా. సో ఎగ్జాక్ట్ నెంబర్ అయితే తెలియదు కానీ, సో ఇన్ని రోజుల నుంచి మీరు ఈ కార్యక్రమాన్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. శ్రోతలందరికీ, ప్రతి ఒక్క శ్రోతకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అండ్ ఎస్, ఈరోజు కార్యక్రమాల విషయానికి వస్తే అంటూ పంపించారు. అంతకంటే ముందు శుక్రవారం నిన్న సాయంత్రం ప్రసారమైన యువతరంగం శీర్షికన జీకే ప్రశ్నలు వేసి మా మెదడుకు బాగా పదును పెట్టిన వ్యాఖ్యాత గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రోతలందరికీ కూడా మా మిత్రులకు ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు శీర్షికన కాకిరెట్ట కథ చాలా చక్కగా సాగిపోయింది. కథ వింటుంటే ఆ సముద్ర హోరు, శివయ్య, పెదకాపు, ఇంకా పలు పాత్రలు, పెళ్లి హడావిడి, రాముడి గుడి, ఈ సంఘటనలు మా కళ్ళ ముందు కదిలాడాయంటూ తెలియజేస్తున్నారు. అండ్ ఎస్, క్యాచీగా ఏదో మాట్లాడుకున్నట్టుగానే ఆయా పాత్రలకి సంబంధించి కొంచెం వాయిస్ మాడ్యులేషన్ ఇస్తూ మంజుల గారు చాలా చక్కగా కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఓకే, సో మీ ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇంకా కార్యక్రమం ఇంకా బెటర్ అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుందండి. అండ్ ఎస్, నిర్వహించిన మంజుల గారికి అండ్ ఆ రచయిత పొట్లూరి సుబ్రహ్మణ్యం గారికి, ఇంకా డైరెక్టర్ గారికి, సాంకేతిక సిబ్బందికి, ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. ఇక ఈరోజు కార్యక్రమాలపై కూడా వీరి అభిప్రాయాలు మనతో పంచుకుంటున్నారు. అదేంటంటే, చరిత్ర పుటల్లో ఈరోజు శీర్షికన చక్కటి సమాచారం తెలుసుకున్నాం, ముఖ్యంగా తాబేళ్ళు గురించి, రోడ్డు ప్రమాదాల నివారణలో మన పాత్ర, చక్కటి విషయాలు ఎంతో నేర్పుతూ ఓర్పుతూ, అబ్బా రైమింగ్ బాగుందండి, అందించిన వ్యాఖ్యాతకి మా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. అలాగే వందే మాత్రం దేశభక్తి గీతం కూడా ప్రతిరోజు వింటూ ఉంటాం, మాకు చెప్పలేని అనుభూతి అందులో మేము ఆస్వాదిస్తున్నామంటూ తెలియజేస్తున్నారు మన రఘువీర్ సింగ్ గారు. అలాగే అర్చన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విని తరించాం. అనంతరం సూక్తి సుధలో కేకేఎస్ రాజలక్ష్మి గారు వివాహ వ్యవస్థ గురించి అందించిన సమాచారం ఎంతో విలువైనదిగా ఉంది అంటూ రాజలక్ష్మి గారికి అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ వారానికి సెలవు అంటూ తమసోమా జ్యోతిర్గమయ అంటూ ఒక మంచి లైన్ అయితే చెప్పారు లాస్ట్లో రఘుబీర్ గారు. ధన్యవాదాలు అండి రఘుబీర్ గారు. అలాగే నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకి పంపించిన వారు ముత్తుకూరు నుంచి వెంకటేశ్వర్లు గారు, ఇంకా వారి కుటుంబ సభ్యులు పంపిస్తున్నారు. నిన్న సాయంత్రం శుక్రవారం మన స్టేషన్ నుంచి ప్రసారమైన యువతరంగం కార్యక్రమంలో జీకే ప్రశ్నలు ఎంతో విజ్ఞానదాయకంగా ఉన్నాయి. అండ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ప్రతి ప్రశ్నకి సమాధానం పంపించేశానంటే చిన్నపిల్లలాగా మారిపోయారండి వెంకటేశ్వర్లు గారు మీరు. సో అర్థమవుతుంది మీరు ఎంత బాగా ఎంజాయ్ చేశారు. సో 100కి 100 మార్క్స్ వస్తే అయితే నిన్ను మీకు జీకేలో. ఓకే, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్కి అయితే వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకి పాటలు గుర్తు పెడుతున్నారు. ఇది పాటల టైం కాదు, మీ ఉత్తరాలు టైం, అభిప్రాయాలు మాత్రమే పంపాలి ఈ టైంలో. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఒక పెద్ద కవితే వచ్చింది, బట్ ఈరోజు మెసేజెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ కవితలు, మంచి మాటలు కొంచెం పక్కన పెడదాం. బట్ ఈరోజు 11 గంటలలోపు మీ కవితల్ని,
మీ మంచి మాటలు

ఏదో ఒక రూపంలో డెఫినెట్గా మధ్య మధ్యలో వినిపిస్తా, బట్ 11 o'clock వరకు అయితే మీరు వెయిట్ చేయాలి, ఓకేనా? అండ్ చాలామంది మెసేజెస్ పంపించున్నారు కదా, సో వాళ్ళందరూ మనం కవర్ చేయాలి కదా. నెక్స్ట్ సతీష్ గారు పంపించారు, మన ఇక్కడి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి సతీష్ గారు ఇంకా వారి కుటుంబ సభ్యులు అయితే పంపించారు. ఈరోజు కొంచెం లెంతీగానే పెట్టారు సతీష్ గారు. ఓకే, అద్భుతమైన గళంలో కార్యక్రమం ఇంకా అద్భుతంగా ఉంది అంటున్నారు. మీ ఉత్తరాల కార్యక్రమం అనగానే ఉత్తరాల మెసేజ్లు చదవండి, కవితలు మంచి మాటలు, అదే కదా నేను ఇప్పుడే చెప్పా సతీష్ గారు, చూసారా చాలా మెసేజెస్ ఉన్నాయి. ఒకవేళ మెసేజెస్ కొంచెం స్లో అయినప్పుడు ఈ కవితలు మంచి మాటలు చెప్పుకోవడం కూడా కరెక్టే. ఎంతసేపు మనం ఈ కాకుండా ఒక మంచి మాట వింటే ఒక 10 మంది విన్నారనుకోండి, అది వాళ్ళు 100 మందితో పంచుకోవచ్చు, అండ్ మంచిదే అది కూడా. బట్ మెసేజెస్ ఉంటే మాత్రం అది కార్యక్రమంలో ఏదో ఒక టైంలో అది వినిపించడం జరుగుతుంది, ఓకేనా? సో సాటిస్ఫై అనుకుంటా మీరు. అండ్ ప్రతిరోజు ఉదయం వందే మాత్రం పూర్తి గీతం వింటున్నాం చాలా బాగుంది అంటున్నారు. అవునండి, వందే మాత్రం ఈ మధ్యకాలంలో గతంలో మనం 1 నిమిషం మాత్రం ప్రసారం అయ్యేది వందే మాత్రం. సో ఇప్పుడు వస్తున్న వందే మాత్రం అది ఆల్మోస్ట్ 3 మినిట్స్ పైన ఉంటుంది కాబట్టి, సో అదొక తెలియని మార్నింగ్ అట్లా వందే మాత్రం దేశభక్తి. సో ఇవన్నీ మన ప్రతి ఒక్క భారతీయుడికి ఈ వందే మాత్రం కానివ్వండి, తర్వాత వచ్చేటంటే జనగణమన ఇలాంటివన్నీ కూడా. సో ఉదయాన్నే వినడం అంటే ఓన్లీ డివోషనల్ సాంగ్సే కాదు, సో మన ఆ వినడం అనేది దేశం మీద మనకు ఉన్న ప్రేమని ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తుంది. అది కూడా శుభోదయాన్ని, ప్రభాత సమయాన్ని. అండ్ ఎస్, ప్రతిరోజు వింటున్నామంటూ మీరు తెలియచేసినందుకు ధన్యవాదాలు. అండ్ చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమంలో ప్రతిరోజు ఎంతోమంది ప్రముఖుల గురించి, స్వాతంత్ర సమరయోధుల గురించి, పుట్టినరోజులు, జయంతి, వర్ధంతి ప్రముఖుల గురించి, అలాగే ఆ రోజుకు జరిగిన సంఘటనల గురించి తెలియజేస్తూ శ్రోతలకి చాలా చాలా విజ్ఞానాన్ని పంచుతున్నారు. ఉదయం వేళల్లో అందిస్తున్న సింహపురి సమాచారం ఇవన్నీ కూడా బాగున్నాయంటూ తెలియజేస్తున్నారు మన సతీష్ గారు. అలాగే ఇంకో విషయం చెప్తున్నారు, 6 గంటల 10 నిమిషాలకు అర్చనా కార్యక్రమం కూడా వింటూ ఉంటాం, చాలా చక్కగా ఉంది అంటూ తెలియజేస్తున్నారు. అండ్ ఎస్, అర్చనా కార్యక్రమంలో ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విన్నాం. సుప్రభాతం ఎన్నిసార్లు విన్నా కూడా ప్రతిసారి అదొక కొత్త అనుభూతి కదా అంటూ మీరు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలండి. అలాగే కేకేఎస్ రాజలక్ష్మి గారి వివాహ బంధం గురించి చాలా చక్కగా తెలియజేశారు. వివాహ బంధం అనేది అదొక గొప్ప వరం అని, అలాగే పలువురికి ఆదర్శంగా వారి కుటుంబ జీవనం కానీ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రేరణాత్మకంగా వివాహం అనగానే సీతారాముల బంధం గురించి చెప్తారు చాలా బాగుంది అంటూ రాజలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. డెఫినెట్గా మీ విషెస్ వారికి అందేలా చూసుకుంటామండి. అలాగే పొలం పనుల కార్యక్రమంలో చెరువుల్లో చేపల పెంపకం గురించి పెంచలమ్మ గారు వివరించారు ఈరోజు అంటున్నారు. ఎస్, చెరువుల్లో పొటాషియం శాతం అలాగే రసాయనాలు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చెరువుల్లో ఎండ పడకుండా చేపలు ఆరోగ్యంగా ఉండడం కోసం చెరువు చుట్టూ మొక్కలు పెంచుకోవాలని, ఇలాంటి విషయాలు పెంచలమ్మ గారు అద్భుతంగా వివరించారు అంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మన సతీష్ గారు. అదేనండి ఉమాదేవ్ గారు. 7 గంటల 15 నిమిషాలకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అలాగే కథానికలు చాలా బాగుంటున్నాయి అంటూ తెలియజేస్తున్నారు. అలాగే 8 గంటల 30 నిమిషాలకు ఏ జిల్లా సమాచారం ఆ జిల్లా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఎలాగో, కాకపోతే జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రతిరోజు 8 గంటల 30 నిమిషాలకు వస్తుంది కదా, దాని ద్వారా ఏంటంటే పక్క జిల్లాల్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలుసుకునే అవకాశం ఉంటుంది, అందుకని ఆ కార్యక్రమం మాకు ఇష్టం అంటున్నారు మన సతీష్ గారు. అండ్ సోమవారం రోజు ఈ సంగతి మీకు తెలుసా, మంగళవారం మనోరంజని, బుధవారం డాక్టర్ గారి సలహాలు, గురువారం విహారి, శుక్రవారం మనోరంజని, శనివారం మనోరంజని, ఆదివారం కూడా మనోరంజని వింటున్నాం అంటున్నారు. అలాగే మహాసేనాని గోపన్న సముద్ర తీర కథలు, చిత్ర జగత్ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వింటూ ఉన్నామంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. డెఫినెట్గా అండి, అంటే మీరు ఏ ఒక్క ప్రోగ్రామ్ని కూడా మిస్ చేయకుండా ప్రతి ప్రోగ్రామ్ని టైంతో సహా మీరు పంపించారంటే మీరు ఎంత బాగా ఫాలో అవుతున్నారో అర్థమవుతుందండి. అలాగే 10 గంటలకు విజయవాడ వారి ప్రత్యేక కార్యక్రమం హలో అభిరుచి ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో చేసిన వారు చేస్తున్నారు అంటున్నారు. అండ్ ఎస్, దీన్ని అయితే అరికడదాం అమలు చేద్దాం, ఓకేనా?
10:30 వాట్సాప్ గీతాల కార్యక్రమం కూడా బాగుంటుంది. 11:00 విజయవాడ కార్యక్రమాలు ఎలాగూ రిలే ఇస్తున్నారు, అవి కూడా బాగుంటున్నాయంటూ తెలియజేస్తున్నారు. అలాగే 5:00 మళ్ళీ మన సింహపురి ఎఫ్ఎం వచ్చేస్తుంది, వనితవాణి కార్యక్రమం అద్భుతంగా ఉంటుంది అంటున్నారు. హలో అభిరుచి కార్యక్రమంలో మహిళలకి సంబంధించినది అయితే కొంతమంది పురుషులు కూడా ఫోన్ చేస్తున్నారు అంటున్నారు. డెఫినెట్గా అండి, సో దీన్ని మన శ్రోతలందరూ కూడా వింటూనే ఉంటారు బహుశా. వనితవాణి కార్యక్రమం హలో అభిరుచి అనేది కేవలం మహిళలకు మాత్రమే. ఒకవేళ మీరు ఫోన్ చేసి టక్కన లైన్ కలిసేసింది, ఆ ఎగ్జైట్మెంట్లో మీరు హలో అని చెప్పేయచ్చు, అంతే ఎగ్జైట్మెంట్లో మీ పక్కన అమ్మో లేకపోతే చెల్లో అక్కో భార్యో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ చేత మాట్లాడించండి అంతే కదా, మీరు మాట్లాడిన ఫీలింగే ఉంటుంది అప్పుడు. ఓకేనా? సో వినే శ్రోతలకు కూడా కొంచెం బాగుంటుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ చాలా షార్ట్గా స్వీట్గా ఎప్పుడు క్రిస్పీగా పెడతారండి. ఈయన శివకుమార్ గారు వెంకటగిరి నుంచి, మీ కార్యక్రమాలన్నీ అద్భుతంగా ఉన్నాయంటూ తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి శివకుమార్ గారు. సింపుల్గా ఒక లైన్లో అయిపోయింది కదా, సో మీరు ఒక లైన్లో పంపించారంటే ఎక్కువ మంది శ్రోతల మెసేజెస్ కవర్ చేయడానికి టైం సరిపోదన్న భావనతో పర్లేదు. ఒక అంటే ఒక 250 క్యారెక్టర్స్, అంటే ఒక 50-60 వర్డ్స్ వచ్చేలాగా మనం మెసేజ్ పెట్టచ్చు. ఓకేనా? మీకు ఇష్టమైన కార్యక్రమాన్ని తెలియచేస్తూ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇలాంటి మెసేజే మనకి ఇంకొకళ్ళు పంపిస్తారండి. ఆయన మరెవరో కాదు, తుమ్మల చర్ల గోపినాథ్ పుచ్చిరెడ్డిపాల నుంచి. అదిగో ఈ మెసేజ్ వెనక ఇది కూడా ఉంది. సో గోపినాథ్ గారు ధన్యవాదాలు మీకు కూడా. అండ్ నెక్స్ట్ కోవూరు నుంచి శ్రోతలు మన శ్రోతలు పంపిస్తున్నారు. సింహపురి ఎఫ్ఎం బృందానికి ధన్యవాదాలు. వచ్చింది వచ్చింది ఎండల కాలం, మన రేడియోలో వేసవి ఎండల గురించి జాగ్రత్తల గురించి చక్కగా చెప్తున్నారు. అందరు కూడా ఆ నియమాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం, ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు మనకు ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు, ఇస్మాయిల్ గారు కూడా ఈ మాట చెప్పినట్టుగా తనే పంపించారు. ఇంకొకటి ఏంటంటే ఉత్తరాల కార్యక్రమానికి స్వాగతం, స్వాగతం చెప్పి చాలాసేపు అవుతుంది సర్దార్ గారు. ప్రతిరోజు ఉదయం వందే మాత్రం గీతం చాలా కొత్తదనంతో అందిస్తున్నారు, చాలా సంతోషం. చరిత్ర పుటల్లో ఈరోజు ఇక కార్యక్రమాన్ని మాకు తెలియని విషయాలు ఎన్నో తెలియజేస్తున్నారు. పొద్దున్నే అవి వింటే ఆ రోజంతా అది మైండ్లో రిజిస్టర్ అయిపోయి మీకు బాగా గుర్తుంటుంది అంటూ మీరు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలండి. అలాగే కార్యక్రమాలన్నీ మేము క్రమం తప్పకుండా వింటున్నాం, ఇంత అమూల్యమైన కార్యక్రమాలు అందిస్తున్నటువంటి సిబ్బందికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ సర్దార్ గారు తెలియజేస్తున్నారు. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలండి సర్దార్ గారు. నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు ఎస్వి సుబ్బారెడ్డి గారు పోతిరెడ్డిపాలెం నెల్లూరు నుంచి. సుబ్బారెడ్డి గారు 7:35 అప్పుడే పెట్టేస్తున్నారు మెసేజ్. సో వీరేమంటున్నారంటే నెల్లూరు సింహపురి ఎఫ్ఎం, సూర్యుని సెగలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలకు మన ఎఫ్ఎంలో వచ్చిన మంచి ప్రోగ్రామ్స్ అన్నీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి అంటున్నారు మన ఎస్వి సుబ్బారెడ్డి గారు. సో పోతిరెడ్డిపాలెం అంటే కొంచెం దగ్గరలోనే ఉంటుంది నెల్లూరుకి. ఓకే, క్లైమేట్ అయితే కొంచెం కూల్ అయిపోయింది నిన్నటి నుంచి, సో ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా బహుశా మీరు కూడా మంచిగా క్లైమేట్ని. శుక్రవారం రోజు ఉదయం ప్రసారమైన ప్రేమ కథానిక చాలా బాగుందండి. ఎంతో బిజీ లైఫ్లో ఎఫ్ఎంలో వచ్చే ప్రోగ్రామ్స్ ఈ లైఫ్ని కూల్ కూల్ చేస్తుంది అంటూ డాక్టర్ గారి సలహాల గురించి చెప్తున్నారు మన ఎస్వి సుబ్బారెడ్డి గారు. కరెక్టే కదా, డాక్టర్ గారి సలహాలు ఎంత మంచి ప్రోగ్రామ్ అంటే, ఇప్పుడు మనం ఏదైనా సజెషన్ కావాలంటే డాక్టర్స్ ఓపి లేకుండా చూసే వాళ్ళే లేరు కదా, అంటే అలా ప్రొఫెషన్ అదే అనుకోండి. అలాంటిది మన సింహపురి ఎఫ్ఎంలో ఓపి ఛార్జెస్ కూడా ఉండవు, జస్ట్ మన ఎఫ్ఎం ట్యూన్ చేశారనుకోండి 102.7. సో రకరకాల డాక్టర్స్ ఏ స్పెషలైజేషన్ కావాలంటే ఆ స్పెషలైజేషన్, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో సో క్లియర్గా అయితే వచ్చేస్తుంది. సో మీరు కార్యక్రమాన్ని వింటూ సో లబ్ధి పొందుతున్నారు అండ్ ఆనందపడుతున్నారు ముఖ్యంగా. ధన్యవాదాలండి ఎస్వి సుబ్బారెడ్డి గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ శివ శరణ్య రాజు సరిత సురేష్ రుక్మిణి రమ్య సురేష్ వీళ్ళైతే పంపించారు. చాలా క్లుప్తంగా షార్ట్గా మెసేజ్ అయితే ఉంది. ఈరోజు చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం బాగుందండి, ప్రతిరోజు వింటున్నాం. దేశభక్తి గీతం అయితే అద్భుతం. అర్చన భక్తి సంగీతంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విని ధరించాం. సూక్తి సుధ కార్యక్రమంలో ఈరోజు వివాహ వ్యవస్థ గురించి, బంధం గురించి చాలా బాగా చెప్పారు రాజలక్ష్మి గారు అంటూ తెలియజేస్తున్నారు మన ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ గారు. ధన్యవాదాలండి మీకు రాజలక్ష్మి గారికి, మీ విషెస్ అందేలా చూసుకుంటాం. అలాగే శుభోదయం సింహపురి కార్యక్రమంలో
సింహపురి సమాచారం. స్వరార్చన గీతం చాలా బాగుంది, ధన్యవాదాలు అంటున్నారు. అండ్ మీ క్వశ్చన్ చెప్పేదా, ఈరోజు స్వరార్చనలో వినిపించిన గీతం నేను కూడా ఫస్ట్ టైం విన్నా. ఎంత ప్లెజెంట్గా ఉందంటే మార్నింగ్ టైంలో అలాంటి సాంగ్స్ అయితే యాప్ట్ అనమాట. అంటే నేను చెప్పకూడదు అనుకున్నా బట్ చెప్పాలనిపించింది, ఎందుకంటే అంత మంచి సాంగ్ అయితే ఈరోజు మనం వినేసాం. అండ్ ఎవరైనా పెడతారేమో అనుకుంటే సతీష్ గారు మీరు పంపించేశారు, ధన్యవాదాలు మీకు. సో బ్యూటిఫుల్ సాంగ్ నిజంగా. అండ్ ఎస్, తర్వాత మెసేజ్ మనం చూసుకుంటే మనకి రెగ్యులర్గా పంపించే శ్రోత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి ఎవరనేసి. పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి భండారి త్రిమూర్తులు గుప్తా గారు, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. సో వీరైతే కొంచెం లెంతీగానే ఒక మూడు మెసేజ్లకు పంపించారు, ఒకటే మెసేజ్ అయితే పెద్దదిగా ఉంటుందనేమో సార్. సో చూద్దాం ఏమంటున్నారు. హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం, హలో అభిరుచి వాట్సాప్ లైవ్ కార్యక్రమాలలో. కొంతమంది మామూలుగా సాంగ్స్ అన్నీ ప్లే చేస్తున్నారు గతంలో. ఎస్ కరెక్టే త్రిమూర్తులు గుప్తా గారు, సో మీరు మీ అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు. డెఫినెట్గా పై అధికారుల దృష్టికి దాన్ని తీసుకెళ్లడం నా బాధ్యత, డెఫినెట్గా తీసుకెళ్తాం. అండ్ ప్రతిరోజు మీ పాట రావాలంటే కుదరదు కదా, ఒక్కొక్కసారి కొంతమంది కొత్త శ్రోతలకి అవకాశం ఇవ్వాలి. మనకున్న ఆ 30 నిమిషాల సమయంలో 5 నుంచి 6 పాటలు మాత్రం ప్రసారం చేయగలం. అండ్ వీలైతే కొంతమంది శ్రోతల పేర్లు కూడా మనం కవర్ చేయగలం. ఓకేనా? సో వారంలో వింటూ ఉండండి, ఒక వారం రోజుల్లో మీ పేరు రాకుండా ఉంటుందా? వెయిట్ చేద్దాం. ఇష్టమైన వాటి కోసం వెయిట్ చేయడంలో ఆ ఫీలింగే వేరుప్పా. అండ్ మీకు కూడా అర్థమై ఉంటుంది అనుకుంటా. అండ్ ఎస్, ఓకే. అండ్ ఎస్ కరెక్టే. సో మనం ఇప్పుడు మన ఫింగర్స్ తీసుకున్నారనుకోండి, 5 ఫింగర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫింగర్ది ఒక్కొక్క స్టైల్, అందరి వ్యాఖ్యాతలు ఒకేలాగా ఉండాలంటే కుదరని పని అది. ఎవరి స్టైల్ వాళ్ళది, అలా ఉంటేనే బాగుంటుంది గుప్తా గారు, మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఎస్, మన కార్యక్రమాలన్నీ కూడా ఎంతో ఉత్సాహపరుస్తున్నాయి. సో మానసిక ఆనందం కలుగుతుంది అంటూ మీరు తెలియజేస్తున్నారు, డెఫినెట్గా అండి. సో మీకు ఇంత ఆనందాన్ని అందిస్తున్న సింహపురి ఎఫ్ఎం కార్యక్రమాలు మీకు ఇంత ఆనందాన్ని ఇస్తున్నాయండో నిజంగా మాకు చాలా సంతోషంగా ఉందండి, ధన్యవాదాలు. అలాగే ఒకే శ్రోతవి రెండు పాటలు అంటే, ఇప్పుడు ఫోన్ ఇన్ లైవ్లో ఒక శ్రోత, హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్లో ఒక అదే శ్రోత అడిగితే అలాంటప్పుడు పేర్లు చదువుతారు కానీ వాళ్ళు కోరిన పాటలు అయితే ఉండవు. మేబీ బహుశా వేరే వాళ్ళు కూడా ఆ పాటను అడుగుండొచ్చు, అందుకనేసి ఆ పేరు చదువుతూ వేరే వాళ్ళ కోసం ఆ పాటని ప్లే చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఎస్, మీరు ఇప్పుడు 20వ తేదీ ప్రముఖ గీత రచయిత సీతారామ శాస్త్రి గారి జయంతి, వారికి ఇవ్వాలి, ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు. పాటల ప్రోగ్రాం కాదు కదా ఇప్పుడు. అండ్ ఎస్, ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, చాలా లెంతీ మెసేజెస్ అయితే పంపించున్నారు ఈరోజు. ఫోన్ ఇన్ లైవ్ చేయడానికి ఫోన్లు మొరాయించి ఫోన్స్ పనిచేయకపోతే సమయస్ఫూర్తితో ఫోన్ ద్వారా శ్రోతలు కొరిన పాటలు ప్రసారం చేస్తున్నందుకు ధన్యవాదాలు అంటున్నారు మన గుప్తా గారు. ఓకే సరే, ధన్యవాదాలు మీకు కూడా. 10:30 నుంచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కొరిన పాటలు వినిపించండి అంటున్నారు. సో డెఫినెట్గా గుప్తా గారు చాలా చాలా కష్టపడి మీరు మంచిగా మెసేజెస్ అయితే పంపించారు, డెఫినెట్గా మీ పాటలు అయితే మీరు కోరుకున్న విధంగా వస్తాయి, కొంచెం వెయిట్ చేయండి. సో వెయిట్ చేయడంలో నిజంగా నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ఫీల్ ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది, అది మీరు ఇష్టపడిన వాళ్ళైతే. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనం చూసేద్దాం. ఈ మెసేజ్ మనకి పంపించిన వారు సంతోష్ అండ్ సుప్రియ, హైదరాబాద్ బౌరంపేట నుంచి. 18వ తేదీన ఉదయం 8:35 ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమంలో కావ్యశ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, ఎందుకంటే ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాం, చాలా చక్కగా వివరిస్తూ చక్కటి పాటలు కూడా వినిపించారు ఆ రోజు అంటూ తెలియజేస్తున్నారు. ఇక మనోరంజని, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం బాగుంది, డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం కూడా అద్భుతం, సముద్ర తీర కథలు చాలా చాలా బాగుంది అంటున్నారు మన సంతోష్ అండ్ సుప్రియ. మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల
అద్భుతం అంటున్నారు. ఇంకా

0: యువతరంగం క్విజ్ కార్యక్రమం కూడా బాగుందంటూ సంతోష్ అండ్ సుప్రియ గారు చాలా చక్కగా మీ అభిప్రాయాన్ని తెలియజేశారండి. ధన్యవాదాలండి సంతోష్ అండ్ సుప్రియ. అండ్ ఈరోజు మీ ఉత్తరాల కార్యక్రమంలో ఉత్తరాలు చాలా చక్కగా వివరిస్తూ శ్రోతలకు పట్టరాని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు. అండ్ ధన్యవాదాలండి. శ్రోతలందరూ ఏమో కానీ మీరు మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది సంతోష్ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం చూసేద్దాం. ఈ మెసేజ్ మనకు సోమనాథం జనార్దన్ రావు గారు పంపించారండి. సో వీరేమంటున్నారంటే, మీ ఉత్తరాల కార్యక్రమానికి నమస్తే. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి, మిస్ కాకుండా వింటున్నాం. ఈరోజు ఉదయం 6:10 ప్రసారం చేసిన సుప్రభాతం విన్నాం, ధన్యవాదాలు అంటున్నారు. శుక్రవారం సాయంత్రం క్విజ్ ప్రశ్నల ప్రోగ్రాం చక్కగా ఉంది, మాకు చాలా నచ్చింది, ఎంతో విజ్ఞానదాయకంగా ఉపయుక్తంగా ఉంది. ఈ కార్యక్రమం అంటే మాకు చాలా ఇష్టం. ఇంత చక్కటి కార్యక్రమాన్ని సమర్పించినటువంటి వ్యాఖ్యాత గారికి, నిర్వహించిన డైరెక్టర్ గారికి ధన్యవాదాలు అంటున్నారు. డెఫినెట్గా అండి, మీ విషెస్ వారికి అందేలా చూసుకుంటాం. అలాగే ఈ మధ్యకాలంలో సముద్ర తీర కథలు వింటున్నాం, చాలా చాలా చక్కగా ఉన్నాయి, మాకు నచ్చుతున్నాయి. సమర్పించినటువంటి వ్యాఖ్యాత గారికి ధన్యవాదాలు తెలియజేయండి అంటున్నారు. మంజులా పాలెటి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేయండి అంటున్నారు. డెఫినెట్గా అండి. సో మీ విషెస్ వారికి అందేలా చూసుకుంటాం. ఈ మెసేజ్ మనకు పంపించింది సోమనాథం జనార్దన్ రావు, తాడిపర్తి గ్రామం, నెల్లూరు జిల్లా. అండ్ ఎస్, ఈరోజు సాంగ్ వినిపించలేదు, లాస్ట్ 2 వీక్స్ సాంగ్తో స్టార్ట్ అయ్యారు అంటున్నారు మనకు ఎస్వి సుబ్బారెడ్డి గారు. కరెక్టే అండి, దానికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒకవేళ మెసేజెస్ కొంచెం స్లోగా ఉంటే మనం ఒక మంచి పాట ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు మెసేజెస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం కదా, శ్రోతలందరూ చాలా చాలా మెసేజెస్ పంపించున్నారు. ఇంకా మనకు ఉంది 2 మినిట్స్ టైం, బట్ ఉండే మెసేజెస్ అయితే చాలానే ఉన్నాయి, బట్ వాటిని అయితే మనం కవర్ చేసేద్దాం. అండ్ తెలివిగా సమాధానం చెప్పారా? లేదండి, అంత తెలివితేటలు ఎక్కడున్నాయి మనకి. ఓకే, నెక్స్ట్ మెసేజ్ మనం చూసుకుంటే ఈ మెసేజ్, సో మనకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపల్లి నుంచి తబలా మస్తాన్ గారు పంపించారండి, ఇంకా వారి కుటుంబ సభ్యులు కూడా. అలగడ్డ నుంచి పాలంపోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాగీర్ గారు, ఈ పేర్లు ఆపండి. సో ఇవన్నీ చదివిన పేర్లే, మళ్ళీ మళ్ళీ అవి చదివితే ఏంటంటే వినే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో నెక్స్ట్ కొంచెం షార్ట్గా ఏదైనా మెసేజ్ పంపించండి, ఎందుకంటే మీరు పంపిన మెసేజ్లో పేర్లే ఎక్కువ కనిపిస్తున్న వస్తాను గారు అనేదా భావించుకోండి, అర్థం చేసుకుంటారు అనుకుంటా. నెక్స్ట్ మెసేజ్ మనకు పంపించిన వారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్. వీరేమంటున్నారంటే, శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, తదనంతరం భమిడిపాటి విజయలక్ష్మి గారి మనసును మనసై కథానిక, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయంటున్నారు. అండ్ ధన్యవాదాలండి. అండ్ సతీష్ గారు ఫైనల్గా మనకు ఒక మెసేజ్ పంపించారు, ఈరోజు మీ ఉత్తరాల కార్యక్రమం బాగుంది, స్వరార్చన గీతం అయితే అద్భుతం అంటూ మనకు సతీష్ గారు మళ్ళీ మెసేజ్ పంపించారు. అండ్ ఐ లవ్ నెల్లూరు సింహపురి ఎఫ్ఎం, సూపర్బ్ సూపర్బ్ అంటూ ఎస్వి సుబ్బారెడ్డి గారు తన ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. అండ్ లాస్ట్ మెసేజ్ అయినా కూడా పంచ్ అదిరిపోయింది, ఐ లవ్ యూ సింహపురి నెల్లూరు ఎఫ్ఎం అంటూ మంచి కిక్ ఇచ్చారండి ప్రోగ్రామ్కి. అండ్ ఎస్, ఇప్పుడైతే టైం 8 గంటలు అవుతుంది, మన రోజువారీ కార్యక్రమాల్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. అండ్ ఈ వారానికి సైనింగ్ ఆఫ్ మీ ఉత్తరాలు, మీ నరసింహ. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: सुनिए, क्या आपने पीएम सूर्य घर मुफ्त बिजली योजना के बारे में सुना है?
2: भारत सरकार का लक्ष्य सोलर पावर से बिजली बिल जीरो करने का भी है.
1: इससे आपका घर सूर्य घर बन जाता है, माने बिजली बिल जीरो. और अतिरिक्त बिजली पैदा हुई तो बिजली ग्रिड को बेचकर पैसे भी कमा सकते हैं. तो बैठे क्यों हो, अभी रजिस्टर करो pmsuryaghar.gov.in पर.
3: हर घर सूर्य घर.
4: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं कनकलता. प्रधानमंत्री नरेंद्र मोदी आज 19वें रोजगार मेले में 51,000 से अधिक चयनित युवाओं को नियुक्ति पत्र वितरित करेंगे. रिजर्व बैंक ने वित्त वर्ष 2025-26 के लिए केंद्र सरकार को 2,86,000 करोड़ रुपए के अधिशेष हस्तांतरण को मंजूरी दी. अमेरिका के विदेश मंत्री मार्को रूबियो भारत की 4 दिन की यात्रा पर कोलकाता पहुंचे, आज नई दिल्ली में प्रधानमंत्री मोदी से मुलाकात करेंगे. मौसम विभाग ने आज पूर्वी मध्य प्रदेश, पूर्वी उत्तर प्रदेश और विदर्भ में भीषण लू का रेड अलर्ट जारी किया. भारतीय सेना के अधिकारी मेजर अभिलाषा बराक को प्रतिष्ठित संयुक्त राष्ट्र सैन्य लैंगिक समानता समर्थक पुरस्कार 2025 से सम्मानित किया गया। और आईपीएल क्रिकेट में मेजबान सनराइजर्स हैदराबाद ने रॉयल चैलेंजर्स बंगलुरु को 55 रन से हराया। अब समाचार विस्तार से। प्रधानमंत्री नरेंद्र मोदी आज 19वें रोजगार मेले में वीडियो कॉन्फ्रेंस के माध्यम से 51,000 से अधिक युवाओं को नियुक्ति पत्र सौंपेंगे। इनमें विभिन्न सरकारी विभागों और संगठनों में नवचयनित युवा शामिल हैं। श्री मोदी इस अवसर पर उपस्थित लोगों को संबोधित भी करेंगे। ये रोजगार मेला देश में 47 स्थानों पर आयोजित किया जाएगा। हमारे संवाददाता ने बताया है कि रोजगार मेला प्रधानमंत्री मोदी की रोजगार सृजन को सर्वोच्च प्राथमिकता देने की प्रतिबद्धता दर्शाता है।
5: यह रोजगार मेला रोजगार सृजन के प्रति प्रधानमंत्री की प्रतिबद्धता को पूरा करने की दिशा में एक महत्वपूर्ण कदम है। यह रोजगार मेला युवाओं को सशक्त बनाने और राष्ट्र निर्माण में उनकी भागीदारी सुनिश्चित करने के लिए उन्हें सार्थक अवसर प्रदान कर रहा है। देश भर में अब तक आयोजित 18 रोजगार मेलों के माध्यम से 12 लाख नियुक्ति पत्र जारी किए जा चुके हैं। यह 19वां रोजगार मेला देश भर में 47 स्थानों पर आयोजित किया जाएगा। इसमें देश के सभी हिस्सों से चयनित नव नियुक्त उम्मीदवार केंद्र सरकार के विभिन्न मंत्रालयों और भागों में नियुक्त होंगे, जिसमें रेल मंत्रालय, गृह मंत्रालय, स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय और उच्च शिक्षा विभाग सहित अन्य विभाग शामिल हैं। यह रोजगार मेला देश के विकास में युवाओं की भागीदारी को मजबूत करने की दिशा में एक और बड़ा कदम है। दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
4: प्रधानमंत्री नरेंद्र मोदी और साइप्रस के राष्ट्रपति निकोस क्रिस्टोडोलाइट्स ने आतंकवाद से निपटने के लिए बहुपक्षीय प्रयासों को मजबूत करने और संयुक्त राष्ट्र ढांचे में अंतर्राष्ट्रीय आतंकवाद पर व्यापक सम्मेलन को शीघ्र अंतिम रूप देने का आह्वान किया है। दोनों नेताओं ने आतंकवाद को कतई बर्दाश्त न करने की नीति को दोहराते हुए दोहरे मापदंड, राज्य प्रायोजित आतंकवाद और किसी भी परिस्थिति में आतंकवादी कृत्यों के औचित्य को अस्वीकार कर दिया। नई दिल्ली में कल दोनों नेताओं के बीच हुई वार्ता के बाद दोनों देशों ने संयुक्त राष्ट्र और यूरोपीय संघ द्वारा नामित सभी आतंकियों और आतंकी संगठनों के खिलाफ मजबूत और समन्वित कार्रवाई का आग्रह किया। प्रधानमंत्री मोदी ने कहा कि साइप्रस के साथ भारत के रक्षा सहयोग में वृद्धि हुई है।
6: आज हमने साइबर सिक्योरिटी, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है। इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे।
4: राष्ट्रपति द्रौपदी मुर्मू ने कहा है कि सेमीकंडक्टर, अंतरिक्ष और आर्टिफिशियल इंटेलिजेंस में भारत और साइप्रस के बीच सहयोग की अपार संभावनाएं हैं। राष्ट्रपति ने कहा कि भारत और साइप्रस की मित्रता साझा मूल्यों और एकजुटता पर आधारित है।
7: 1962 में हमारे राजनयिक संबंधों की स्थापित के बाद से ही भारत और साइप्रस एक दूसरे के साथ खड़े हुए हैं। हमारी जानचीपुर की मित्रता अब से सम्मान, साझा मूल्य, विश्वास और एकजुटता पर आधारित है। आने वाले वर्षों में भारत साइप्रस के साथ अपने व्यापक सहयोग को आगे बढ़ाने के लिए उत्सुक है। मुझे पूर्ण विश्वास है कि आपके मार्गदर्शन और नेतृत्व के साथ हमारी मित्रता निरंतर सुदृढ़ होती जाएगी।
4: राष्ट्रपति मुर्मू ने कल राष्ट्रपति भवन में साइप्रस के राष्ट्रपति निकोस क्रिस्टोडोलाइट्स के सम्मान में राजकीय भोज का आयोजन किया। भारतीय रिजर्व बैंक ने वित्त वर्ष 2025-26 के लिए केंद्र सरकार को रिकॉर्ड 2,86,000 करोड़ रुपए का अधिशेष हस्तांतरित करने की मंजूरी दे दी है। ये रिजर्व बैंक के अब तक के सबसे अधिक लाभांश में से एक है। यह निर्णय कल मुंबई में रिजर्व बैंक के गवर्नर संजय मल्होत्रा की अध्यक्षता में बैंक के केंद्रीय निदेशक मंडल की 623वीं बैठक में लिया गया। बैंक ने कहा कि वित्त वर्ष 2025-26 के दौरान उसकी सकल आय पिछले वर्ष की तुलना में 26.42% बढ़ी। बैंक का व्यय 27.6% बढ़ा। पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय ने कहा है कि देश में पेट्रोल और डीजल की पर्याप्त उपलब्धता है और आपूर्ति स्थिर बनी हुई है। सोशल मीडिया पोस्ट में मंत्रालय ने नागरिकों को घबराहट में खरीदारी न करने और केवल आवश्यकता के अनुसार ईंधन खरीदने की सलाह दी। पेट्रोल और डीजल की कीमतों में आज 91 पैसे प्रति लीटर तक की वृद्धि हुई। पिछले 10 दिन में तेल के मूल्यों में यह तीसरी वृद्धि है। दिल्ली में पेट्रोल की कीमत 87 पैसे बढ़कर 99 रुपए 51 पैसे प्रति लीटर हो गई है, जबकि डीजल के मूल्य 91 पैसे बढ़कर 92 रुपए 49 पैसे प्रति लीटर हो गया है।

0: Today, Tikamgarh, Chhatarpur and Panna are the worst affected. All three are under red alert. Gwalior and 20 other districts are under orange alert for severe heat wave. Bhopal, Indore and 16 other districts are under yellow alert. Yesterday, the temperature crossed 44 degrees Celsius in 10 cities. Nugaon in Chhatarpur district was the hottest place in the state. The mercury touched 46.8 degrees there. The biggest worry is that Notapa has not even begun yet. Notapa starts on May 25th and lasts for 9 days. The Met Department says the heat will remain at its peak till May 31st. Abhinav Goyal, Akashvani, Bhopal.
1: In IPL cricket, Sunrisers Hyderabad, SRH, defeated Royal Challengers Bengaluru, RCB, by 55 runs in Hyderabad last night. Chasing a massive target of 256 runs, set by SRH, RCB could manage to score 200 runs for 4 wickets in 20 overs. Rajat Patidar was the top scorer with 56 runs. For Hyderabad, Ishan Malinga claimed 2 wickets. Earlier opting to bat first, SRH posted 255 for 4 in their stipulated 20 overs. Ishan Kishan was the top scorer with unbeaten 79 runs and so he was named player of the match. Today, Lucknow Super Giants will take on Punjab Kings in Lucknow at 7:30 this evening. And now, for a look at today's newspapers, it's over to Nina Arakal.
2: Thank you, Sunil. The Asian Age leads with the headline, India-Cyprus Inc. six-packs boost trade security ties. The Reserve Bank of India Central Board has approved a record surplus transfer of 2.86 lakh crore rupees to the government for financial year 26, reports the Economic Times. In its editorial piece titled She Putin Meet, a new axis in the making, the Pioneer argues that the recent summit between Xi Jinping and Vladimir Putin signals a deepening China-Russia alignment with potentially major consequences for the global order. The piece suggests that Beijing and Moscow are moving beyond symbolism and toward a more coordinated challenge to American influence. It concludes that the emergence of such an axis may become one of the defining geopolitical development of our time. And finally, in a bold push to boost biodiversity and climate resilience, the Andhra Pradesh Forest Department has launched preparations to produce 25 million seed balls in June during the monsoon season, writes the Statesman. And with that, it's back to you, Sunil.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to distribute over 51,000 appointment letters to new recruits in various government departments today. RBI approves record surplus transfer of 2.86 lakh crore rupees to central government for financial year 2025-26. US Secretary of State Marco Rubio arrives in Kolkata on his maiden four-day visit to India to call on Prime Minister Modi in New Delhi this afternoon. IMD issues red alert for severe heat wave over East Madhya Pradesh, East Uttar Pradesh and Vidarbha today. Indian Army Officer Major Abhilasha Barak honored with prestigious UN Military Gender Advocate of the Year Award 2025. And in IPL cricket, host Sunrisers Hyderabad beat Royal Challengers Bengaluru by 55 runs. And with that, we end the morning news. Have a nice day.
3: Akasumani Annamaya Jilla Samachara Lekha Vintaru Rachana Sri N. Sudarshan Reddy
4: Antrula Paryatanalu Collector Samikshalu Gruhanirmana Rangamlo జిల్లా సాధించిన ప్రగతి మొదలగు అంశాలతో కూడిన ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగా రైతులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి మార్కెట్ యార్డ్లో వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద 47 మంది రైతులకు మంజూరైన పనిముట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయచోటి ప్రాంతానికి గోదావరి కృష్ణా జలాలను తీసుకువచ్చి 25,000 ఎకరాలను కొత్తగా సాగులేకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలోనే 350 కోట్లతో అంద్రినివా ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాయచోటి రూరల్ మండలం దిగువ అబ్బవరం ఎన్టీఆర్ హౌసింగ్ లేఅవుట్లో లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. జిల్లాలో 66,368 నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 42,326

0: ఇండ్లను పూర్తి చేశామన్నారు. ఇందుకోసం ప్రభుత్వము 884 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అక్రమాలు జరిగితే ఆ మార్కెట్ కమిటీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తానని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ హెచ్చరించారు. మార్కెట్ యార్డ్ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మదనపల్లె మార్కెట్లో 15 కిలోల ట్రేలు అమలవుతున్నాయా? గుర్రంకొండ మొలకల చెరువు మార్కెట్లలో వివాదాలు ఎందుకు పరిష్కారం కాలేదని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అన్ని మార్కెట్లలో ఒకే విధానం కొనసాగించాలన్నారు. జిల్లాను మత్తు రహితంగా మార్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ అధికారులను కోరారు. ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్లలో పత్రాలు సరిగా లేని 500 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ వినియోగదారులను గుర్తించడానికి వీలుగా 1000 టెస్ట్ కిట్లను పోలీస్ శాఖకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖను కలెక్టర్ ఆదేశించారు. మైనర్లకు మత్తు పదార్థాలు అమ్మినట్లు తెలిస్తే దుకాణాల ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయాలన్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని పోలీసులకు కలెక్టర్ తెలిపారు. మదనపల్లె పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ధ్యేయంగా పనిచేయాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి శివనారాయణ శర్మ పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. మార్నింగ్ విజిట్లో భాగంగా మున్సిపాలిటీలోని పలు రోడ్లపై వేకువజామునే ఆయన పర్యటించారు. మున్సిపల్ కార్యాలయము, రామారావు కాలనీ, ఇందిరానగర్లోని మస్టర్ నమోదు కేంద్రాలకు వెళ్లి కార్మికుల హాజరును పరిశీలించారు. కోమటివాని చెరువు, బాహుదా నది, బుగ్గ కాలువ, ముగ్గురాల వంక, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పనుల ప్రగతిని పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. మహిళల భద్రతకు పెద్దపీట వేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగంతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. పెద్దమన్యం మండలం వెలిగల్లు ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతూ ముంబైలో నిర్వహించిన నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన శైలేష్ గౌడ్ను కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. కలెక్టరేట్కు వచ్చి తనను కలిసిన చిన్నారిని కొన్ని ప్రశ్నలు అడిగి కలెక్టర్ సమాధానాలు విన్నారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ చూపిన విద్యార్థిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఇది ఈ నెల సమాచార లేఖ. వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం. వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, పీటీసీ. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 8:35 కావస్తుంది. మనోరంజని కార్యక్రమానికి స్వాగతం.
2: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు మనోరంజని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ముందుగా సతీష్ గారు కోరిన పాట ఉన్నది ఒకటే చిందగి చిత్రం నుంచి మీ అందరి కోసం విని ఆనందించండి.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై జనరంజకమైన మనోరంజనీ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ మీరు కూడా మీరు కోరుకున్న పాట మన సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో మనోరంజనీ కార్యక్రమంలో వినాలనుకుంటే మనోరంజనీ కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పొదలకూరు రోడ్ తెలుగు గంగ కాలనీ నెల్లూరు 524004 అనే చిరునామాకు పోస్ట్ కార్డు మీద మీకు నచ్చిన చిత్రం కోరిన పాట రాసి పంపితే డెఫినెట్గా మనోరంజనీ ప్రసారం అవుతున్న ఆయా రోజుల్లో మీ పాట వినిపించడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు తర్వాత ఉత్తరం చూద్దాం. ఈ ఉత్తరం మనకు ఎస్ కోటవాకాడ్ నుంచి పంపించారండి బ్రహ్మయ్య గారు ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్నారు తొలి ప్రేమ, పాత తొలి ప్రేమ అంటూ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం అని బ్రాకెట్లో కూడా రాసి పంపించారు. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఈ తొలి ప్రేమ మూవీ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన మూవీ ఒకటి ఉంది, అండ్ వరుణ్ తేజ్ యాక్ట్ చేసిన మూవీ కూడా ఒకటి ఉంది. సో అందుకని మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారండి, తెలివిగా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి రాస్తున్నారు బ్రాకెట్లో. ఓకే అండి, సో మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామా

శ్రోతలు మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. తర్వాతి ఉత్తరం చూద్దాం. ఈ ఉత్తరం మనకు వింజమూరు నుంచి అబ్బాయిరెడ్డి మరియు వేణుగోపాల్ రాసి పంపుతున్నారు. మాకోసం ఒక లైలా కోసం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, మీకోసం ఎస్పి చరణ్ ది ఆలపించిన గీతం విని ఆనందించండి.

0: over it. Stop plastic pollution. Say no to single-use plastic.
1: ఆచరణలు పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
2: అబ్బా, ఏంటే నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
1: అమ్మా? టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
2: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
1: నాన్న, అది ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
2: అవునా?
1: ఆ, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 0861233110 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చు నాన్న. అలాగే 10:30 నుండి 11 గంటల వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చు నాన్న.
2: అందుకేనా?

0: మీ అమ్మ అలా పరిగెత్తింది, పద పద మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
1: హలో అభిరుచికి స్వాగతం.
0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై జనరంజకమైన మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ తర్వాత ఉత్తరం చూస్తే ఈ ఉత్తరం మనకు రాపూర్ నుంచి కమలాకర్ గారు ఇంకా గోపీకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు అయితే పంపిస్తున్నారు. మా కోసం నిర్ణయం చిత్రం నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, కమలాకర్ గారు మరియు గోపీకృష్ణ గారు ఇంకా వారి ఫ్రెండ్స్ అందరి కోసం నిర్ణయం చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు విని ఆనందించారు. ఇంతటితో మనోరంజని కార్యక్రమానికైతే బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఒక చిన్న ప్రకటన అనంతరం ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు రాబోతున్నా. అండ్ సో విల్ రాక్ ద షో టుడే. అండ్ మీరైతే వెయిట్ చేస్తున్నారండి, ఈ చిన్న ప్రకటన వినేసి మనం స్వరలహరి కార్యక్రమంతో మంచి హుషారైన సినీ గీతాలు అయితే వినబోతున్నాం.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.
0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై స్వరలహరి కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు పసందైన సినీ గీతాలు వినబోతున్నారు. అండ్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చానంటే ఆ కాన్సెప్ట్ మరేంటో కాదు, నెల్లూరులో ఇప్పుడు ఉండే వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. సో వాట్ ఎ బ్యూటిఫుల్ వెదర్ కదా, అసలు ఎంత బాగుంది క్లైమేట్ ఈరోజు. నిన్నటిదాకా ఏదో అంటే బయటకు వెళ్తే పెద్ద ఆయన అదేనండి సూర్యభగవానుడు మనల్నే టార్గెట్ చేసినట్టు తెగ తెగ తెగ తెగ కాల్చిపడేసాడు అనుకోండి. సో నిన్న కొంచెం చల్లబడింది, బట్ ఈరోజు కంప్లీట్గా కూల్ అయిపోయింది అసలు నెల్లూరు అంతా. అండ్ పీపుల్ ఆర్ రియల్లీ ఎంజాయింగ్ ద వెదర్. అండ్ ఇలాంటి వెదర్లో టీనో కాఫీనో చేతులు పెట్టుకుని బాల్కనీలు కూర్చుంటే అబ్బా ఇదేరా లైఫ్ అనిపించేలా ఉంది నిజంగా చెప్పాలంటే. ఈరోజు క్లైమేట్ ఎండాకాలం మధ్యలో సడన్గా ఇలా వచ్చే చల్లదనం అండ్ మన బాడీకి అండ్ బాగా అలసిపోయిన ఈ ఎండల్లో చిరాకు పుట్టి అంటే మనమే కాదు మన ఇంట్లో తిరిగే ఫ్యాన్లు ఏసీలు కూడా అలసిపోయినాయి. వాటికి కొంచెం రెస్ట్ ఇచ్చే టైం ఇది. అండ్ మనకు కూడా ఒక చిన్న హాలిడే మూడ్లాగా ఉంటుంది అండ్ మన మైండ్కి అండ్ మన బాడీకి. అండ్ ఎస్, ఇంకా మనం మాట్లాడుకుందాం అండ్ మంచి మంచి పాటలు కూడా వినబోతున్నాం. ముందుగా అయితే ఆనంద్ చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి. పాట పాడినవారు శ్రేయా ఘోషల్.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై సుస్వరాల స్వరలహరి కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ ఎస్, వెదర్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా బాస్. ఈ వెదర్ చాలా డేంజరస్, ఎందుకంటే ఈ వెదర్లో సో పని అంటే మనం చేసే పని మీద మ్యాక్సిమం చాలామందికి కాన్సన్ట్రేషన్ కుదరదు, ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడి ఈ ఎండలో అల్లాడిపోయాం కదా. సో ఇలాంటి క్లైమేట్ వచ్చినప్పుడు మంచి కాఫీ పెట్టుకొని తాగుతూ అట్లా కూర్చోవాలనిపిస్తుంది. బట్ సో కమాన్, చాలా కూర్చుంటే కుదరదు. సో సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేయండి, అండ్ వెదర్ని ఎంజాయ్ చేయండి, అండ్ రోజువారి మీ కార్యక్రమాలను కూడా కొనసాగించండి. ఎందుకంటే ఇది మీకు చెప్పాలనిపించింది, నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. సో ఈ వెదర్లో అలాగే ఉండాలనిపిస్తుందని కొంతమంది మెసేజ్ పెట్టున్నారు. సో బట్ దాట్ ఈస్ నాట్ కరెక్ట్. ఈ వెదర్ని ఎంజాయ్ చేయాలంటే ఇంట్లో కూర్చోవడం కదా బాస్, బయటకు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎన్నాళ్ళు మనం బయటకు వెళ్ళాలంటే అరే బయటకు వెళ్తే సూర్యభగవానుడు భగభగా మండుతున్నాడు, అదేదో పర్సనల్గా ఇందాక మనం చెప్పినట్టుగా రివెంజ్ తీర్చుకుంటున్నాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ కమాన్, ఇది చిల్ అయ్యే టైం, అండ్ మన బాడీ కూడా రిఫ్రెష్ అవుతుంది కొంచెం చల్లగాలిలో అలా బయట తిరిగితే, ఓకేనా. అండ్ మీకోసం నేను బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే తీసిపెట్టా, అండ్ ఇప్పుడు రాబోతున్న సాంగ్ ఆనందం చిత్రం కోసం మల్లికార్జున్ ఇంకా సుమంగళి గారు ఈ పాటను ఆలపించారు. ఈ పాట ఎన్నిసార్లు విన్నా అసలు హైలైట్గా ఉంటుంది, అండ్ ఇలాంటి వెదర్లో ఇలాంటి పాట వింటే ఇంకా నెక్స్ట్ లెవెల్.

సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం ఆనందం చిత్రం నుంచి. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సినిమాల పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇలాంటి పాటలే మనం మొత్తం వినబోతున్నాం ఈరోజు. అన్నీ అలాంటి పాటలే, మీకోసం ఇంకా చాలా తీసిపెట్టినా. అండ్ దానికంటే ముందు కొన్ని మెసేజెస్ అయితే ఫన్నీగా వచ్చాయి మనకి. సో నిన్నటి వరకు మా ఇంట్లో 3 ఫ్యాన్లు డ్యూటీ చేసే, ఈరోజు రెండింటికి రెస్ట్ ఇచ్చేసాం, ఓన్లీ 1 ఫ్యానే తిరుగుతుంది అంట. చూసారా, సూపర్ అండి, నిజమే కదా. సో ఎండలకి తట్టుకోలేక హాల్లో 2-3 ఫ్యాన్లు ఉంటే 3 వేసుకుని తిరుగుతూ ఉంటాం, మామూలుగా కూర్చొని ఉంటాం కదా. సో 1 ఫ్యానే డ్యూటీ చేస్తుందంట ఈరోజు వాళ్ళ ఇంట్లో. ఓకే, సూపర్. అండ్ ఇంకా ఈరోజు మార్నింగ్ 6 వరకు కొంచెం ప్లెజెంట్గా ఉంది. 6:15కి నెల్లూరులో విపరీతమైన గాలి వచ్చింది. సో మేము షటిల్ ఆడుకుందామని వెళ్తే ఆ గాలి వల్ల షటిల్ ఆడుకోలేకపోయాం, బట్ వెదర్ని అయితే బాగా ఎంజాయ్ చేసామనేసి కొంతమంది మనకైతే మెసేజ్ పంపిస్తున్నారు. సూపర్, బ్యూటిఫుల్ అండి, రోజు ఆడుకునే షటిలే కదా. సో ఇలాంటి వెదర్ని ఎంజాయ్ చేయడంలోనే బాగుంటుంది. ఓకే, ఎనీవేస్ మీరు ఎంజాయ్ చేశాను అంటున్నారు కాబట్టి సూపర్. అండ్ ఇంకా సూర్యభగవానుడు షిఫ్ట్ అయిపోయాడు లాస్ట్ 2 డేస్ నుంచి, పెద్దగా ప్రభావం చూపట్లేదంటూ మనకైతే మెసేజ్లు వస్తున్నాయి. సూపర్, చాలా ఫన్నీ మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయి. ఎండతో బాగా రోస్ట్ అయిపోయామని చెప్పి కొంతమంది పంపిస్తూ ఉన్నారు. అండ్ వెదర్తో పాటుగా మంచి మంచి పాటలు అయితే వింటా ఉన్నాం. నిన్నటి వరకు అరే సమ్మర్ ఎప్పుడు అయిపోతుంది, మాన్సూన్ ఎప్పుడు వస్తుంది అంటూ ఎదురు చూస్తూ ఉంటే ఇంత త్వరగా వచ్చేసిందా అన్నట్టుగా ఉంది బాస్. ఇంకా అది అఫిషియల్ కాదు. సో ఏదో 1-2 రోజులు ఆయన రెస్ట్ తీసుకున్నాడు అంతే సూర్యభగవానుడు, ఇంకా సమ్మర్ అయితే ఉంది. సో అంత ఎగ్జైట్ అవ్వకండి. ఫస్ట్ అయితే మనం RX100 చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. సాంగ్ విన్నాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మీ మెసేజెస్ కూడా ఏమైనా ఉంటే 7901048455 అనే నెంబర్కి అయితే పంపించండి. ఇప్పుడైతే మనం అనురాగ్ కులకర్ణి ఆలపించిన గీతం, చైతన్య ప్రసాద్ రచన, చైతన్ భరద్వాజ్ సంగీతం.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై స్వరలహరి కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ ఇప్పుడైతే టైం 9:19 అవుతుంది. మీరు ఒక చిన్న ప్రోమో తర్వాత కార్యక్రమాన్ని అయితే మనం కొనసాగిద్దాం.

0: of Earth. Stop plastic pollution. Say no to single-use plastic.
1: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
2: తెలీదు.
1: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
2: తెలీదు.
1: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
2: తెలీదు.
1: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
2: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
3: తను ఈ మధ్య ఆకాశవాణి సింహ

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా స్వరలహరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న ప్రకటన అనంతరం గుణ చిత్రం నుంచి పాటను వింటారు.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: రాయి.
4: ఏం రాయాలి?
3: లెటర్.
4: ఎవరికి?
3: నీకు.
4: నాకా?
3: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
4: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
3: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
4: ఐ లైక్ ఇట్. చెప్పు.
3: నా ప్రియ, ప్రేమతో నీకు
4: నీకు
3: నీ
4: రాసే
3: నేను రాసే ఉత్తరం లెటర్ లెక్క కాదు ఉత్తరమే అనరా. చదువు.
5: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
3: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
5: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
3: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
5: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
3: అదే
5: తొలి కలల కవితలే మాట మాటలో.
3: అదే ఆహా బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు ఇప్పటి వరకు స్వరలహరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. సమయం 9:30 అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన అనంతరం చిత్రసీమ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలేగుందే.
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంట్రింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: సభలు, సమావేశాలు,
2: ప్రకటనలు, ప్రచారాలు,
1: వేడుకలు, ఉత్సవాలు,
2: పర్యటనలు, ప్రశంసలు,
1: ఇలా సమాచారం ఏదైనా
2: ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక
1: ఈ వారం మన నెల్లూరు.
2: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా గ్యాంగ్ లీడర్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాట పాడిన వారు ఇనో గంగా, అనిరుద్ మ్యూజిక్.

ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్జ్ పై శ్రోతలు, మా ప్రభాత ప్రసారాలలో భాగంగా చిత్రసీమ కార్యక్రమంలో పసందైన సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాటుగా మనం విందాం దుబాయ్ సీను చిత్రం కోసం విజయ్ యేసుదాస్ సుచిత్ర ఆలపించిన గీతం, రామచోగయ్య శాస్త్రి రచన, మణిశర్మ సంగీతం.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. తరువాతి పాటగా దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కోరస్ ఆలపించిన గీతం, వేటూరి రచన, చక్రవర్తి సంగీతం.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.

పాలు కదిపితే కాటు తప్పది కసో జా మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ కార్యక్రమంలో శ్రోతల పసందైన సినీ గీతాలు విన్నారు. అండ్ అత్తక యముడో మైక మగుడో చిత్రం నుంచి పాట విన్నారు కదా. ఇప్పుడు విందాం బలుపు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గీతమాధురి ఆలపించిన గీతం, సీతారామశాస్త్రి రచన, తమన్ సంగీతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు ఇప్పటి వరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో విజయవాడ కేంద్రం నుంచి వసుదైక కుటుంబం కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ గత కొద్ది రోజులుగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రమాద అంచనాకు మించి ప్రాంతీయంగా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అధికంగానే ఉందని, ప్రపంచ స్థాయిలో మాత్రం తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. ప్రస్తుతం కాంగోలో దాదాపు 750 ఎబోలా అనుమానిత కేసులున్నాయని, ఈ వైరస్ కారణంగా 177 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. కాంగోలో ఎబోలా వ్యాప్తి తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధృవీకరించిన గణాంకాల కంటే దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కాంగో పొరుగుదేశమైన ఉగాండాలో మాత్రం పరిస్థితి కొంతమేర స్థిరంగానే ఉందని చెప్పారు. ఆ దేశంలో ఈ వ్యాధితో ఒకరు మరణించారని, మరో 2 కేసులు నిర్ధారణ అయ్యాయని స్పష్టం చేశారు. నిరంతర పర్యవేక్షణ, పరీక్షలు పెంచడంతో వైరస్ గణాంకాలు మారుతూనే ఉన్నాయని చెప్పారు. కానీ కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వైరస్తో పాటు తప్పుడు సమాచార వ్యాప్తి అక్కడ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందన్నారు. ఈ వైరస్ కారణంగా చనిపోయిన ఒక మృతదేహాన్ని అప్పగించలేదని ఎబోలా చికిత్సా కేంద్రానికి స్థానికులు నిప్పంటించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటువంటి ఘటనలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువైన ఇటోరీ ప్రావిన్స్ కు అక్కడి బాధితులకు అందే సహాయక చర్యలను సమన్వయం చేయడానికి అదనంగా మరికొంతమంది WHO సిబ్బందిని పంపినట్లు ఆయన తెలియజేశారు.
1: The Ebola outbreak in the Democratic Republic of the Congo is spreading rapidly. Previously, WHO assessed the risk as high at the national and regional levels and low at global levels. We are now revising our risk assessment to very high at the national level, high at the regional level, and low at global level. So far, 82 cases have been confirmed in DRC, with 7 confirmed deaths. But we know the epidemic in DRC is much larger. There are now almost 750 suspected cases and 177 suspected deaths. The situation in Uganda is stable, with 2 cases confirmed in people who traveled from DRC, with 1 death. The measures taken in Uganda, including intense contact tracing and cancelling the Martyrs' Day commemoration, appear to have been effective in preventing the further spread of the virus. An American national who was working in DRC has also been confirmed positive and transferred to Germany for care. We're also aware of reports today about another American national who is a high-risk contact who has been transferred to the Czech Republic.
0: కాంగో ఉగాండా దేశాల్లో ఈ ఎబోలా వైరస్ ఉధృతి కొనసాగుతుండటంతో WHO ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమై నిఘా ఆసుపత్రుల సన్నద్ధత, అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ ను ముమ్మరం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అదేవిధంగా న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 28 నుండి 31 వరకు జరగాల్సిన ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ కూడా వాయిదా పడింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ కలిసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు ఆదివారం మరింత పెరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్దఫ్రా ప్రాంతంలో ఉన్న బరాకా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి జరిగినట్లు UAE ప్రకటించింది. ఈ ఘటనలో అగ్ని ప్రమాదం సంభవించినప్పటికీ రేడియేషన్ లీక్ కాలేదని అధికారులు తెలిపారు. అదే సమయంలో UAE 3 డ్రోన్లను అడ్డుకున్నట్లు వెల్లడించింది. ఈ అగ్ని ప్రమాదానికి ఇరాన్ మద్దతు గల డ్రోన్ కారణమై ఉండొచ్చని ఆరోపించింది. సౌదీ అరేబియా కూడా ఇరాక్ వైపు నుంచి వచ్చిన 3 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇక మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందం విషయంలో ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని, సమయం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే భారీ దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనికి స్పందించిన ఇరాన్, అమెరికా మళ్లీ దాడులు చేస్తే యుద్దం మధ్యప్రాచ్యాన్ని దాటి విస్తరిస్తుందని హెచ్చరించింది. అమెరికా సెనేట్ లో యుద్దాన్ని నిలిపివేయాలని కోరుతూ బుధవారం ఒక తీర్మానంపై చర్చ జరిగింది. ఇరాన్ తో కొనసాగుతున్న యుద్దాన్ని నియంత్రించడానికి అమెరికన్ కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యలు చేపట్టకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అడ్డుకోవడానికి సెనేట్ ఈ ముఖ్యమైన తీర్మానంపై చర్చ చేపట్టింది. ఇక ఇరాన్ ప్రభుత్వం హార్మో జలసంధిలో నియంత్రిత సముద్ర మండలం ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ అనుమతి లేకుండా నౌకలు ప్రయాణించలేవని స్పష్టం చేసింది. ఇప్పటికే 26 కార్గో నౌకలు ఆయిల్ ట్యాంకర్లకు భద్రత కల్పించినట్లు, హార్మోజ్ను దాటే నౌకల నుంచి 18 కోట్ల రూపాయల చొప్పున టోల్ వసూలు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా నౌకల యజమానులు అందులో ఉన్న సరుకు, అవి చేరుకోవాల్సిన గమ్యస్థానాల గురించి పూర్తి సమాచారాన్ని తమ అధికారులకు ముందే అందించాల్సి ఉంటుందని ఇరాన్ తెలిపింది. అయితే హార్మోజ్ జలసంధిలో నియంత్రిత సముద్ర మండలంపై ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ తీసుకువచ్చిన ఈ టోల్ వ్యవస్థ చట్టవిరుద్ధమని, వీటిని ఏ దేశము అంగీకరించకూడదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో పిలుపునిచ్చారు. అంతర్జాతీయ నౌకా రవాణా మార్గంలో రాకపోకలను నిర్ణయించే హక్కు ఏ దేశానికి ఉండదన్నారు. ఎవరో నౌకాయాన స్వేచ్ఛకు భంగం కలిగించలేరని పేర్కొన్నారు. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛ నౌకాయానానికి రాజీ పడకూడదని, ఇటువంటి చర్యలు అమెరికా ఇరాన్ శాంతి చర్చలను మరింత సంక్లిష్టం చేస్తాయన్నారు.
2: We've always said a tolling system in the straits would be unacceptable, but we don't just say that, the world has said that. We have a resolution right now in the United Nations. We're trying to take it to the Security Council. It's sponsored by Bahrain. It has over 100 something in it. The highest number of co-sponsors in the history of the Security Council have signed on to our resolution. We were in China last week. We mentioned this about the tolling. They're against it. No one in the world is in favor of a tolling system. It can't happen. It would be unacceptable. It would make a diplomatic deal unfeasible if they were to continue to pursue that. So it's a threat to the world if they were trying to do that. And it's completely illegal, by the way.
0: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ప్రణాళికాబద్ధమైన దాడులను తాత్కాలికంగా వాయిదా వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్ నుంచి వచ్చిన తాజా శాంతి ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అయితే ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తెలిపారు. ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే మళ్లీ దాడులకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన తెలిపారు.
3: It's sometimes hard to figure out exactly what it is that the Iranians want to accomplish out of the negotiation. So what we've done is tried to be as clear as possible. What are our red lines? What are the things that we're willing to be accommodating on? And what are the things that we absolutely must have? And as the president has said ad nauseum, and I think I've said it a lot too, Iran cannot have a nuclear weapon. We want to see not just the commitment to not have a nuclear weapon, but the commitment to work with us on a process to ensure that not just now, not just when Donald Trump is president, but years down the road, that the Iranians are not rebuilding that nuclear capability. And that's what we're trying to accomplish in the negotiations.
0: మరోవైపు ఇరాన్ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రతిపాదనను అమెరికాకు పంపినట్లు ధృవీకరించింది. ఇందులో అమెరికా దళాల ఉపసంహరణ, ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలున్నాయని తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోని జ్వాయా, తయర్ డబా

0: ఐఆర్ఎఫ్ఎల్సీ ప్రాంతాలపై ఆదివారం వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 8 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు గాజా ప్రాంతంలోని ఖాన్ యూనిస్, దైర్ అల్ బలహా ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 5 మృతి చెందారని వెల్లడించారు. వీరిలో హమాస్కు చెందిన అల్ కసాం బ్రిగేడ్స్ కమాండర్ ఇజ్ అల్ దిన్ అల్ హదాద్ కూడా మరణించారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో విదేశాంగ మంత్రుల సమావేశం స్వీడన్ లోని హెల్సింగ్ బోర్గ్ నగరం వేదికగా గురు శుక్రవారాల్లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే అంకారా సమ్మిట్ కు సంబంధించిన చర్చలతో పాటు ప్రస్తుత ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన పలు సమకాలీన అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఐరోపా ఆర్కిటిక్ ప్రాంతాల భద్రత, నాటో రక్షణ వ్యయం పెంపు వంటి అంశాలు ఈ సమావేశంలో కీలకంగా నిలిచాయి. టర్కీ రాజధాని అంకారాలో జరగబోయే ప్రధాన నాటో సమ్మిట్ కు దీనిని సన్నాహక సమావేశంగా సభ్యదేశాలు భావిస్తున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా యుక్రెయిన్కు మరింత మద్దతు అందించడంపై చర్చించారు. రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యుక్రెయిన్కు ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఆర్థిక సహాయం పెంచాలని సభ్యదేశాలు చర్చించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం చైనాలో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనాలో పర్యటించిన వారం రోజులకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా చైనాకు వెళ్లడంతో అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పర్యటన సందర్భంగా చైనా రష్యా దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి. ప్రపంచంపై ఆధిపత్యం సాధించడం కోసం అమెరికా చేస్తున్నది ఆటవిక న్యాయమని, ఇటువంటి ఏకచక్రాధిపత్యం తగదని, ప్రపంచం బహుధ్రువంగా ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ బహుధ్రువ ప్రపంచ ప్రకటనపై సంతకాలు చేశారు. అమెరికా గుత్తాధిపత్యాన్ని తిరస్కరించి దానిని అడ్డుకునేందుకు దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ప్రపంచ అధికార వికేంద్రీకరణకు తమ కట్టుబాటును ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. అదేవిధంగా పరస్పర గౌరవం, సమానత్వం, విశ్వాసం, ఇరుపక్షాలకు లబ్ది కలిగించే సహకారం అనే అంశాలతో చైనా రష్యా అనుబంధం కొనసాగుతోందని ఇరువురు నాయకులు పేర్కొన్నారు. ప్రపంచంలో మారుతున్న పరిణామాల్లో చరిత్రాత్మక అవకాశాలను ఒడిసిపట్టేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపారు. బాధ్యతాయుతమైన గొప్ప శక్తిగా పాశ్చాత్య దేశాలు వ్యవహరించడం లేదని, ఏకపక్ష చర్యలకు ఒడిగడుతున్నాయని జిన్పింగ్ ఆరోపించారు. ఈ చర్యలు కలిగించిన నష్టం అపారమని, ప్రపంచాన్ని మళ్లీ ఆటవిక రాజ్యంలోకి తీసుకువెళ్లేలా ఇవి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై చేస్తున్న యుద్ధాన్ని ఇరువురు నేతలు వ్యతిరేకించారు. ఈ దాడులు పశ్చిమాసియా స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో సంక్షోభానికి వెంటనే తెరపడాలని జిన్పింగ్ చెప్పారు. నార్వే రాజధాని ఓస్లో నగరం వేదికగా 3వ భారత నార్డిక్ సదస్సు మంగళవారం జరిగింది. ఈ సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్డిక్ దేశాలైన స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ దేశాల నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అదేవిధంగా ఈ 5 దేశాలతో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భారత నార్డిక్ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ భారత్ నార్డిక్ దేశాల మధ్య సంబంధాలు స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందాలు, సాంకేతిక భాగస్వామ్యాలు రెండు ప్రాంతాల అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.
1: ఆజ్ హమ్నే భారత్ ఔర్ నార్డిక్ సంబంధో కు గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా స్వరూప్ దేనే కా నిర్ణయ లియా హై. ఇస్ గ్రీన్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ సే हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.
0: ముఖ్యంగా ఈ సదస్సులో భారత నార్డిక్ దేశాలు వ్యూహాత్మక హరిత భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. పునరుత్పాదక శక్తి, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పులపై సంయుక్త చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. అదేవిధంగా భవిష్యత్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అయిన 6G అభివృద్ధిపై భారత నార్డిక్ దేశాలు సంయుక్త పరిశోధనలకు అంగీకరించాయి. స్టెమ్ రంగాల్లో విద్యా శాస్త్రీయ సహకారాన్ని కూడా విస్తరించాలని నిర్ణయించాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక ప్రాధాన్యత నేపథ్యంలో భారత్ తన ఉనికిని బలోపేతం చేసేందుకు నార్డిక్ దేశాలతో ఆర్కిటిక్ పరిశోధనలు, సముద్ర భద్రత, వాతావరణ అధ్యయనాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, బ్లూ ఎకానమీ, నౌకాయన రంగాలు

0: లో కూడా ఇరు పక్షాలు సహకారం చేసుకునేందుకు అంగీకరించాయి. రక్షణ తయారీ రంగంలో నార్డిక్ కంపెనీలకు భారత్లో అవకాశాలు కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ సదస్సు ద్వారా భారత్ నార్డిక్ సంబంధాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా వాతావరణ మార్పులు, ప్రపంచ భద్రత, సాంకేతిక భవిష్యత్తు, ఆర్కిటిక్ వ్యూహాల వరకు విస్తరించినట్లు స్పష్టమైంది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మహాప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 10:13 అవుతుంది. హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం.

0: అభిరుచి మీరు కోరిన పాటలతో అలరించే సంపుటి ఇది మీ హలో అభిరుచి. హలో హలో అభిరుచి.
1: హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 0861233310 లేదా 102 నెంబర్లకు కాల్ చేసి వినవచ్చు. కార్యక్రమం 10:30 వరకు కొనసాగుతుంది. అనంతరం హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వినే కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం. హలో హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గాంధీనగర్ నుంచి. మీ పేరు అండి?
2: నెల్లూరు, గాంధీనగర్.
1: ఓకే అండి, మీ పేరు చెప్పండి.
2: నా పేరు వెంకటేశ్వర్లు సార్.
1: వెంకటేశ్వర్లు గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: జైలర్ సినిమాలో.
1: ఓకే,
2: జైలర్.
1: జైలర్ చిత్రం నుంచి.
2: అది కావాలిరా పాట.
1: ఓకే, చూస్తున్నా అండి సాంగ్ మరి అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మీకోసం.
2: చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను సార్, ఈరోజు కలిసింది.
1: ఓకే
2: సరే,
1: ఒక చిన్న ప్రకటన అనంతరం మీరు కోరుకున్న పాట అయితే ప్రసారం అవుతుంది.

మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

సహాయకారి, మీ యాత్ర సహాయకారి. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారి కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారి సంచికలలో గతంలోలాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారి కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి విహారీ, మీ యాత్ర సహాయకారి.

0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెడ్స్ పై హలో బ్రిచి లైఫ్ ఆన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. కార్యక్రమంలో మనం తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో హలో,
1: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? చెప్పండి ఇస్మాయిల్ గారు, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, చెప్పండి ఏ చిత్రం నుంచి పాట విందాం
1: సార్? తాండ్రపాప రాయుడులో అభినందన మందారమాల సార్.
0: ఓకే అండి, తాండ్రపాప రాయుడు చిత్రం నుంచి మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, విని
1: ఆనందించండి.
0: అలాగే అండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట విని ఆనందించండి.
1: థ్యాంక్ యూ సార్.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత. మార్పు

0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. కార్యక్రమంలో మనం తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో హలో నమస్తే అండి. హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను పాలకొల్లు నుంచి రాఘవేంద్రరావు మాట్లాడుతున్నాను సార్. బాగున్నారా?
0: బాగున్నానండి. రాఘవేంద్రరావు గారు చెప్పండి.
1: సార్, రేపు ప్రముఖ సినీనటి జీవిత గారి పుట్టినరోజు ఉందండి.
0: ఓకే అండి.
1: జీవిత గారికి ఒక రోజు ముందుగానే బర్త్డే విషయం తెలియజేస్తూ దానికి తమ చిత్రం నుంచి రాలుగురాయి పిల్లగాడికి రవ్వలాంటి మొగుడు వస్తే ఆ పాట ప్రసారం చేయరా?
0: ఖచ్చితంగా అండి. ఆ పాట స్టార్టింగ్ ఏమన్నారు? కోరుతున్న శ్రోతలు ఉన్నారండి.
1: బండారు తిరుమతి గారు, చల్లా వెంకటేశ్వర్లు, చీమకుర్తి నుంచి దుర్గా నుంచి సత్యవతి మాణిక్యాలరావు గారు సార్.
0: ఓకే అండి, మీరు కోరుకున్న పాట అయితే వచ్చేస్తుంది. ఆనందించండి. ఓకే అండి. సమయభావంతో మరొక శ్రోతను కూడా పలకరించి ఇప్పుడు ప్రకటించిన పాట అయితే విందాం. హలో హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో
0: హలో, లైన్ కట్ అయినట్టుందండి. హలో అభిరుచి కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్ 0861233300 లేదా 102. హలో హలో హలో ఉన్నారా? చెప్పండి. ఏ చిత్రం? వెంకటేశ్వర్లు గారు బాగున్నారా? కరెక్టే. ఇంతకుముందు ఒక శ్రోత ఆల్రెడీ ఒక పాట అడుగున్నారు. ఏంటండి మీరు
2: అవుడీజం?
0: సరే సరేలేండి. హలో

హలో హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. హలో హలో లైన్స్ మేబీ కొంచెం క్లమ్సీగా ఉన్నట్టున్నాయి. ఇట్స్ ఓకే. సో మనమైతే ఇప్పుడు పాట అయితే వినేసి మనం హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ కార్యక్రమానికి అయితే వెళ్ళిపోతాం.

0: ఇది మీ హలో అభిరుచి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. మనకైతే కొన్ని రిక్వెస్ట్లు వచ్చున్నాయి. ముందుగా మనకి రిక్వెస్ట్ పంపిన వారు రాజపాలెం నుంచి రాజశేఖర్, ఇంకా వారి కుటుంబ సభ్యులు లక్ష్మీ ప్రసన్న, భాగ్యలక్ష్మి, వీరందరూ అడుగుతున్నారు మాకోసం ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ. తప్పకుండా అండి. సో మంచి పాట అన్నారు కాబట్టి డెఫినెట్గా మంచి పాట అయితే వస్తుంది. ఇంకొక శ్రోత పేరు కూడా మనం చదివి వినిపిద్దాం. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్న తుమ్మలగూడ గ్రామం నుంచి శివకోటి, కోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య వీరందరూ యమగొల చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు. యమగొల చిత్రం నుంచి మీ అందరి కోసం మీరు కోరుకున్న పాట విని ఆనందించండి.

శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట కోరుతున్నవారు శ్రీనివాసరెడ్డి మహబూబ్ పాషా, యమదొంగ చిత్రం నుంచి మాకోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. దీపు గంగ ఆలపించిన ఈ పాట అనంత శ్రీరామ్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం. విని ఆనందించండి.

శ్రోతలు 102.7 MHz పై హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విని ఆనందిస్తున్నారు. మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 7901084415 అనే వాట్సాప్ నెంబర్కు మీరు కోరుకున్న చిత్రం పేరు, పాట పేరు రాసి పంపి వినవచ్చు. అండ్ తర్వాత మనకి వాట్సాప్ పంపించారు శరత్ కుమార్, సనత్, వెంకటరావు. వీరందరూ కోరుతున్నారు వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాట పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత. సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి, రచన సీతారామశాస్త్రి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ కార్యక్రమం వింటూ ఉన్నారు. సమయం 10:52 అవుతుంది. వీలైనంతవరకు మ్యాక్సిమం నేమ్స్ అయితే కవర్ చేద్దాం. అండ్ ప్రస్తుతానికైతే ఒక పాటను ప్లే చేద్దాం. ఈ పాటను అడుగుతున్నవారు గణేష్ వింజమూరు నుంచి అయితే పంపించారండి. గణేష్ ఇంకా వారి ఫ్రెండ్స్ అందరూ పంపించి అడుగుతున్నారు, ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటున్నారు. డెఫినెట్గా అండి. తర్వాత రాపూర్ నుంచి సింహాచలం పంపించారు, మా కోసం ఏదైనా చిత్రంలో నుంచి ఏదైనా ఒక మంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. ఇంకా హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్ అడుగుతున్నారు, మా కోసం రచ్చ సినిమా నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటున్నారు. డెఫినెట్గా అండి. మీకోసం రాహుల్ నంబియార్ ఆలపించిన గీతం, రచన భువనచంద్ర.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై శ్రోతలు ఇప్పటి వరకు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఇంకా కొంతమంది మనకైతే మెసేజ్లు పంపించున్నారు. మల్లేశ్వరరావు గారు పంపించున్నారు, ఇంకా తబలా మస్తాన్ గారు, తుమ్మల చర్ల గోపినాథ్ గారు, ఇంకా చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి. ప్రతాప్ గారు వాన సినిమా నుంచి పాట అంటూ, లక్ష్మీ విషయాలు విశాఖపట్నం నువ్వు వస్తావు అని చిత్రం నుంచి పాట అంటూ అడుగుతున్నారు. కానీ సమయం కుదరటం లేదు కాబట్టి, సమయం 11 గంటలు అవుతుంది. ఈనాటి మన ప్రభాత ప్రసారాలు ముగించేద్దాం. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో సినీ నటుడు రాజనాల గారితో పరిచయం మీరిప్పుడు వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
2: నమస్కారం రాజనాల గారు.
3: నమస్కారం.
2: మీరు చాలా కాలంగా అంటే గత 36 ఏళ్ళుగా తెలుగు సినీ రంగంలో ఉత్తమ దుష్టుడుగా అంటే విలన్ పాత్రలో పేరు ప్రఖ్యాత గడించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు కదా, మీ పూర్తి పేరు, మరి ఎంతవరకు చదువుకున్నారు, ఉద్యోగం ఏమైనా చేశారా, ఈ వివరాలు పూర్తిగా చెప్తారా?
3: భలే చిక్కు ప్రశ్న వేశారండి.
2: అయ్యా,
3: నా పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు.
2: ఓహో.
3: కానీ నేను బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో సమర్సెట్గా వరకు వచ్చేసానండి. ఆ టైంలో గవర్నమెంట్ సర్వీస్ కండక్టర్ చాలా స్ట్రిక్ట్గా ఉండే, అందుకని రాజనాల పేరుతో నాటకాలు వేసుకుంటుండేవాడిని. అక్కడ మాత్రం ఆర్ కాళేశ్వరరావు అనే ఉండేది. సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత కూడా హెచ్ఎం రెడ్డి గారు రవికుమార్ పెడదాం ఉన్నారు. ఎందుకు సార్ నా ఇంటి పేరు ఉంది అని చెప్పి రాజనాలతోనే చేరామణ అవుతున్నాను. ఆయన నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా తీర్చిదిద్దారు. తర్వాత మొదట పిక్చర్ ప్రతిజ్ఞ తమిళ్లో వంజం, ఆ సంవత్సరం 3 పిక్చర్లు తీశారు డబుల్ వర్షన్స్ లో, 1952. ప్రతిజ్ఞ, వంజం, ఏఐ నాస్తి, బీదరాస్తి, వద్దంటే డబ్బు, పణం పడతాం పాడు. ప్రతిజ్ఞలో టీఎల్ కాంతారావు గారు హీరో వేశారు, నేను విలన్ వేశాను. బీదరాస్తిలో జగ్గయ్య గారు హీరో వేశారు, నేను విలన్ వేశాను. వద్దంటే డబ్బులు శ్రీ ఎన్టీ రామారావు గారు హీరో వేశారు, నేను విలన్ కాదండి, కామెడీ అని కుక్కల రాజా వేశాను. మామ వేషం అప్పటి నుంచి మామాజీ అని ఇప్పటికీ ఆయన పిలుస్తూనే ఉంటారు నన్ను. ఆ రోజుల్లో డబుల్ వర్షన్, ట్రిపుల్ వర్షన్ కూడా తీసేవాళ్ళు అండి. మూడిట్లో నేను ఉండేవాడిని, మరి డబ్బింగ్ లేదు. మిగతా వాటిలో కన్నడం వాళ్ళనే అరవ వాళ్ళని పెట్టేవాళ్ళు. నన్ను మాత్రం నా మీద విశ్వాసమో లేక నేను బాగా మాట్లాడతానేనో నన్ను పెట్టేవాళ్ళు. ఏదో ఇప్పటికి 985 పిక్చర్లు 80 పిక్చర్లు అయినాయండి. రైల్వేలో చేరాలని చెప్పి ఇన్నోసార్లు వచ్చినాయి. మిలిటరీలో కేసీఓకి లండన్ రమ్మని ఇంటర్వ్యూ వచ్చింది. నేను అప్పుడే యుద్ధంలో చేసి చచ్చిపోయినట్టు మా వాళ్ళందరూ ఆడవాడు మొదలెట్టాడు, అందుకని అది పోయింది.
2: తర్వాత మీరు సినిమాల్లోకి వెళ్ళక పూర్వం రంగస్థల అనుభవం ఏమైనా ఉందండి?
3: అయ్యో, నా కన్న తల్లి స్టేజ్ అండి, సినిమా వచ్చి సవతి తల్లి నాకు. ఆ స్టేజ్ మీదనే ప్రజల దగ్గర రాళ్ళ దెబ్బలు తింటాను, చెప్పు దెబ్బలు తింటాను, పుష్పాలతో విసిరేస్తారు, డైరెక్ట్ టచ్ ఇక్కడ 18 టేకులో 50 టేకులో 100 టేకులో తీసుకుంటే కరెక్ట్ అయిన టేకే కదండి ఇక్కడ మీకు చూపించేది. కాబట్టి ఎన్నో వేల నాటకాలు ఆడానండి. సినిమా ఫీల్డ్కి వచ్చి కూడా ఈ రోజుకి రంగస్థలం నేను మానలేదు.
2: ఏ నాటకాలు వేసారో చెప్పగలరా సుమారుగా?
3: అంటే ఫస్ట్ నాటకం ఇదా ప్రపంచం, కన్నశ్రీ రాశాడు. తర్వాత ఆత్రేయ నాటకాలు ఇవన్నీ కూడా వేసేవాళ్ళు. చాలా నాటకాలు, ముఖ్యంగా మైసభ, ఎందుకంటే పద్యాజుడు ఇప్పుడు పాడలేనండి, అందుకని మైసభ 2 సీన్లు, మాయలు ఫస్ట్కి నేను సొంతంగా రాసుకునే 2 సీన్లు మాత్రమే మొన్నటి వరకు ఆడాను. ఇప్పుడు దానికి ఓపిక తగ్గిపోయింది, పైన నాటక రంగం పోయింది కదండి, సినిమాలు వీడియోలు అవి వచ్చిన తర్వాత.
2: అవును, మరి సినిమాల్లో ఎలా ప్రవేశించారండి?
3: ఇది చాలా ప్రశ్న, కరెక్టేనండి. నేను సమ్మర్సెట్గా చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ నెల్లూరుకి వచ్చేవాడిని డ్రామా రిహార్సల్స్, అలా సినిమాదవరాలు వచ్చేవాడిని. మా శిష్యుడంతా సైకిల్ వేసుకొని రొప్పుతూ ట్రంక్ రోడ్కి వచ్చారు. గురువు గారు హెచ్ఎం రెడ్డి గారు మిమ్మల్ని రమ్మని రాశారండి, నేను నమ్మలేదండి. ఎవడో నన్ను తమాషా చేయడానికి ఆ రకంగా ఇచ్చాడు. ఈ లేకుండా పోస్ట్ మీద సైకిల్ వేసుకొని పరిగెత్తారు. అప్పుడే డిఎన్ రాజు గారు రాసిన నాటకం రిహార్సల్ చేసి అప్పుడే కాఫీ తాగడానికి వచ్చాను ట్రంక్ రోడ్కి. వాళ్ళు వచ్చారు, అదే నిజం చెప్పండి, మీకు కావాలంటే 10 రూపాయలు ఇస్తాను, నా మీద జోక్స్ వేయద్దు అన్న. గురువు గారు ప్రమాణికాలు చేసి దేవసాయ మెడ్రాస్ నుంచి వచ్చింది, హెచ్ఎం రెడ్డి గారు నన్నెందుకు పిలవాలి, ఓ బహుశా ఏదైనా కథలు అయ్యి ఏమన్నా ఉంటుంది అని ఆ మూడు రోజులు తాళి కానీ బయలుదేరలేదండి. ఆ కథలని కూడా ఎందుకన్నానంటే, నేను అప్పటి 11వ ఏటనే నేను భగవద్గీతకు భాష్యాలు ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పేవాడిని. అప్పటి నుంచే కుస్తీలు గిస్తీలు ఆంజనేయుడిని పూజించడం ఇది చేసేవాడిని అని ఎన్నో పుస్తకాలు చదివానండి.
4: జ్యోతిష్యం కూడా ఏదో కొద్దిగా వచ్చాను విన్నాను నేను.
3: అంటే అది హాబీగా నేర్చుకున్నాను నేను, దాని మీద బ్రతకడం లేదు, ఎవరి దగ్గర దానికి వసూలు చేయను.
4: సరే మరి అన్నిట్లోనూ ఈ దుష్టపాత్రలేనా లేకపోతే హీరోగా కానీ తండ్రిగా కానీ ఇందాక మీరు చెప్పారు హాస్యపాత్రలు కానీ ఏమన్నా ధరించారా?
3: అయ్యా ముందు బౌ బ్రిగేడ్ అని పిక్చర్ తీశారు హెచ్ఎం రెడ్డి గారు, అందులో నేను సైన్ చేసింది హీరో, దాన్ని ప్రతిజ్ఞ ఇది కాని పోతే ఇంతటి పర్సనాలిటీ ఇంతటి ఇది ఉన్నాడు హీరో వేస్తే విలన్ ఎవరు అని అక్కడ వాళ్ళందరు నేనేస్తాను నేనేస్తాను అని ఆయన ఒకటే అన్నాడు. అర్థంలో చూసుకుని నాతో మాట్లాడండి రా అని అందరినీ. సార్ నేను వెళ్ళిపోయా. ఆయన అన్నాడు, సార్ రాజనెల ఇస్ అ స్పోర్ట్స్ మ్యాన్, మీరు పిలిచి అడగండి విలన్ వేస్తాడు సార్. అంటే ఎట్లప్పా సైన్ చేశాడు కదా హీరో అంటే. లేదు సార్ నేను చెప్తున్నాను మీ పిలవండి అంటే ఆయన పిలిపించాడు వచ్చా. మిస్టర్ నెల్లూరు జెంటిల్మన్, నా పేరు గుర్తుంది ఆయన కొత్త కదండి, విలన్ పాత్ర ఏమని అందరూ అడుగుతున్నారు వేస్తారా అన్న. సార్ నేను హీరో వేయడానికి రాలా విలన్ వేయడానికి రాలా, మీరు అడిగారు మీరు లీవ్ గ్రాంట్ చేయించారు కాబట్టి గివ్ మీ అ డాగ్స్ రోల్ ఐ విల్ బార్క్ అన్నాను. దాంతో ఆయన పకా నవ్వి దట్ ఈస్ ద స్పిరిట్ అన్నారండి. అప్పుడు నన్ను విలన్ చేసి మరి కథ మార్చేశారండి. మరి అంటే ఏంటి కథ నా చుట్టూ తిరుగుతుంది, ఏంటి పాపాజీ ఈ రకం చేశారన్న. ఏమయ్యా ప్రతి నాయకుడు లేకపోతే నాయకుడికి ఏముంది, రావణేశ్వరుడు లేకపోతే రాముడికి గొప్ప ఉందా, జరాసంధుడు శిశుపాలుడు కంసుడు లేకపోతే కృష్ణుడికి గొప్ప ఉందా, కాబట్టి కథ నడిపేది వీరు అని ఆయన జవాబు చెప్పారు. ఆస్టిన్ డైరెక్టర్ కూడా చేశారని చెప్పాను కదా, అట్లా ఈ లెవెల్కి వచ్చానండి వారి పుణ్య దైవలనే.
4: అంటే దుష్టపాత్రలతో పాటుగా ఇతర రకాల పాత్రలు కూడా వేశాను అంటారు.
3: అయ్యో స్వామి మీరు చూడలేదన్న ఆంజనేయ పాత్ర, ఇందుడు వేశాను, అయితే అన్నిట్లో ఫైటింగ్సే, ఒంటిన్న గాయాలు చూడండి ఒకసారి, అన్నిట్లో యుద్ధమేనా, ఆరు ఆంజనేయ పాత్ర వేశాను, అక్కడ ఇంద్రుడు వేశాను, దుర్యోధనుడు వేశాను, ఏ దేంట్లో ఫైట్ అయ్యే ముందు.
4: మరి ఏ ఏ భాషా చిత్రాల్లో నటించారు మీరు?
3: తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు, మలయాళం దూరికి మాత్రం పోలే. ఎందుకంటే అర్థం చేసుకోగలను, మాట్లాడగలను, చదవను రాయను నాకు రాదు. సరస్వతి ద్రోహం చేయదలుచుకోవాలి అందరు పిలిచినా కూడా.
4: అది తర్వాత సుమారు ఎన్ని చిత్రాల్లో నటించుంటారు ఇంతవరకు?
3: 1985 సరిగ్గా గుర్తు లేదండి.
4: మరి ఈ దుష్టపాత్రలు వేసినందువల్ల మీకు ఏ విధమైన తృప్తి ఉంటుండేది?
3: ఏమండి మన సమాజంలో అనుకోండి, చారిత్రకంగా తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, మగువ అంటే స్త్రీ ధనం రాజ్య కాంక్షల వల్లనే యుద్ధాలు వచ్చాయి. నా పిక్చర్లు అన్ని కూడా అయ్యాయి, దానికి తగ్గట్టు డైలాగులు మార్చి కూడా చెప్పేవాడిని. అంటే మీరు జీవితంలో ఏమేమి చేయకూడదు అవి చేసి చూపించేవాడిని నేను. లాస్ట్ వరకు ప్రతి దాంట్లో ఎత్తులు వేస్తుంటే హీరో పై ఎత్తులు వేయలేక చిత్తు అయిపోతుండేవాడు. ఫైనల్గా సంతల కుక్కని తన్నట్టు నన్ను తన్నేవాడు. అంటే ధర్మం జయించింది, అధర్మం ఓడిపోయింది. అసలు ఒక పిక్చర్ సక్సెస్ కావాలన్నా మీరు 4 సార్లు చూడాలన్నా కథ ముఖ్యమండి. మీరు అది కార్టూన్స్ తో తీయండి, కుక్కలు గాడ్డులు విఠలాచారి గారి మరి కోతులు గీతులు భల్లుకాలు పెట్టి తీయండి, కథ అనేది ఉంటే ఆర్టిస్ట్కి ఏమి పెద్ద మోసం రాదండి ప్రొడక్షన్కి. నా వరకు నేను ఎందుకంటే ఎన్నో పిక్చర్లకు డైరెక్ట్ చేస్తున్నాను, మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను, డాన్స్ చేస్తున్నాను, నాకు డాన్స్ మాస్టర్ లేడండి ఏ పిక్చర్లో, ఫైటింగ్ మాస్టర్ లేడండి, నేనే అన్ని. అది పేరు మాత్రం నాది, ఆర్టిస్టుడి ఇష్టం మాత్రమే వస్తుంది రాజనాల హీరో తర్వాత నాది వస్తుంది.
4: తర్వాత ఇప్పుడు మీరు ఏదో ప్రొడక్షన్స్ లోను వాటిలోనూ ప్రారంభించాలని అనుకుంటున్నారు కదా, మరి సాంకేతిక పరంగా కానీ దర్శకత్వం పరంగా కానీ అనుభవం సంపాదించారా బాగా?
3: నేను చెప్పాను కదా స్వామి, ఇట్లా ఆస్టిన్ డైరెక్టర్ హెచ్ఎం రెడ్డి చేశారు, ఎన్నో పిక్చర్ డైరెక్ట్ చేసిన నా పేరు చేసుకోను. మ్యూజిక్ ఇప్పుడు రామ అనే శబ్దం ఉంది, దాని యొక్క వైశిష్ట్యత ఏది అంటే ఆయన చెప్పాడు త్యాగయ్య, ఎవరని నిన్నేట్లా రాధించేరా నరవరులు ఎవరు.

0: ఉడవు పరబ్రహ్మవో. అది కాదండి ఇంకా పాడబోయేది ముఖ్యం. శివ మంత్రము రాజీవము మాధవ మంత్రము మాజీవము విభజము తెలిపిన ఘనులకు కదా వితరణ గుణ త్యాగ రాజనుత అని రాజీవము మాజీవము రామ అన్నాడు. రా ఈజ్ కాస్మస్, మా ఈజ్ భూమి. రామ అంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ మీకు వశవర్తులు అవుతారు, అంటే మీరంటే ఒక గౌరవం ఒక ఇది వస్తుంది. అందుకనే రామదాస్ గాని ఏది కాని నేను ఆంజనేయుడు అని చెప్పాను, రామ నున్నేం చేయలేవు, నీకన్నా ముందు భారతరాముడు ఉన్నాడు, నీ తర్వాత బలరాముడు రాబోతున్నాడు, కానీ రామ శబ్దం వల్ల నాకు ఆంజనేయుడిగా నాకు శక్తి వచ్చింది, కానీ నువ్వు ఇచ్చే బాణం నన్నేం చేయలేదు రామనామం నేను జపించినంత వరకు అని చెప్పి.
1: తర్వాత మీకు సంగీతం పాడుతున్నారు కదా, ఏమైనా సంగీతంలో కూడా ప్రవేశం ఉందా, ఏమైనా నేర్చుకున్నారా?
0: ఏదో అక్కడక్కడ విని విన్నవారి వల్ల కన్నవారి వల్ల అన్నట్టుగా కొంచెం కొంచెం ఏదో రాగాలు పద్యాలు పాటలు, అంటే స్టేజ్ మీద చాలా పద్యాలు పాడాను అనుకోండి ఇప్పుడు మానేశాను, ఎందుకంటే ప్లేబ్యాక్ గాయకులు వచ్చి ఉన్నారు, వాళ్ళ కట్టడం నేను ఎందుకు వెళ్ళాలి. పిక్చర్స్ లో కూడా ట్యూన్ అంతా కట్టిన తర్వాత ఒకసారి కే రెడ్డి గారు ఎప్పుడు పెట్టుకుందాం మిస్టర్ రాజనాల రికార్డింగ్ అన్న, నేను పాట రండి సార్ వెంకటేశ్వరరావు వినిపిద్దాం అన్న, అంటే ఘంటసారి వెంకటేశ్వరరావు గారు ఆయన హీరోస్ కి పాడేవాడు, మిగతాడు మాధవ పెద్దకి మిగతాడికి అందరికి వాళ్ళకి ఇచ్చేసేవాడు ఛాన్స్. ఘంటసారి గారు వచ్చి, గురుగారు మీరు బాగా పాడతారు కదా మళ్ళీ నేనెందుకు, ఘంటసారి గారు రాగం తానం పల్లవి డైలాగ్స్ వరకే నేను తాళం ప్రకారం డైలాగ్స్ చెప్పగలను, మీరు ఇంత పొడుగు దీర్ఘం తీయకుండా ఆలాపనలు అవి పాట మధ్యలోనో పద్యం మధ్యలోనో చేర్చగల తాహత్తు ఆ శక్తి మీకుంది మాకు లేదండి అని పైన ఒప్పించాను.
1: తర్వాత క్షమించాలి వచ్చిందా ప్రశ్న అడుగుతాను.
0: అడగండి సార్.
1: చాలా మంది ప్రేక్షకులు పూర్వం వచ్చిన సినిమాలను ఒకటి రెండు సార్లు చూసి ఆనందిస్తున్నారు, ఇంకా చూడాలని కుతూహల పడుతున్నారు, కానీ ఇప్పుడు వచ్చే సినిమాల మీద అంత ఇష్టత కనిపించట్లేదు వాళ్ళకి, కారణం ఏమిటంటారు?
0: నేను ఇందానే చెప్పాను కథ ముఖ్యమన్నాను, ఆ కథ మీద కాన్సన్ట్రేట్ చేసి నెల కాదు 6 నెలలు తీసుకొని ఆ తర్వాత కథ ప్రకారం మీ నటీనటులని డైరెక్టర్స్ వెళ్ళని ఎన్నుకోండి, అప్పుడు ఎందుకు చూడరు? ఇంటికి వెళ్ళి తర్వాత నాన్న కథ ఏంటి అని అడిగారు అనుకోండి బిడ్డలు, ఏంటన్నమ్మా నేల మీద దొరికి రెండు పాటలు పాడారు ఎందుకు కొట్టుకున్నారో నాకే తెలియదు, అయిపోయింది అన్నారు లేచి వచ్చాను అసలు ఎందుకు పోయానో నాకే తెలియదు ఎందుకు పోయాను మాని బిడ్డను అడగాల్సి వస్తుంది ఈ రోజు తండ్రి.
1: సరే మీ జ్ఞాపకం ఉంటే మీరు నటించిన పాత్రల్లో ఏదైనా ఒక పాత్ర కాస్త అని మాకు వినిపిస్తారా?
0: నటించిన పాత్రలు అంటే
1: ఏదైనా మీ ఇష్టం వచ్చింది.
0: ఇప్పుడు మహేశ్వబు ఉంది దుర్యోధన చేశాను కదా, దాంట్లో ఒక్క సెంటెన్స్ చెప్తాను.
1: అలాగే
0: నవఖండ భూమండలాధిప మొకట తటఘటిత మణిఘుణి నిరంతర నీరాజు సంజయపాద పంకేరి ఉండనై సింధురా చతుష్ట ప్రవేశిత వసుంధరా భార్దూరో ఉండనై పరరాజ సంహరణ భీకర భుజావద సముగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై పదునాలుగు భూనంబులు ఒక్క పెట్ట ఎత్తి వచ్చినను ఒక్కటి పొందారు ప్రచండ ప్రతాప ప్రభావ భాసులకు నూర్గురు సోదరులకు అగ్రజుండనై చండ తన పరాక్రమోజ్వలమై నిరంత విశ్రాంత సత్య శోభవిసితమై అభిమాన వల్లరి బందీకృతమై నిష్కళంకమై జగంబున పేరెన్నిక గన్న సుక్షత్రియ వంశంలో జన్మించి అనేక అక్షోహిణి సంహోళంకు అధినాదుండగా నాకు ఈ ప్రపంచం అయ్యది అసాధ్యం. ఒకే సెంటెన్స్ సార్.
1: అది బాగుందండి. పోతే ఏదైనా లలిత సంగీతం అన్నా మరి ప్రవేశం ఉంటే కాస్త వినిపిస్తారా?
0: ఆనాటి నావోడు చందురుడా అలిగిరాలేదోయి చందురుడా ఎంకి మనమిద్దరమి ఎవరో దన్నాడు ఈ చేలు ఈ తోటలింక నీవన్నాడు మాతాడుతుండంగా చందురుడా మంచిదా పోయేవు చందురుడా. ఇంకోటండి ఆరిపోయేల దీపము వెలుగులో నీ మీది నిలపలేని మనస్సుని రాశాండి, నేను అనుపలవ్ నుంచి తీస్తున్నా. వెలుగులో నీ మీద నిలపలేని మనసు ఆరిపియవేదీపము జీవుమంట తోట చీకటైపోవాలి చీకట్లు చూడాలి నీ కళ్ళ తల తలలు వెలుతురు లోపల చీకటి ఉందండి, చీకటి గర్భాన వెలుతురు ఉందండి, అది చూడగలగాలండి మనిషి.
1: మీ దైనందిన జీవితంలో మీకు వేదాంత పరంగా ఏమైనా ఉత్సాహం ఉందా?
0: ఉందండి, అదే ఇందాక చెప్పినట్టు హాబీగా తీసుకున్నాను. బికాజ్ ఎంఏ ఫిలాసఫీ కదా నేను, కాబట్టి అస్ట్రానమీ, అస్ట్రాలజీ, న్యూమరాలజీ, అర్జీ పామిస్ట్రీ, లగ్గిస్ట్రీ అని కూడా ఉందండి. అవి ఇప్పుడు ఒకరి పాదాల్లో, ఇప్పుడు నా కుడి పాదం ఉందండి, రేఖామయద్భత సుధాకల శాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై అని అవన్నీ ఉన్నాయి.
1: మరి లిటరేచర్ ఏమైనా చదివారా దీనికి సంబంధించింది?
0: చాలా చదివానండి. ముందు 100 పుస్తకాలు చదివి, అబ్బా 100 పుస్తకాలు చదివాను అనుకున్నాను. 1000 పుస్తకాలు చదివి రాజనాలు కాదండి, బాగా చదివాను అనుకున్నా. 1,00,000 పుస్తకాలు చదివాను. అయ్యా బాబు ఇంకెన్ని కోట్లు ఉన్నాయో పుస్తకాలన్నీ నెత్తించి పెట్టుకున్నాను. ఒక జీవితంలో జరిగేది చదివేది కాదండి ఈ గ్రంథాలన్నీ కూడా, చాలా జీవితాలు కావాలి.
1: మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం అండి.
0: చాలా థ్యాంక్స్ అండి.
2: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా సినీ నటుడు రాజనాల గారితో పరిచయం విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి. ప్రశాంత్ కిరణ్.

కార్యక్రమంలో తరువాత అరవింద సమేత వీరరాఘవ ఈ చిత్రానికి కాలభైరవ పాడిన పాట వింటారు. గీత రచన రామజోగయ్య శాస్త్రి.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా.
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.
2: కార్యక్రమంలో చివరిగా భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, ఈ చిత్రానికి హైమత్ సత్యయామిని పాడిన పాట, గీత రచన కరుణాకర్.

0: మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో భారత్ ప్రపంచంలోని వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుందని మోదీ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అత్యంత విశ్వసనీయమైన సప్లై చైన్ భాగస్వామిగా ఎదుగుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
2: దునియా భారత్ కే యువాఓ ఔర్ భారత్ కీ టెక్నోలాజికల్ ప్రోగ్రెస్ కో లేకర్ బహుత్ ఉత్సాహిత హై. ఆజ్ దునియా భారత్ కీ వికాస్ యాత్రా కా హిస్సా బన్నా చాహతీ హై. భారత్ భీ దునియా కే అలగ్ అలగ్ దేశో కే సాథ్ పార్ట్నర్షిప్ కర్ రహా హై. ఇస్కా ఉద్దేశ్య యహీ హై కి భారత్ కే యువాఓ కో అవసర్ మిలే, రోజ్గార్ మిలే, ఉన్కా సామర్థ్య ఖిల్ ఉఠే. సాథ్ సాథ్ మే చాహతా హూ మేరే దేశ్ కే నౌజవానో కో గ్లోబల్ ఎక్స్పోజర్ భీ మిలే.
1: 2047 నాటికి భారత్ను వికసిత్ భారత్గా మార్చాలనే నిబద్ధతతో ప్రతి భారతీయుడు శ్రమిస్తున్నారని, ఈ లక్ష్య సాధన కోసం దేశం పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతుందని మోదీ తెలిపారు. దేశ యువత కోసం సరికొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నామని మోదీ తెలియజేశారు.
2: ఆజ్ హర్ భారతీయ ఏక్ బడే సంకల్ప్ కే సాథ్ ఆగే బఢ్ రహా హై. యే సంకల్ప్ 2047 తక్ వికసిత్ భారత్ కే నిర్మాణ కా సంకల్ప్ హై. ఇస్ లక్ష్య కీ ప్రాప్తి కే లియే ఆజ్ దేశ్ అలగ్ అలగ్ సెక్టర్స్ మే నివేశ్ కర్ రహా హై ఔర్ ఇస్ నివేశ్ సే దేశ్ కే యువాఓ కే లియే రోజ్గార్ కే లాఖో నయే అవసర్ బన్ రహే హై. జిసే ఆజ్ భారత్ మే సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కి పూరి సప్లై చైన్ తయార్ కీ జా రహీ హై.
1: ఈ రోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు. ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు విభాగాల్లో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి పుట్టిన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని రైల్ కళారంగ్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 218 మంది యువతీ యువకులకు ఆయన స్వయంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
3: మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలు, అది పిఎస్సీలు గాని, గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసేటువంటి వివిధ ప్రభుత్వ శాఖలు గాని, అన్నిట్లో కూడా ఖాళీలు లేకుండా సాధ్యమైనంత వరకు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఆయా కుటుంబాలకు అండగా నిలబడాలనేటువంటి

0: ప్రమాణమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
1: అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ నియామక పత్రం కేవలం కాగితం మాత్రమే కాదని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఒక సంకల్ప పత్రమని అభివర్ణించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతాకు చేరుకున్నారు. కాగా భారత్లో ఆ మార్కో రూబియో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, సాంకేతికత, ఇండో పెసిఫిక్ వ్యూహంలో సహకారం విస్తరించడంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కోల్కతా విమానాశ్రయంలో రూబియోకు స్వాగతం పలికారు. రూబియో కోల్కతాలోని మదర్ హౌస్ సెయింట్ తెరీసా మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రధాన కార్యాలయం చిల్డ్రన్స్ హోంను ఈ సందర్భంగా సందర్శించారు. ఈ సాయంత్రం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారని సోషల్ మీడియా పోస్టులో గోర్ తెలియజేశారు. ఈ పర్యటనలో రూబియో ప్రధానంగా రక్షణ భాగస్వామ్యాలు, అధునాతన సాంకేతికతలు, వాణిజ్య సంబంధాలు, క్వాడ్ ప్రణాళికలో సహకారంతో సహా కీలక వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో చర్చలు జరిపి యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. భారత్ ఆతిథ్యమిస్తున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేడ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్బడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆమోదం తెలిపింది. కేంద్ర బ్యాంక్ చేసిన అత్యధిక డివిడెండ్ చెల్లింపుల్లో ఇది ఒకటిగా నిలిచింది. నిన్న ముంబైలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గత ఏడాదితో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తమ స్థూల ఆదాయం 26.42% పెరిగిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లో పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీ ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు, హర్మోజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నిన్న సచివాలయంలో ucc.mp.gov.in వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా పౌరులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ప్రతిపాదిత యూసీసీపై తమ అభిప్రాయాలను, సూచనలను జూన్ 15వ తేదీలోపు తెలియజేయవచ్చు. కాగా అంతకుముందు ఏప్రిల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు అంశాలను పరిశీలించేందుకు రాష్ట ప్రభుత్వం 6 సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వం వహిస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలిగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. భారత్ అధ్యక్షతన కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ 2వ బ్రిక్స్ మహిళల కార్యవర్గపు సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ నిన్న వర్చువల్గా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ప్రాధాన్యత గల రంగాల్లో పురోగతి, సహకారంపై అనిల్ మాలిక్ చర్చించారు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టెబిటియన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా ప్రశంసించారు.

0: ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాల బృందగానం వింటారు.

సాయంత్రం ఉడిపి శ్రీ కృష్ణ భవన్లో అటు చూస్తే బాదం హల్వా.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు. ముందుగా సితారా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి

0: ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: Oh Akashvani, timeless flame, each note you send still speaks our name. And in your song, we hear our own, a country's heart in airwaves soon.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

మీరు వింటున్న పాట స్వర్ణకమలం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు. గీత రచన సిరివేనెల సీతారామశాస్త్రి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కండ్రిగ గ్రామంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. సంజీవని పథకం కింద 74 రకాల వైద్య పరీక్షలు ఇంటి నుంచే చేయించుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: ప్రభుత్వానికి సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే, అందులో భాగమే సంజీవని. ఈ ఏడాది ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. సంజీవనితో సమగ్ర వైద్య సేవలు లభిస్తాయి. సంజీవని వల్ల కలిగే ప్రయోజనం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది.
0: యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రతి సివిల్ సర్వీస్ అధికారి సేవాభావం, దేశభక్తితో విధులు నిర్వర్తించాలని చెప్పారు. భవిష్యత్తులో మరింత మంది సమర్థత కలిగిన అధికారులు దేశానికి సేవలందించేందుకు ఈ అకాడమీ ఎంతో దోహదపడుతుందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొంటూ,
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీకే దూరదర్శి నేతృత్వం భారత్ 2047 తక్ ఏక వికసిత భారత్ నిర్మాణ సంకల్ప ఆగే బ వికసిత ఆత్మనిర్భర తకనీకీ రూప ఉన్నత విశ్వ స్తర పర సమ్మానిత రాష్ట్ర బనతే హు హమ్ సబ్ దేఖ్ రహే హై. పద్మ పురస్కార హో, అబ్ ధర్మ, జాతి ఔర్ క్షేత్ర యా భాషా కే భేదభావ సే ఊపర్ ఉఠ చుకే హై.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనుంది. గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల వరకు యోగా కార్యక్రమంలో 1,00,000 మందిని భాగస్వాములను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జరిగిన 19వ జాతీయ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 51,000 పైగా నియామక పత్రాలను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొని అందజేశారు. గుంటూరులో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ పాల్గొని నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ వ్యవస్థలను మార్చగలిగే శక్తి యువతకు ఉందని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
3: దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కళ్ళు గనక పాత్ర పోషిస్తే మనం కూడా ఒక డెవలప్డ్ నేషన్ గా అవుతుంది. మీ అందరిని ఒక తాటి మీద తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇటువంటి రోజుగారు మేళాలు పెడతా ఉన్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ చూసుకోండి, ఓవరాల్ గా ఒక సిస్టమేటిక్ గా కంట్రీని డెవలప్ చేస్తా ఉన్నారు. నేషనల్ హైవేస్ అన్నింటినీ ఇంప్రూవ్ చేశారు, కనెక్టివిటీ వచ్చే విధంగా. సామాన్యులు ప్రయాణించే రైల్వే స్టేషన్స్ అన్నింటినీ కూడా అమృత్ భారత్ స్టేషన్స్ అని వాటిని మోడర్నైజ్ చేస్తా వస్తా ఉన్నారు.
0: విశాఖపట్నంలో జరిగిన రోజుగార్ మేళాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కెఆర్ రామ్మోహన్ నాయుడు, అనంతపురంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొని నియామక పత్రాలు అభ్యర్థులకు అందజేశారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజుగార్ మేళాను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేస్తూ,
4: దేశవ్యాప్తంగా దాదాపు 51,000 మందికి ఈరోజు ఉత్తర్వులు ఇస్తున్నాం, నియామక ఉత్తర్వులు ఇస్తున్నాం. ఈ గుంతకల్లోనే మూడవ రోజు కనుక 136 మంది ఈరోజు స్టేట్ నుంచి నియామక హోటల్ తీసుకుంటున్నారు. కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని చెప్పి మోడీ గారు చూస్తున్నారు. ఈ దేశాన్ని శక్తివంతమైన నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మోడీ గారి సంకల్పం తీసుకొని పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా నెక్స్ట్ మీ ఆలోచన కూడా అట్లా ఉండాల్సిన అవసరం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బక్రీద్ సెలవును ఈ నెల 28వ తేదీకి రాష్ట ప్రభుత్వం మార్పు చేయడంతో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ మార్పులు చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ప్రథమ సంవత్సరం ఆర్థిక శాస్త్రం, వృత్తి విద్య, బ్రిడ్జ్ కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను జూన్ 5వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం గణితం, వృత్తి విద్య, బ్రిడ్జ్ కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఈ రోజు నుంచి ఒక రాష్ట్రం ఒకే తీరులో పరిశుభ్రతే లక్ష్యం నినాదంతో రాష్ట వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్కు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలియజేస్తూ,
5: శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ రెన్యువల్ కావాలని ముఖ్యమంత్రి గారు స్వచ్ఛంద కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాకు పోవటం, ఆ జిల్లాలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా సిటిజన్స్ పార్టిసిపేట్ చేయాలి. అందరూ పార్టిసిపేట్ చేస్తేనే స్వచ్ఛాంధ్రాన్ని సాధించగలం. స్వచ్ఛాంధ్రాన్ని సాధించినప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.
0: రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ కి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
6: ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు వినూత్నంగా ఒక 4 రోజుల పాటు క్లీన్ అండ్ స్వీప్ అనే ప్రోగ్రామ్ తీసుకుని పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కంప్లీట్ గా డ్రైన్స్ క్లీనేజ్ కావచ్చు, రోడ్లు క్లీనింగ్ కావచ్చు, ఎక్కడైనా కానీ కార్నర్ ప్లేస్ లో ఉన్నటువంటి చెత్తను కూడా మొత్తం వెలికి తీసి బయటకు తరలించి ఈ ప్రతి నగరాన్ని, గ్రామాలను కూడా శుభ్రంగా చేయాలని 1 రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
0: పరిశ్రమల ఏర్పాట్లో వేగవంతమైన కార్యాచరణ, స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో రాష్ట్రం ముందున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని టీ కొండూరులో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కేవలం 11 నెలల రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తి కావడం రాష్ట ప్రభుత్వ వేగవంతమైన కార్యాచరణకు నిదర్శనమని వెల్లడించారు. రికార్డు సమయంలోగా ప్రాజెక్టును పూర్తి చేసిన యాజమాన్యానికి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్రస్థాయిలోనూ, 221 మండలాల్లో ఒక మోస్తరుగానూ వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
7: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి మహిళల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, RBI అంటోంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఈనాటి కార్యక్రమంలో ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ పి విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు.
6: ప్రసవం తర్వాత పండంటి బిడ్డను చూసి ఆనందించాల్సిన తల్లి నిరాశకు, నిస్పృహలకు గురికావడం కుటుంబ సభ్యులకి, అలాగే చూసేవాళ్లకు కూడా ఎంతో ఆందోళన కలిగించే విషయం. మరి ఈ ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్కి గల కారణాలు, చికిత్స గురించి మాట్లాడడానికి మనతో సైకియాట్రిస్ట్ డాక్టర్ పి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
7: నమస్కారం అండి.
6: డాక్టర్ గారు, మనం జనవాడకంలో ప్రసూతి వైరాగ్యం అనే మాట వింటూ ఉంటామండి, నిజంగా ప్రసవం తర్వాత వైరాగ్యం వస్తుందా?
7: ప్రసవం తర్వాత వైరాగ్యం అనేది మునుపు వచ్చేదండి, ఎందుకంటే నార్మల్ డెలివరీలో ఆ పెయిన్ వలన, ఆ బాధ వలన వాళ్ళకి వచ్చే అవకాశం బాగా ఉండేది. కానీ ఇప్పుడు ఎపిడ్యూరల్ ఎనెస్థీషియా అనే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆ పెయిన్లెస్ లేబర్ అనేది ఉంది. సో కాన్పయ్యేటప్పుడు వాళ్ళకి అసలు పెయినే తెలియదు, నొప్పి కూడా ఉండదు. సో అలాంటి డెలివరీ ఉండడం వలన వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి కనాల అనే డౌట్ కూడా ఉండదు, వాళ్ళు చాలా హ్యాపీగానే ఉంటారు. సో వైరాగ్యం కన్నా ఈ టైంలో వాళ్ళకి మానసిక బాధ లేకపోతే మానసిక డిప్రెషన్ అనేది గురి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
6: అంటే మీరు చెప్పేది ఏంటంటే, ఇది నొప్పులు భరించలేక వచ్చే నిరాశ నిస్పృహలు కావు ఇవి, నొప్పి లేకుండా ఆపరేషన్ ద్వారా ప్రసవం అయినా కూడా అప్పుడు కూడా ఈ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుందండి?
7: అవునండి, డిప్రెషన్ అనేది అది మానసికంగా సంబంధించిన స్టేట్. అది ఎందుకు వస్తుంది అని అంటే చాలా కారణాలు ఉన్నాయి దానికి. ఫస్ట్ అనేది లేడీ లేకపోతే ఆ ప్రసవించిన వ్యక్తి వాళ్ళ పర్సనాలిటీ బట్టి కూడా ఉంటుంది. అంటే ఒకవేళ చాలా సెన్సిటివ్ పర్సనాలిటీ అనుకోండి, చిన్న విషయాల్ని బాగా ఆలోచించడం, అలాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరికైనా డిప్రెషన్ ఉండే ఛాన్స్ ఉంది, లేకపోతే వాళ్ళ తల్లికి కూడా ఇలాంటి సమస్యే వచ్చింది. సో అలాంటి వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా చుట్టుపక్కల పరిసరాల వలన కూడా వాళ్ళకి డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే చాలా సపోర్టివ్గా లేకపోతే, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే వాళ్ళ హస్బెండ్ సైడ్ కానీ ఎవరు సపోర్టివ్గా లేకపోయినా తను దాని గురించి ఎక్కువ వరి అవుతారు. అంతేకాకుండా ఈ మధ్య డిప్రెషన్ అనేది ఎందుకు పెరుగుతుంది అని అంటే, ఇప్పుడు చాలా ఎడ్యుకేటెడ్ లేడీస్ ఉన్నారు, వాళ్ళు వెంటనే వెళ్ళి చూసేసుకుని డెలివరీ తర్వాత ఇవన్నీ రావచ్చు, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది, బేబీని ఎలా చూసుకోవాలి అని ముందే వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతూ బాగా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల చిన్న విషయాన్ని కూడా వాళ్ళు తొందరగా వరి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా కారణాలండి. అంతేకాకుండా ఈ టైంలో మైండ్ సెట్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, డెలివరీ అయిన వెంటనే కొన్ని హార్మోన్స్ సడన్గా తగ్గిపోతాయి. సో దానివల్ల కూడా డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
6: ఈ ప్రసవం తర్వాత డిప్రెషన్ అనేది మనం ఎంత తరచుగా చూస్తూ ఉంటాం?
7: చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుందండి. అంటే దీంట్లో కూడా రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటారు, అది చాలా కామన్గా ఉంటుంది, ఆల్మోస్ట్ 60% వాళ్ళకు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. పోస్ట్ పార్టమ్ బ్లూస్ అని అంటే డెలివరీ తర్వాత ఏ కారణం లేకుండా డల్గా ఫీల్ అవ్వటం, ఎక్కువసేపు ఏడవటం, ఇలాంటిది ఒక 1 వీక్ ఉంటుంది డెలివరీ తర్వాత. తర్వాత అదే తగ్గిపోతుంది, ఏమి చేయకుండా ఏమి మందులు లేకుండానే తగ్గిపోతుంది. దానికన్నా కొద్దిగా సివియర్ ఫామ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకి సూసైడల్ ఐడియాస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, చనిపోదాము అని అట్లాంటి ఆలోచనలు రావటం, లేకపోతే నేను మంచి మదర్ని కాను అనే ఫీలింగ్ ఉండటం, నేను ఆ బేబీని చూసుకోలేను అనే ఎక్కువ ఫీల్ అయిపోయి బేబీని చంపేయాలి అని కూడా ఆలోచనలు రావటం. అంత సివియర్గా వెళ్తే దాన్ని పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటారండి. అంటే ఇంకా బేబీని కూడా చంపేద్దాము, లేకపోతే కొంతమందికి ఏమన్నా మాటలు వినిపిస్తూ ఉంటాయి, బేబీని చంపేసేయను, అసలు బాగా చూసుకోలేవు బేబీని అని. సో ఇలాంటి హాలుసినేషన్స్ అంటారు. సో దాని వల్ల కూడా అది చాలా సివియర్ ఫార్మ్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ వస్తుంది.
6: డాక్టర్ గారు, మరి ఈ పోస్ట్ పార్టం డిప్రెషన్కి గల కారణాలు ఏంటండి?
7: పోస్ట్ పార్టం డిప్రెషన్కి కారణాలు నేను కొద్ది ఇదివరకే చెప్పాను కదండి. అంటే వాళ్ళకి ఒకటి హెరిడిటరీ, రెండోది అంటే వంశపరంపరంగా రావచ్చు. నెక్స్ట్ వాళ్ళ పర్సనాలిటీ బట్టి కూడా ఉంటుంది. సో పర్సనాలిటీ చాలా సెన్సిటివ్ పర్సనాలిటీ అలా ఉంటే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఈ హార్మోన్స్ చేంజెస్ వల్ల అది జనరల్గా అందరికీ ఒక రిస్క్, అది అందరికీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పర్సనాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉండి అన్నీ చాలా లైట్గా తీసుకునే మెంటాలిటీ ఉంటే వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ తక్కువ. ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగా ఉంటే వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది.
6: డాక్టర్ గారు, ప్రసవం తర్వాత అందరికీ కూడా ఈ డిప్రెషన్ అనేది రాదు కదండి, మనం గుర్తించడానికి వీలవుతుందండి, వీళ్ళకి రావడానికి అవకాశం ఉంది అని మనం ఎవరి గురించి అయినా చెప్పొచ్చా?
7: వీళ్ళకి అని అంటే ఫస్ట్ మనం తెలుసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా అనేది ముందు తెలుసుకోవాలి ఒకటి. రెండోది ఏంటనంటే నార్మల్గా పీరియడ్స్ అయ్యేటప్పుడు పీరియడ్స్ కన్నా ముందు ఆ అమ్మాయికి ఏమన్నా మూడ్ చేంజెస్ అట్లా ఉండేదా లేదా అనేది కనుక్కోవచ్చు. దాన్ని ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్ అని కూడా అంటారు. ఇప్పుడు చాలా ఫెమిలియర్గా అందరికీ ఇప్పుడు ఈ విషయం తెలిసిన విషయమే. సో అలాంటి వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ వాళ్ళ పర్సనాలిటీ ఎట్లాంటి పర్సనాలిటీ, డిపెండెంట్ పర్సనాలిటీ అనేది ఉంది. అంటే వాళ్ళు ఎక్కువ ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయిపోయే వాళ్ళు ఉంటారు. లేకపోతే హిస్టరీయానిక్ పర్సనాలిటీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువ అందరి ముందు హిస్టరికల్గా కానీ షో చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే బాగా ఒబ్సెసివ్ పర్సనాలిటీస్ అంటారు. అంటే వాళ్ళు అంతా నీట్గా పెట్టుకోవడం, అన్నీ ఇలాగే జరగాలి, పద్ధతిగానే ఉండాలి, అట్లాంటి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది మనం వాళ్ళలో గుర్తిస్తే, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ని కూడా చూడాలి. ఉదాహరణకి నాకు ఒక పేషెంట్ వచ్చారు, అంటే తనది లవ్ మ్యారేజ్, వాళ్ళ హస్బెండ్ సైడ్కి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు అంగీకరించలేదు ఆ మ్యారేజ్ని. కానీ వాళ్ళ మదర్ సైడ్ వాళ్ళంతా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. కానీ ఈ అమ్మాయికి సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు బాగా గాబరా అనిపించింది. సో తనకి ప్రెగ్నెన్సీ నుండే డిప్రెషన్ ఉండింది. సో తనకి ప్రెగ్నెన్సీ టైం నుంచి అంటే నేను చూసుకోలేను, నేను దేనికి పనికిరాను, నేను సూసైడ్ చేసుకుంటే బెటర్, ఇలాంటి ఆలోచనలు వచ్చేది. ఎందుకంటే తన మెయిన్ ఫియర్ ఏంటి అని అంటే వాళ్ళ హస్బెండ్ సైడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరేమో తన్ని, ఒకవేళ బాయ్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, గర్ల్ అయితే యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఇలాంటి టెన్షన్స్ తను బాగా మనసులో పెట్టుకుని చాలా సివియర్గా వచ్చింది. తను మెడిసిన్స్ వాడాల్సి వచ్చింది ఎందుకంటే దానికి అంత సివియర్గా ఉండింది. సో ప్రెగ్నెన్సీలో కూడా యాంటీ డిప్రెసెన్స్ వాడింది, డెలివరీ అయ్యేటప్పుడు కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంది తనకి డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్. మనం ఆపేస్తే మందులు, డిప్రెషన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మేము కంటిన్యూ చేయాల్సి వచ్చింది. కానీ బేబీ ఫీడ్స్కి మేము అదే చెప్పాల్సి వచ్చింది, నువ్వు చూస్తూ ఉండు, బేబీ ఎక్కువ నిద్రపోతూ ఉంటే నీ ఫీడ్స్ ఆపేసి బయట ఫీడ్స్ ఇవ్వాలి నువ్వు అని కూడా చెప్పాము ఆమెకి. తను ఇప్పుడు తను బాగానే ఉంది, అంటే షీ హాజ్ రికవర్డ్. సో మందులు ఒక 1 ఇయర్ తర్వాత మెల్లగా తగ్గించి స్టాప్ చేసాము. కానీ తనకి ఏం చెప్పానంటే రెండోసారి కూడా వచ్చే ఛాన్స్ ఉంది, నువ్వు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నావు అనుకో, నీకు రెండోసారి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసాము. కానీ ఇప్పుడు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ ప్రెగ్నెన్సీతో తను వచ్చింది. సో ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే జస్ట్ వెయిట్ అండ్ వాచ్ పాలసీ, అంటే తను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, అంటే తనకి ఏమన్నా సింప్టమ్స్ వస్తున్నాయా లేదా అనేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం వరకు షీఈస్ డూయింగ్ ఫైన్.
6: డాక్టర్ గారు, మరి ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ లక్షణాలు అనేవి ఎలా ఉంటాయండి?
7: లక్షణాలు అంటే ఎక్కువ ఏడుస్తూ ఉండటం, తర్వాత నేను దేనికి పనికిరాను అనే ఫీలింగ్స్ రావటం, లేకపోతే నేను బేబీని చూసుకోలేను, లేకపోతే బేబీని చంపేస్తాను, నేను బేబీ నాతో ఉండకూడదు, ఇంకొకళ్ళు ఎవరో తీసేసుకోండి, నేను బేబీని సరిగ్గా చూసుకోలేను అనే ఆలోచన ఉండటం, సూసైడల్ ఐడియాస్ ఉండటం, నేను బ్రతకూడదు, చనిపోవాలి అని. కొంతమంది అయితే వదిలేసి బేబీని కూడా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి మనం పేపర్లో కూడా చదువుతూ ఉంటాం, బేబీని వదిలేసి వెళ్ళిపోయారు అని. మనం ఏమనుకుంటాం, మేబీ గర్ల్ బేబీయా బాయ్ బేబీ అని, కానీ నిజంగా తన సైకియాట్రిక్ కండిషన్ ఎలా ఉంది అనేది మనకి తెలియదు. సో అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు.
6: డాక్టర్ గారు, సహజంగా అప్పుడే పుట్టిన బిడ్డ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, మరి తల్లి కనుక ఇలా డిప్రెషన్లో ఉంటే మరి ఆ పాపను జాగ్రత్తగా చూసుకోవడం అనేది కష్టం అవుతుంది, మరి ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సహకారం అనేది ఎలా ఉండాలండి?
7: మన సంప్రదాయం ప్రకారం ఎలా ఉండేది అని అంటే మదర్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు, మంచి ఫుడ్స్ ఇవ్వాలి అనేది మనకి తెలుసు. సో ఆ టైంలో హ్యాపీగా ఉండాలి అని చెప్తాము, అదే మంచి మాటలు వినాలి, మంచి ఆలోచనలు పెట్టుకోవాలి. కొంతమంది అయితే ఒక బేబీ ఫోటో పెట్టి నువ్వు అదే ఆలోచిస్తూ ఉండు, నీకు అలాంటి బాబే పుడతారు అని కూడా చెప్తారు.

0: తర్వాత ఈ డిప్రెషన్ అనేది వస్తే దానికి చికిత్స అనేది ఎలా ఉంటుందండి?
1: చికిత్సలు రకరకాలు ఉన్నాయండి. యూజువల్గా మనం చేసేది పోస్ట్ పార్టమ్ బ్లూస్కి అయితే ఏమి అక్కర్లేదు, అట్లాగే వదిలేస్తాం, ఎందుకంటే అది గ్రాడ్యువల్గా తగ్గిపోయేది, అది 1 వీక్లో తగ్గిపోతుంది. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది వస్తే మనం యాంటీ డిప్రెసెంట్స్ వాడాల్సి వస్తుంది, అది ఒక కోర్స్ లాగా తీసుకోవాలి. అంతేకాని తగ్గిపోయింది ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పేసి మానేయటం కాదు, అది కంటిన్యూస్గా వాడాల్సి వస్తుంది. ఉదాహరణకి నా దగ్గరకు వచ్చిన పేషెంట్ ఏమైంది అని అంటే, తనకి డెలివరీ చాలా కష్టపడి అంటే చాలా ప్రిమెచ్యూర్ డెలివరీ అయింది. ప్రిమెచ్యూర్ డెలివరీ వలన సడన్గా తనకి డిప్రెషన్ స్టార్ట్ అయింది, అంటే నేను చూసుకోలేనేమో ఈ బేబీని అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. కానీ తనకి మెడిసిన్ స్టార్ట్ చేసిన 1 మంత్కి తను బాగా ఉంది, సో వెంటనే ఆపేసింది మెడిసిన్స్. అన్ఫార్చునేట్లీ ఆ బేబీ కూడా చనిపోయింది, సో ఇంకా తన డిప్రెషన్ సివియర్ అయిపోయి మళ్ళీ వచ్చింది. ఎప్పుడు ఒక అడ్వైజ్ నేను ఇచ్చేది ఏంటంటే, డాక్టర్ గారు ఎవరి దగ్గర మీరు సంప్రదిస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు కోర్స్ చెప్పేంత వరకు మీరు కంటిన్యూ చేయాలి, అంతేకాని కోర్స్ మధ్యలో ఆపేస్తే ఈ జబ్బు అనేది తిరిగి వచ్చే అవకాశం ఉంది, అంటే ప్రతి డెలివరీకి కూడా వచ్చే అవకాశం ఉంది, సో అక్కడ జాగ్రత్త పడాల్సి వస్తుంది.
0: డాక్టర్ గారు, మరి ఎంతకాలం పడుతుందండి నయం కావడానికి సహజంగా?
1: యూజువలీ 4 to 6 వీక్స్లో కంప్లీట్గా నార్మల్కి వచ్చేస్తారు, కానీ మళ్ళీ మళ్ళీ రాకుండా అట్లీస్ట్ 1 ఇయర్ అన్నా వాడాల్సి వస్తుంది వాళ్ళ మందులు.
0: డాక్టర్ గారు, సహజంగా మన సమాజంలో చూసుకున్నట్లయితే మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళ పట్ల వివక్ష అనేది చూస్తూ ఉంటాం. కొంతమందికి అసలు అర్థం కూడా చేసుకోలేకపోవచ్చు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారని. మరి ఈ నేపథ్యంతో ప్రసవం తర్వాత ఎవరైనా ఇలా బాధపడుతుంటే కుటుంబ సభ్యులకు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ అర్థం చేసుకునేంత అవగాహన ఉందా డాక్టర్ గారు?
1: ఇప్పుడు కొద్దిగా అవగాహన న్యూస్ పేపర్స్ వలన కానీ, లేకపోతే ఇట్లాంటి టాక్స్ వలన కానీ, టీవీలో కూడా రావడం వలన ఇప్పుడు చాలా మందికి అర్థం అవుతుంది ఏంటంటే, డెలివరీ తర్వాత ఇలాంటి వచ్చే అవకాశం ఉంది అనేది. కానీ ఇంకా కొద్దిగా ఎక్కువ అవేర్నెస్ రావాలి, అంటే ఇలాంటి జబ్బులు వస్తాయి అనేది. సో దానికి లక్షణాలను చూస్తూ ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లక్షణాలను చూస్తూ ఉండాలి. ఎక్కువ మౌనంగా ఉండటం ఆ వ్యక్తి, అలా ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి. లేకపోతే ఏ కారణం లేకుండా చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఏడవటం, అలా ఉన్నా కూడా వాళ్ళు తెలుసుకోవాలి. లేకపోతే బేబీ పట్ల తనకి ఎక్కువ టెన్షన్, నేను చూసుకోలేనేమో అని కంగారుగా ఉండటం, అలాంటిది ఏదైనా ఉంటే, లేకపోతే తను ఒంటరిగా కూర్చొని ఏదో పుస్తకాలు చదువుకోవడం లేకపోతే ఏదో డైరీ రాసుకోవడం అట్లాంటిది ఎక్కువ చేస్తూ ఉంది ఈ డెలివరీ తర్వాత, అంటే ఈ లక్షణాలు చూసి మనకు ఏం కనుక్కోవాలి అని అంటే, మేబీ తను డిప్రెషన్లోకి వెళ్తుంది అనేది కనుక్కోవాలి మనం.
0: డాక్టర్ గారు, చివరగా గర్భవతిగా ఉన్న మహిళ మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ప్రసవం ముందు కానివ్వండి, ప్రసవం తర్వాత కానివ్వండి, కుటుంబ సభ్యులు లేదా భర్త సహాయ సహకారాలు అనేవి ఎలా ఉండాలండి?
1: సహాయ సహకారాలు అంటే ఇప్పుడు వాళ్ళు మెయిన్గా ఆ వ్యక్తి మీద డిపెండ్ అవుతుందండి. అంటే స్త్రీ తను ధైర్యంగా ఉండటం అనేది నేర్చుకోవాలి, అంటే ఏది జరిగేది జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ అనేది తనకు ఉండాలి. అంతేకాని ఇప్పుడు ఎక్కువ ఆలోచించడం అలా చేయకుండా తనకి ఏదన్నా డౌట్స్ వస్తే వెంటనే డాక్టర్ని అడగాలి. తర్వాత చుట్టుపక్కల కూడా ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటనంటే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. తనకి నచ్చకపోవచ్చు, కానీ ఆ వే ఆఫ్ లైఫ్, అంటే ఇప్పుడు ఇండియన్ పద్ధతి అని అంటారు, మనమంతా వెస్టర్న్ది ఫాలో అవుతూ వస్తున్నాం, లేదు ఏం పర్వాలేదు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని ఈ డాక్టర్ అలా చెప్పారు అని. కానీ వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసిన ఫుడ్స్, కొంత పథ్యం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు, అది కూడా ఫాలో అవుతే మంచిది. ఎందుకంటే వాళ్ళు చెప్పే దాంట్లో కూడా మనం ఇంకా రీసెర్చ్ చేయలేదు, కానీ ఇదివరకు ఏం తెలుస్తుంది అని అంటే, పాత వాళ్ళు చెప్పిందంతా చాలా వరకు నిజం అనేది, అట్లాంటి ఫుడ్ తింటేనే మంచిది అనేది ఇప్పుడు రీసెర్చ్ ద్వారా మనకి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఆ పథ్యం కూడా మేబీ ఫ్యూచర్లో ఆ రీసెర్చ్ వలన తెలిసి వస్తుందేమో మనకి ఆ పథ్యం మంచిది అని. సో అందుకని వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన పథ్యం కూడా ఫాలో అవుతూ దాంతోపాటు మంచి ఫుడ్ తీసుకుంటూ హెల్తీగా ఆలోచిస్తూ ఉంటే డెఫినెట్గా తన డెలివరీ నార్మల్గా ఉంటుంది. అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా తనని బాగా సపోర్ట్ చేయాలి, అంటే తను ఏదైనా చెప్తూ ఉంటే తనకి ఏదైనా కావాలి అని అడిగినా చిన్న విషయాలు అది ఉంటే ఈజీగా తన్ని మాట వినాలి, అంతేకాని అక్కడ మొండి పట్టుబడి లేదు ఇలా ఉండకూడదు అని అలా చెప్పడం వలన ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతుంది. తను ఎక్కడ హ్యాపీగా ఉంటుంది అంతే, ఒకవేళ తను వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటుంది పంపిస్తే ఇంకా మంచిది, ఎందుకంటే తను అక్కడ కొద్దిగా ఫ్రీగా ఉండగలుగుతుంది. సో అలాంటి పరిస్థితి కూడా ఉంటే చాలా బాగుంటుంది.
0: కొత్తగా తల్లైన వాళ్లలో కనిపించే మానసిక సమస్యలు, మరి దానికి గల కారణాలు, చికిత్స గురించి చాలా చక్కగా వివరించారు సైకియాట్రిస్ట్ డాక్టర్ పి విజయలక్ష్మి గారు. ధన్యవాదాలండి. నమస్కారం.
1: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు ప్రసవం తరువాత వచ్చే డిప్రెషన్ కారణాలు, చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ పి విజయలక్ష్మి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఈనాటి విశేషాల్లో ఆబ్స్టెట్రిక్ ఫిస్టులా అంటే ఏమిటి, సమాజం దీనిపై ఎందుకు దృష్టి సారించాలి అని తెలుసుకుందాం. వైద్య పరిభాషలో ఆబ్స్టెట్రిక్ ఫిస్టులా అంటే ప్రసవ సమయంలో తలెత్తే ఒక తీవ్రమైన శారీరక రుగ్మత. గర్భవతిగా ఉన్న స్త్రీకి తగిన సమయంలో వైద్య సహాయం అందకపోయినా, ప్రసవ వేదన చాలా గంటలు లేదా రోజుల తరబడి సాగినప్పుడు ఇది సంభవిస్తుంది. ఆ సమయంలో నవజాత శిశువు తల తల్లి అంతర్గత అవయవాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా రక్తప్రసరణ ఆగిపోయి కణజాలాలు దెబ్బతింటాయి. దీనివల్ల మూత్రాశయానికి లేదా మలద్వారానికి మరియు జననేంద్రియానికి మధ్య ఒక అసాధారణ రంధ్రం ఏర్పడుతుంది. దీని పరిణామాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ సమస్య బారిన పడిన మహిళలు తమ నియంత్రణ లేకుండానే నిరంతరం మూత్రాన్ని లేదా మలాన్ని విసర్జిస్తూ ఉంటారు. శారీరక వేదనతో పాటు నిరంతర దుర్వాసన కారణంగా వీరు సమాజంలోనూ చివరికి తమ కుటుంబాల్లోనూ సరిగా కలవలేరు. తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తూ ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదికల ప్రకారం ఈ వ్యాధి పూర్తిగా నివారించదగినది మరియు కేవలం ఒక చిన్న శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా నయం చేయదగినది. 2026 మే 23న అంతర్జాతీయ సమాజం ఫిస్టులారహిత ప్రపంచం కోసం మళ్లీ ఒకసారి సంకల్పం పూనుతోంది. అవగాహన లోపం, పేదరికం, వైద్య సదుపాయాల కొరత కారణంగా ఏ మహిళా కూడా ఇలాంటి నరకయాత్రను అనుభవించకూడదు. సురక్షిత ప్రసవాలను ప్రోత్సహిద్దాం, మహిళల ఆరోగ్య హక్కులను కాపాడుకుందాం.
4: ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం, బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో, అనంతరం హిందీలో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

గాలికెదురు లేదు, కడలి కంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కామ్యాబ్ చిత్రానికి ఈ పాట మీకోసం.

మార్నింగ్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. బంటి ఔర్ బబ్లీ చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి మన యువలయ కార్యక్రమానికి శ్రోతలందరూ రెడీగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాటి మన కార్యక్రమాన్ని క్వశ్చన్స్తో స్టార్ట్ చేద్దాం. నేను అడగబోయే ప్రశ్నలకి 0866-24888-12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి మొదటి ప్రశ్న విందామా? భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? క్షమించాలి, భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? ప్రశ్న విన్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? సమాధానం తెలిస్తే 0866-24888-12 ఈ నంబర్కి సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ చిత్రం నుంచి ఒక పాట విందాం.

ఓకే అండి, మరి ఆన్సర్స్ వచ్చేసినాయి మనకి. ప్రశ్న మరొకసారి రిపీట్ చేస్తున్నాను. భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సప్ చేశారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా, తయ్యూబ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శేషాద్రి నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతీనగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహమూబ్ సుభాని, కరెక్ట్ ఆన్సర్ అండి. పెడెన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత వారణాసి నుంచి రెంటచింతల లక్ష్మి, కామేశ్వరి, శ్రీనివాస్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. మల్లికార్జున అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప వినయ్ కుమార్, శ్రీదేవి, శైలజ, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రామ్మూర్తి ఉరవకొండ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకీ ఫ్రమ్ తణుకు, కరెక్ట్ ఆన్సర్ అండి. గణేష్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. ఫకీరుద్దీన్, ఫైజా, అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిహెచ్ డేవిడ్, దోనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భూమేష్, చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి రామచంద్ర, సువర్ణ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్, నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీర కనకారావు, పార్వతి, వీరభద్రాపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కందేరి గోపీనాథ్, సుధారాణి, తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, మస్తాన్ బాషా, నారాయణ, పెంచలయ్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పుట్టపర్తి గోకులం నుంచి రేణుకాబాయి, బాబురావు, వాసుదేవరావు, ప్రసన్న, జశ్వంత్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయశేఖర్, రమణారెడ్డి, ప్రసాద్, నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భారతీ కిషోర్, అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం గ్రామం నుంచి నాగభూషణ, శివయ్య, ముంతా పెద్దన్న, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. హైదరాబాద్ నుంచి కానుగల గోపాల్, కరెక్ట్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కరెక్ట్ ఆన్సర్.
నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్ అండి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మహేంద్ర తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. పాపినిపాలెం సూర్యనారాయణ, సిద్దయ్య, ఆదన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీలక్ష్మి బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నార్కట్పల్లి నెమ్మాణి నుంచి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలుకా నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ, శిరీష, మను, రాజోలు రాజమహేంద్రవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు హైదరాబాద్ నుంచి పద్మశ్రీ శ్యామ్ గారు. భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు, అది ప్రశ్న. ఓకేనా. రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్.

రాసిన వారు తిరిగి పంపించవద్దు, ఓకేనా? ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ నుంచి ప్రవళ్ళిక, కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, కరెక్ట్ ఆన్సర్ అండి. శ్రీకాకుళం నుండి భాస్కర్ రావు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, ఇంకా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత న్యూఢిల్లీ నుంచి కళాధర్ శారద, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, శివశరణ్య, రాజు, సరిత, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగమణి ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్, తనోజ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం గ్రామం నుంచి నాగభూషణ, శివయ్య, ముంతా పెద్దన్న. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, మహాలక్ష్మి, గీతిక, ఇంకా వారి కుటుంబ సభ్యులు లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధు, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, పంపించిన వారు తిరిగి పంపించొద్దండి, ఓకేనా? మనకి టైం సరిపోదు కదా అందరి పేర్లు చదవాలంటే, అందుకని. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నుంచి శివకుమార్ గారు, కరెక్ట్ ఆన్సర్. చిత్యాల రామకృష్ణ, వరంగల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా నుంచి భిక్షం, వెంకటి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా? లాస్ట్గా ఒక పేరు వచ్చింది, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, మరి ఆన్సర్ చూద్దాము. భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు అన్నాను కదా, జస్టిస్ సూర్యకాంత్. ఈయన 2025 నవంబర్ 24 ఈ పదవిని స్వీకరించారు. ఓకేనా, మరి మన రెండవ ప్రశ్న చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ గారు రీసెంట్గా విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని నిన్న న్యూఢిల్లీకి వచ్చారు కదా, మరి ఈయన ఎన్ని దేశాలను పర్యటించి వచ్చారు? ఓకేనా, ఆ నెంబర్ మెన్షన్ చేయండి చాలు, లేదు మీకు ఆ ప్లేసెస్ తెలిస్తే అవి కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్ని దేశాలను పర్యటించి వచ్చారు? ఓకేనా, ఈలోగా మనం కార్తికేయ చిత్రం నుంచి ఒక పాట విందాము.

ఓకే అండి, మరి నేను అడిగిన ప్రశ్న, ప్రధాని నరేంద్ర మోదీ గారు రీసెంట్గా ఎన్ని దేశాలను పర్యటించి వచ్చారు అని అడిగాను కదా. నేను ప్రశ్న అడుగుతూ ఉండగానే లలిత మల్లిక్ సత్తుపల్లి గారు టైప్ చేసేసారు ఆన్సరు ఇందాక. ఓకే, వెరీ గుడ్ అండి, కంగ్రాచ్యులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మార్తీనగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కళాధర్ శారద, న్యూఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నేను ఎన్ని దేశాలు అంటే ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుంచి అని అడగలేదండి, రీసెంట్గా నిన్న వచ్చారు పర్యటించి, ఆ దేశాల నెంబర్ మాత్రమే నేను మెన్షన్ చేయమన్నాను. ఓకేనా? మరి నెక్స్ట్ ఎవరు పంపించారంటే, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ అండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహమూబ్ సుభానీ కరెక్ట్ ఆన్సర్. భూమేష్, కొత్తపల్లి మిట్ట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఫణిరాజ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహేంద్ర, తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీ రావు, తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. కందేరి గోపినాథ్, కందేరి సుధారాణి, తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. తిరుపతి నుంచి వినయ్, యాంటోనీ, సురేష్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. వెంకీ ఫ్రమ్ తణుకు కరెక్ట్ ఆన్సర్. భారతీ, అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా, సుహాస్, హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి, వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగర్ పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ, రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. బదరి, విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయశేఖర్, రమణారెడ్డి, ప్రసాద్, సుబ్బరాయుడు, నాయక్ వీరందరూ కూడా నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామూర్తి, ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వారణాసి నుంచి రెండచింతల లక్ష్మీ, కామేశ్వరి, శ్రీనివాస్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గుండుగొలను కొనకల్ల రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీలక్ష్మి, బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. వైసిహెచ్ డేవిడ్, దోనకొండ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి రమేష్ వర్మ కరెక్ట్ ఆన్సర్ అండి.
హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, శివయ్య, ముంతా పెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరా కనకావరావు, పార్వతి వీరభద్రాపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎన్ పార్థసారథి, భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మోహన్ కృష్ణ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పావులూరు నుండి. నెక్స్ట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి సూరిబాబు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి వెంకటేశ్వర్లు, నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ బాషా, ముంతా పెద్దన్న వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత రాంబాబు, సుశీల, రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్ అండి. చిట్యాల రామకృష్ణ, శ్రీదేవి, తేజస్విని, సహజ కరీమాబాద్, వరంగల్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదా భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. రాధాప్రకాష్, ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కె రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫకూరుద్దీన్, ఫైజా అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. డి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రఘువీర్ సింగ్, సుగుణాభాయి, ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. జానకి శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్,

భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లూళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నాగేంద్రప్ప మొలకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యాడికి హాస్పిటల్ నుంచి చిదంబర్రావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కడప శ్రీదేవి, శైలజ, రెడ్డమ్మ, ఉమా, నిఖిత, సృజన, స్వరూప వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నంద్యాల నుంచి రామచంద్ర, సువర్ణ కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ పంపించలేదు, పేర్లు మాత్రమే పంపించారు, ఒకసారి సరి చూసుకోండి. నెక్స్ట్ రమేష్ దొంతి, గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, శివశరణ్య, రాజు, సరిత, సురేష్, రుక్మిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత కుంచి రామూర్తి, కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మల్లికార్జున అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ, పద్మావతి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ నుంచి బృందావన్ పద్మశ్రీ, శ్యామ్, భావని చిరంజీవి, సాయిరామ్, తనూజ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి, మరి ఆన్సర్ చూద్దామా. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రీసెంట్గా 5 దేశాలను పర్యటించి నిన్న వచ్చారు. నేను అడిగింది రీసెంట్గా అండి, అంతేగాని 80 దేశాలు, 60 దేశాలు ఇలా పంపించారు కొంతమంది. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ వచ్చి 5 దేశాలు. కరెక్ట్ సమాధానం పంపించిన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా అభినందనలు. మరి ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపటి యువలయలో కలుసుకుందాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో విశేషన్ 9వ తరగతికి హిందీ పాఠం. ఉపాధ్యాయులు శ్రీ వి వల్లభరావు, విద్యార్థిని జి ఊర్మిళ. వినండి విశేషన్ 9వ తరగతికి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: నమస్తే. ఆవు ఊర్మిళ బైఠో. ఆజ్ మై తుమ్హే వ్యాకరణ పఢౌంగా. క్యా తుమ్నే కభీ విశేషణ్ శబ్ద సునా?
2: హా అధ్యాపక్ జీ, అంగ్రేజీ మే ఇసే యాడ్జెక్టివ్ కహతే హై నా?
3: ఠీక్ కహా తుమ్నే. అబ్ మై కుచ్ వాక్య బతాతా హూం, ఉన్మే విశేషణ్ శబ్దోం కో పెహచానో. కాలా ఘోడా ఘాస్ చర్ రహా హై.
2: ఇస్ వాక్య మే కాలా విశేషణ్ శబ్ద హై.
3: ఔర్ ఏక్ వాక్య, గీతా సుందర్ లడ్కీ హై, మోటా బచ్చా మక్ఖన్ ఖా రహా హై.
2: ఇన్ వాక్యం మే సుందర్ ఔర్ మోటా విశేషణ్ శబ్ద హై అధ్యాపక్ జీ.
3: సహీ కహా. లడ్కా లంగడా హై, గందే ఆద్మీ సే సభీ దూర్ భాగ్తే హై. ఇన్ వాక్యం మే లంగడా గందే విశేషణ్ శబ్ద హై. ఇన్ వాక్యం మే కాలా శబ్ద ఘోడే కే రంగ కా సూచక హై, సుందర్ శబ్ద లడ్కీ కే రూప్ కో సూచనా దేతా హై, మోటా బచ్చే కి, లంగడా లడ్కే కి, ఆర్ గన్.

0: दे शब्द आदमी की विशेषता बता रहा है, अर्थात विशेषता बताने वाले शब्द को विशेषण कहा जाता है।
1: अंटे విశిష్టతని తెలియజెప్పే పదాన్ని విశేషణ్ అంటారు కదా మాస్టారు?
0: సరిగా చెప్పావు. విశేషణ్ కి నిర్వచనం చెప్తాను, రాసుకో. నిర్వచనాన్ని హిందీలో పరిభాష అంటారు, రాసుకో. సంజ్ఞ అథవా సర్వనామ కే,
1: సంజ్ఞ అథవా సర్వనామ కే,
0: గుణ దోష,
1: గుణ దోష,
0: సంఖ్య,
1: సంఖ్య,
0: పరిమాణ సంబంధీ,
1: परिमाण संबंधी,
0: विशेषता प्रकट करने वाले,
1: विशेषता प्रकट करने वाले
0: शब्दों को,
1: शब्दों को
0: विशेषण कहा जाता है,
1: विशेषण कहा जाता है।
0: संज्ञा अंटे नामवाचकम, सर्वनाम अंटे सर्वनामम अनर्थम। नामवाचकमु लेक सर्वनाममु यक्क गुण दोष संबंधमैन సంఖ్యాపరమైన లేక పరిమాణ సంబంధమైన విశిష్టతను వ్యక్తపరిచే పదాన్ని విశేషణ్ అంటారు. జిస్ సంజ్ఞ యా సర్వనామ్ కి విశేషత బతాయి జాయే ఉసే విశేష్య కేతే హై.
1: అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాక్యాల్లో గోడ, లడకి, బచ్చా, లడక, ఆద్మీ మొదలైన పదాలు విశేష అని పిలువబడతాయన్నమాట, అంతేనా మాస్టారు?
0: సరిగా చెప్పావమ్మా. ఇంకొక విషయం, విశేషణ శబ్దం కా ప్రయోగ్ విశేష్యకే పూర్వ్ ఆర్ విశేష్యకే బాద్ దోనో రూపమే హో సక్తా హై. విశేషణం విశేష్య పదానికి ముందుగాని తర్వాత గాని ప్రయోగింపబడవచ్చు. ఉదాహరణకి ఏక్ మీటర్ కపడా లావో, ఈ వాక్యంలో విశేషణ్ విశేష్యకి ముందు వచ్చింది, అంటే ఏక్ మీటర్ అనేది విశేషణ్ అనమాట. ఆమ్ మీఠా హై, ఈ వాక్యంలో విశేషణ్ అంటే ఆమ్ అనే సంజ్ఞా శబ్దానికి మీఠా అనేది విశేషణ అనమాట. అది సంజ్ఞా శబ్దానికి వెనక వచ్చింది, తర్వాత వచ్చింది అనమాట. విశేషణ్ కే కితనే భేద్ యా ప్రకార హై క్యా తుమ్ బతా సక్తి హో ఉర్మిలా?
1: జీ నహీ అధ్యాపక్ జీ, ఆప్ బతాయియే.
0: అచ్చా, ధ్యాన్ సే సునో. విశేషణ్ కే చార్ భేద్ హై. ఏక్ గుణవాచక్ విశేషణ్ కో क्वालिटेटिव एडजेक्टिव कहते हैं, संख्यावाचक विशेषण को न्यूमरल एडजेक्टिव, परिमाणवाचक विशेषण को क्वांटिटेटिव एडजेक्टिव और सार्वनामिक विशेषण को डेमोन्स्ट्रेटिव एडजेक्टिव कहते हैं। मदट गुणवाचक विशेषण की निर्वचन चुपता रास्को, जिस शब्द से संज्ञा अथवा सर्वनाम के,
1: संज्ञा अथवा सर्वनाम के,
0: गुण दोष अर्थात रंग रूप,
1: स्वाद,
0: समय,
1: स्थान,
0: दशा,
1: अवस्था,
0: गंध आदि का बोध हो उसे गुणवाचक विशेषण कहते हैं,
1: गुणवाचक विशेषण कहते हैं।
0: गुण दोष संबंधी कुछ विशेषण शब्द बताओ।
1: अच्छा, बुरा, बहादुर, डरपोक, शिष्ट, अशिष्ट, सत्यवादी, झूठा, उदार, कंजूस, दानी, लोभी, ईमानदार, बेईमान।
0: अच्छा, अब मैं कुछ और गुणवाचक विशेषण शब्दों को बताता हूँ, ध्यान से सुनो। नीला, लाल, काला, पीला, हरा, सफेद आदि रंग की सूचना देने वाले शब्द गुणवाचक विशेषण है। प्रातःकालीन, संध्याकालीन, दोपहर आदि समय को सूचित करने वाले शब्द भी गुणवाचक विशेषण है। देसी, विदेशी, बाहरी, भीतरी, ग्रामीण, भारतीय, रूसी, पंजाबी, बनारसी आदि स्थान संबंधी शब्द भी गुणवाचक विशेषण है। छोटा, बड़ा, ऊंचा, लंबा, टेढ़ा मेढ़ा, गोल, नुकीला, चौड़ा आदि रूप या आकार को बताने वाले शब्द भी गुणवाचक विशेषण है। युवा, बूढ़ा, तरुण आदि

తెలుగు సాహితీ మణితీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.
1: బావిలో బచ్చాల కూర అంజయ్య, నేలబారే నెల్లి కూర, వాలు కొమ్మల సింత సిగురు అంజయ్య, వండి పెడతా వైపు తిరుగు
2: తిరుగుతా తిరుగుతా.

நேரிடு பள்ள நேரியாலோ.

0: ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల. అయ్యవరమ్మా నీవెవరమ్మా
1: చెప్పమ్మా చెప్పు.
0: అరే ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా. ఎర్ర చీర కట్టుకొని

0: మీరింతవరకు శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై సాయంత్రం ప్రసారాలు వింటున్నారు. సమయం 5 గంటలైంది. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం వనిత వాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనిత వాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకొని వినవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు 0861233310, అలానే మరో నంబర్ 0861233302. సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినిగీతాలు వింటారు. సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక ఉంటారు, అనంతరం డాక్టర్ గారి సలహాలు శీర్షికలో భాగంగా ప్రముఖ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. సమర్పణ శ్రీ అభిజ్ హుసేన్, నిర్వహణ శ్రీ తమన నాగేశ్వరరావు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం ఉంటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. మల్లి తోటల సాగు యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం ఉంటారు. రాత్రి 7:45 చిత్రసీమ సినీగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:00 హలో అభిరుచి శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు.

రేపటి ప్రసార విశేషాలు కూడా తెలుసుకుందాం. రేపు ఉదయం 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం వింటారు, అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తా విశేషాలు సర్చుకుంటారు. ఉదయం 8:35 మనోరంజన కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 స్వర్ణహరి కార్యక్రమంలో శ్రోతలు ఎస్ఎంఎస్ ద్వారా కొన్ని పాటలు వింటారు. రేపు ఉదయం 9:30 చిత్తరసీమ సినీగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు సాయంత్రం 5:05 వంతవాణి కార్యక్రమంలో శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా పాటలు కోరుకొని వినవచ్చు. 5:30 జీవతరంగ కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. రేపు సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సమాచారం ఎదుగుంటారు. అనంతరం బీహారీ శీర్షికలో భాగంగా మోవా శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ విశేషాలు తెలుసుకుంటారు. సమర్పణ శ్రీమతి శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమన నాగేశ్వరరావు. రేపు రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమంలో ఆక్వా రంగ అభివృద్ధికి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన ప్రయోజనాల గురించి డాక్టర్ హరి సాధు గారితో పరిచయ కార్యక్రమం అంటారు. రేపు రాత్రి 7:40 చిత్రసీమ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు.

మీరు ఇంతవరకు ఈనాటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం సమయం 5:05 కావస్తుంది. వనితవాణి

మరి తమని కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో, ఓకే, శ్రోత లైన్ కట్ అయినట్టుంది. శ్రోతలు కాల్ చేయాల్సిన నంబర్లు 0861233310, అలానే మరో నంబర్ 0861233302. శ్రోతతో మాట్లాడే ముందుగా పాట విందాం. శక్తి చిత్రం కోసం హేమచంద్ర సైన్ దివాల్పించిన గీతం అంటారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to May 30 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించ

0: ఇచ్చే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది? ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: కార్యక్రమంలో తర్వాత మరో పాట అంటారు, కృష్ణ చిత్రం కోసం ఉదిత్ నారాయణ సాధన సర్గం అల్పించిన గీతం.

0: పార్టీ కావాలంతే
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఏది నీ కార్డు పిన్? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
0: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
1: బై గర్ల్స్,
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
0: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: కార్యక్రమంలో చివరిగా వింటారు రంగం చిత్రం కోసం ఉన్నికృష్ణన్, శ్వేతమోహన్ అర్పించిన గీతం.

మీరు ఇంతవరకు వర్ధమాని కార్యక్రమంలో సినిగితలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియం కేంద్రం. సమయం 5:30 అయింది. యువతరంగం.

యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. ముందుగా విద్యా సమాచారం చూద్దాం. ఏదో ఒక ఆరోగ్య సమస్య లేదా వైకల్యంతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. వీరంతా పలు థెరపీలతో కొంతవరకు ఉపశమనం పొందుతున్నారు. ఇప్పుడు ఈ నైపుణ్యం ఉన్నవారికి డిమాండ్ పెరుగుతోంది. ఈ ఫిజియోథెరపీ విభాగంలో ఆసక్తి ఉన్నవారు జాతీయ స్థాయిలో మేటి సంస్థలు అందించే ఫిజియో కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. ఇవన్నీ ఉమ్మడి ప్రవేశ పరీక్షతో ప్రవేశం కల్పిస్తారు. ఇటీవలే ఈ పరీక్షకు సంబంధించి ప్రకటన వెలువడింది. ఈ ఫిజియో కోర్సులు అందించే సంస్థలు కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తాయి. అందువల్ల మేటి బోధనతో పాటు మెరుగైన వసతులు ఆశించవచ్చు. కోర్సు చివరి ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగాలను సాధించవచ్చు. ఇంటర్మీడియట్ విద్యార్హతతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. విజయ కోర్సులు అందించే సంస్థలు చూస్తే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీ న్యూఢిల్లీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ లోకోమోటివ్ డిజేబిలిటీస్ కోల్కతా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీస్ చెన్నై, స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ కటక్,

అలీ ఎవర్జంగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హీరింగ్ డిజేబిలిటీ ముంబై, అలీ ఎవర్జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హీరింగ్ డిజేబిలిటీ కోల్కతా, అలానే సికింద్రాబాద్, సిఆర్సి పాట్నా, సిఆర్సిఎస్సి గౌహతి ఈ సంస్థల్లో ఫిజియో కోర్సులను అందిస్తున్నారు. కోర్సులు చూస్తే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ, బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ప్రొసెస్టిక్స్ అండ్ ఆర్థోటిక్స్, బ్యాచిలర్ ఇన్ ఐడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ. ఈ కోర్సుల్లో ఆసక్తి ఉన్నవారు చేరవచ్చు. జాతీయ స్థాయి పరీక్ష సంబంధించి చూస్తే పరీక్ష 100 మార్కులు నిర్వహిస్తారు. వ్యవధి 1 గంట సమయం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి పైన తెలిపిన సంస్థల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఫిజియో కోర్సులకు సంబంధించి అర్హతలు చూస్తే అన్ని కోర్సులకు బైపీసీ ఇంటర్మీడియట్ చదివిన వారు అర్హులు. కొన్ని సంస్థలు ఎంపీసీ విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. వయసు చూస్తే 17 ఏళ్ళు నిండి ఉండాలి. గరిష్ట వయస్సులో నిబంధనలు ఏమీ లేవు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జూన్ 5, పరీక్ష జూన్ 28 ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు చూస్తే విజయవాడ, సికింద్రాబాద్. జాతీయ ఫిజియోథెరపీ సంస్థల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు, అలానే మరింత సమాచారం తెలుసుకునేందుకు వెబ్సైట్ https://admission.svnirtar.nic.in వెబ్సైట్ మరోసారి https://admission.svnirtar.nic.in. ఆసక్తి కలిగిన వారు వచ్చే నెల 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో ఉద్యోగ సమాచారం చూద్దాం. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ NFL నోయిడా ఫీల్డ్ రిప్రజెంటేటివ్ పోస్టులను ప్రకటించింది. అగ్రికల్చరల్ డిప్లొమాతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ప్రతిభతో నియామకాలు ఉంటాయి. రాత పరీక్ష ఆఫ్లైన్లో నిర్వహిస్తారు. ఇక ఇవి గ్రూప్ సి నాన్ ఎగ్జిక్యూటివ్ స్థాయి పోస్టులు కాబట్టి ఇంటర్వ్యూ ఉండదు. అవసరమైన స్కిల్ టెస్ట్ మాత్రమే నిర్వహిస్తారు. అర్హతలు చూస్తే 50% మార్కులతో 2 ఏళ్ల అగ్రికల్చర్ డిప్లొమా లేదా పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ వచ్చే నెల 12. తెలుగు రాష్ట్రాల పరీక్ష కేంద్రాలు చూస్తే హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్లో ఫీల్డ్ రిప్రజెంటేటివ్ పోస్టులకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ www.nationalfertilizers.com. వెబ్సైట్ మరోసారి www.nationalfertilizers.com. యువతరంగ కార్యక్రమంలో మరింత సమాచారం తెలుసుకునేందుకు పాట విందాం. రెడీ చిత్రం కోసం రంజిత్ కల్పన అర్పించిన గీతం వింటారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు

0: ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: యువతరంగం కార్యక్రమం తర్వాత మరో ఉద్యోగ సమాచారం చూద్దాం. రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్లు డ్రైవర్ల నియామకానికి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ల పోస్టుల భర్తీకి సంబంధించి రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఫస్ట్ స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలానే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, అనంతరం ధృవపత్రాలను పరిశీలన, వైద్య పరీక్షలతో నియామకాలు జరుగుతాయి. CBT 1, CBT 2లను తెలుగులో కూడా రాసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేటప్పుడే ఏ మాధ్యమంలో పరీక్ష రాస్తారో తెలియజేయాల్సి ఉంటుంది. అలానే ఏదో ఒక ఆర్ఆర్బీలో ఖాళీకే పోటీ పడాలి. అందులో జోన్లీ వారీగా ప్రాధాన్యతను ఎంచుకోవాల్సి ఉంటుంది. మొత్తం 11,127 ఖాళీలను ప్రకటించగా అర్హత చూస్తే పదో తరగతి తర్వాత నిర్దేశిత ట్రేడులు లేదా బ్రాంచులు ఐటీ, అప్రెంటిషిప్, డిప్లొమా పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వయసు 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయో పరిమితులు సడలింపులు కలిగించారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ వచ్చే నెల 14. పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు. రైల్వే శాఖలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ల ఖాళీలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://www.rrbapply.gov.in వెబ్సైట్ మరోసారి https://www.rrbapply.gov.in. లోకో పైలట్లకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చే నెల 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో సమాచారం చూద్దాం. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాల్కో 268 మైనింగ్ మేట్, ఆపరేట్, టెక్నీషియన్ మొదలైన పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు చూస్తే మైనింగ్ మేట్ గ్రేడ్ 3, ఈ ఖాళీలకు సంబంధించి పదో తరగతి మైనింగ్ మేట్ కాంపిటేటివ్ సర్టిఫికేట్, సంబంధిత రంగంలో 2 ఏళ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో పోస్ట్ చూద్దాం. ఆపరేటర్, ఈ పోస్టుకు సంబంధించి ఎలక్ట్రానిక్స్, మెకానిక్, టెక్నీషియన్, మెకట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, ఫిట్టర్ ట్రేడ్లతో ఐటీ పూర్తి చేసి అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కలిగి ఉద్యోగ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆపరేటర్ గ్రేడ్ 3, ఇందుకు కూడా ఐటీ ట్రేడ్ పూర్తి చేసి ఉండాలి. ఇక ఫిట్టర్కు సంబంధించి కూడా ఖాళీలు ఉన్నాయి. ఫిట్టర్ గ్రేడ్ 3, గ్రేడ్ 2 రెండింటి విభాగాల్లో ఖాళీలను ప్రకటించారు. అలానే ఎలక్ట్రికల్ విభాగంలో కూడా ఖాళీలను ప్రకటించారు. ఇందులో కూడా ఎలక్ట్రీషియన్ ట్రేడ్తో ఐటీఐ, అలానే అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 27 సంవత్సరాలకు మించకూడదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. ప్రశ్న పత్రాన్ని మల్టిపుల్ చేసే విధానంలో ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది. నాల్కోలో ఖాళీలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ www.nalcoindia.com. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ వచ్చే నెల 10. జీవతరంగం కార్యక్రమంలో చివరిగా మరో పాట విందాం. ఆవార చిత్రం కోసం హరిచరణ్, తన్వి ఆల్పించిన గీతం అంటారు.

0: మీరు ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు స్నేహితులు విన్నారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధిలో యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజ్గార్ మేళా లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వార్తల వివరాలు. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిగ గ్రామంలో ఈరోజు నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమంతో పాటు ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ఏడాది జూలై 3న కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన సంజీవని కార్యక్రమాన్ని ప్రస్తుతం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1975,000 మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని 15 నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామ స్థాయిలోనే 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డు రూపొందించడంతో పాటు కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే ఆరోగ్య బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: భగవంతుడు మనందరికీ 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మనం చేసుకునే పనుల వల్ల 50, 60, 70 సంవత్సరాలు చనిపోతున్నాం. మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది. దానికి పూర్తిగా సహకరించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా.
0: దేశవ్యాప్తంగా ఈరోజు జరిగిన 19వ రోజుగార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగించారు. దీనిలో భాగంగా గుంటూరులోని రైల్వే భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆనాదిగా జరుగుతున్న ప్రభుత్వ ప్రక్రియ అని, దీనిని ప్రధానమంత్రి నేరుగా పరిశీలిస్తూ ఉద్యోగ ప్రక్రియను ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుస్తూ ప్రణాళికాబద్ధంగా ఉద్యోగాల కల్పన రూపొందించడం అనేది అరుదైన అంశమన్నారు. యువత ఆశయాలకు ఉద్యోగ రూపమిచ్చి దేశాభివృద్ధికి యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజుగార్ మేళా నిజమైన లక్ష్యమని చెప్పారు. ఈ రోజుగార్ మేళాలు కేవలం ఉద్యోగ నియామకాల కార్యక్రమాలు మాత్రమే కాదని, దేశ నిర్మాణానికి అంకితమయ్యే యువతకు బాధ్యతలను అప్పగించే ప్రక్రియ అని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: ఈరోజు ఉద్యోగం తీసుకుంటా ఉన్నారు. ఏదైనా సరే గవర్నమెంట్ వ్యవస్థలో మార్చాలన్నా కూడా యువకులు మీ వల్లే అవుతుంది. ఎందుకంటే జనరేషన్లు మారిపోతా ఉన్నాయి. ఒక వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యవస్థలో మీరు ఇరుక్కుపోతారా, ఆ వ్యవస్థని మార్చగలుగుతారా అనేది మీరు చేసే పని మీద, మీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో యావరేజ్ ఏజ్ 29 సంవత్సరాలు. మీరుండే స్కిల్, మీరు చేసేటువంటిదే ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళినా, ఆపేసినా, వెనక్కి తీసుకెళ్ళినా కూడా జరిగేటువంటిది.
0: అదేవిధంగా రైల్వే సదుపాయాల కల్పన గురించి మంత్రి చెబుతూ, దేశంలో జాతీయ రహదారులన్నింటినీ సమన్వయం చేస్తున్నారని, రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. 2026-27 బడ్జెట్లో ఒక్క ఆంధ్రప్రదేశ్కు మాత్రమే 10,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభివృద్ధి ప్రక్రియలకు నిదర్శనమని పెంబసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు ఎంఎస్ఎంఈ పనిచేస్తుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి అధ్యక్షతన విజయవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో జరగనున్న ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి ఈరోజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ ద్వారా ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రోత్ సమ్మిట్ను అన్ని శాఖల అధికారులు విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. ఈ గ్రోత్ సమ్మిట్ విషయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను అధికారులకు కొండపల్లి శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా డంప్యార్డ్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలక శాఖ 4 వారాల ప్రత్యేక స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విజయవాడలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభ కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్రదేశాల శుభ్రత చేపడతారని చెప్పారు. రెండో వారంలో ప్రజల భాగస్వామ్యంతో కాలువల క్లీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారని, మూడో వారంలో ఇల్లు, వ్యాపార సంస్థల వద్ద చెత్త వర్గీకరణ, సెగ్రిగేషన్పై అవగాహన కల్పిస్తారని తెలిపారు. 4వ వారంలో పబ్లిక్ టాయిలెట్ల శుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారని చెప్పారు. రాష్ట్రంలో చెత్తను విద్యుత్గా మార్చే వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాల్లో ప్లాంట్లు పనిచేస్తుండగా మరో 6 ప్లాంట్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఇవి రాబోయే 2 ఏళ్లలో పూర్తయి చెత్త నుండి విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారని తెలిపారు. అలాగే ప్లాంట్లు లేని మిగిలిన 123 మున్సిపాలిటీల్లో చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసే విధంగా టెండర్లు పిలిచామని చెప్పారు. జూన్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని, భవిష్యత్తులో డంప్యార్డ్స్ లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి నారాయణ వెల్లడిస్తూ,
3: శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి. స్వయాన మన ముఖ్యమంత్రి గారే స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించి 2024 అక్టోబర్ 2వ తేదీ మధ్య

0: పట్టణంలో స్టార్ట్ చేశారు. దానిలో భాగంగానే ఈ నెల అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం 4 వారాల పాటు జరగాలని 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు.
1: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు కృష్ణా జిల్లా కానుమూలులో 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు నమోదైందన్నారు. అలాగే రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. తప్పనిసరి ప్రయాణాల్లో మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి తీసుకోవాలన్నారు. అలాగే రేపు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఒడిశా సరిహద్దులోని మాచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్హౌస్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ యార్డ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధిలో యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజుగార్ మేళా లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో MSME గ్రోత్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోనః తివారి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21వ తమే ఆజీవికా మేళకే అద్య ప్రశాసనస్య విభిన్న విభాగేషు సంస్థాసు చ నవనియుక్తేభ్యః 150,000 యువకేభ్యః నవనియుక్తిపత్రాణి ప్రదత్తాని. బీహార ప్రశాసనేన ఘోషితం యత్ ఆగామిషు 5 వర్షేషు రాజ్యే 1,00,000 శిక్షకాణాం నియుక్తిః భవిష్యతి. కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద్ ఇత్తనేన్ ద్వాదశీ కక్షాయాః వార్షిక పరీక్షాయాః ఉత్తర పుస్తికానాం ప్రతిలిపిం ప్రాప్తుం ఆవేదనస్య అంతిమా తిథి 1 దివస పర్యంతం వర్ధిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా అమెరికా దేశస్య విదేశ మంత్రి మార్కో రూబియో చో భారత అమెరికా వ్యాపక వైశ్విక రణనీతిక సంధిం సుదృఢయితుం చర్చాం కృతవంతౌ. విశ్వ స్వాస్థ్య సంఘటనేన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశ ఎబోలా సంక్రమణస్య బుంది బుగ్గ్యు ప్రభేదస్య సార్వజనిక స్వాస్థ్య సంకటం రాష్ట్రీయస్తరే ఉచ్చతః అతి ఉచ్చస్తరే వర్ధితం. అపిచ IPL 20 ప్రతి 20 క్రికెట్ క్రీడా స్పర్ధాయాం అద్య లక్నౌ సూపర్ జాయింట్స్ పంజాబ్ కింగ్స్ దళయో మధ్య లక్నౌ నగరే స్పర్ధా భవిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21వ తమే ఆజీవికా మేళకే అద్య ప్రశాసనస్య విభిన్న విభాగేషు సంస్థాసు చ నవనియుక్తేభ్య 150,000 యువకేభ్య నియుక్తిపత్రాణి ప్రదత్తాని. ఏతత్ ఆజీవికా మేళకం సంపూర్ణే దేశే 47 విభిన్న స్థానేషు ఆయోజితః ఆసీత్. సంపూర్ణ దేశాత్ చైనితః ఏతే నూతన కర్మచారిణః రైల్ మంత్రాలయే, గృహమంత్రాలయే, స్వాస్థ్య పరివార కళ్యాణ మంత్రాలయే, ఉచ్చశిక్షా విభాగే చ ఇత్యాదిషు విభిన్న మంత్రాలయేషు విభాగేషు చ స్వసేవాః ప్రదాస్యంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవదత్ యత్ ప్రశాసనిక నియుక్తయః నాగరికాణాం జీవనం శ్రేష్టతరం సులభతరం చ కర్తుం మహత్వపూర్ణం సాధనం అస్తి. ప్రధానమంత్రి అవదత్ యత్ రాష్ట్రేణ స్వీయ కర్మయోగీషు విశ్వాసః ప్రదర్శిత అస్తి. అధునా తేషాం దాయిత్వం అస్తి యత్తే స్వీయయా నిష్ఠయా సదాచారేణ దైనిక కార్యేణ చ తస్య విశ్వాసస్య మానం రక్షేయుః.
3: कर्मयोगी प्रारंभ जैसे मॉड्यूल से आपको अपनी जिम्मेदारियां समझने में बहुत सहूलियत होगी. मेरा आपसे आग्रह है इसका ज्यादा से ज्यादा लाभ उठाएं. आज भारत का युवा दुनिया के हर क्षेत्र में अपनी पहचान बना रहा है. यही स्पिरिट, यही ऊर्जा

0: पब्लिक सर्विस में भी दिखाई देनी चाहिए। विकसित भारत ऐसे ही युवाओं के प्रयास से बनेगा जो अपने काम को देश सेवा का माध्यम मानते हैं।
1: श्री मोदी अवदत् यत् सम्पूर्णः विश्वः भारतस्य विकासयात्रायां सम्मिलितुं भवितुम् उत्सुकः अस्ति। प्रधानमन्त्री उक्तवान् यत् प्रत्येकः भारतीयः विकसित भारतस्य निर्माणाय संकल्पेन सह कार्यं करोति। अस्य लक्ष्यस्य प्राप्तये राष्ट्रं बहुषु क्षेत्रेषु निवेशं करोति। प्रधानमन्त्री यूनां कृते नूतन वृत्त्यावसाराणां सृजनं क्रियमाणम् इति विशेषरूपेण अवदत्।
0: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है। आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है। भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है। इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे। साथ साथ मैं चाहता हूँ मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले।
1: श्री मोदी अग्रे उक्तवान् यत् प्रत्येकः भारतीयः सप्तचत्वारिंशदधिकद्विसहस्रतमपर्यन्तं भारतं विकसित भारतं कर्तुं दृढसंकल्पेन कार्यं करोति।
0: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है। ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है। इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं, जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है।
1: प्रधानमंत्री नवनियुक्तान पदाधिकारिणः आईजीओटी इति कर्मयोगी मंचस्य सम्यक लाभं ग्रहीतुं प्रोत्साहितवान्। सः उक्तवान् यत् एतेन ते स्वकर्तव्यानि सरलतया अवगन्तुं समर्था भविष्यन्ति। श्रीमोदी विश्वासः प्रकटितवान् यत् एते नवनियुक्तः पदाधिकारिणः राष्ट्रस्य प्रगतौ योगदानं दास्यन्ति तथा च तेषां कार्याणि निर्णयाश्च विकसित भारतस्य दृष्टिकोणं साकारयितुं महत्वपूर्णां भूमिकां निर्वहिष्यन्ति। राजस्थानस्य जयपुर जोधपुर अजमेर बीकानेर चेत्यादिषु नगरेषु आजीविका मेलकम् आयोजितं, यत्र एकादशशतधिकेभ्यः युवकेभ्यः नियुक्तिपत्राणि वितरितानि। रेलमन्त्री अश्विनी वैष्णवः राज्यस्तरीय आजीविका मेलके सहभागित्वं कृतवान्। जयपुरे आयोजिते कार्यक्रमे श्रीवैष्णवः सभां सम्बोधयन् अवदत् यत् रेलविभागे षष्टिसहस्राधिकैकलक्षपदेषु नियुक्तिप्रक्रिया प्रचलति, यस्मिन् चत्वारि कोट्यधिकाः अभ्यर्थिनः सहभागं कुर्वन्ति। पंजाब राज्यस्य अद्य कपूरथला पटियाला चेत्येतयोः द्वयोः स्थलेषु ऊनविंशतितमं आजीविका मेलकम् आयोजितं, यत्र एकाशीत्यधिकद्विशत नवलाभार्थिभ्यः नियुक्तिपत्राणि वितरितानि। कपूरथला स्थिते आरसीएफ संस्थाने केन्द्रीय पेट्रोलियम प्राकृतिक वात्य इंधन मंत्री हरदीप पुरी कार्यक्रमस्य अध्यक्षतां कुर्वन् उक्तवान् यत् आजीविका मेलकम् एकं सुदृढं राष्ट्रीय संस्थानरूपेण परिवर्तितम् अस्ति, यत् पारदर्शितां तथा योग्यता आधारितां समयबद्धतां नियुक्तिं सुनिश्चितं करोति। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। बिहार राज्यस्य मुख्यमंत्री सम्राट चौधरी अद्य उद्घोषितवान् यत् आगामिषु पञ्चवर्षेषु राज्ये एकलक्ष शिक्षकाणां नियुक्तिः भविष्यति। शिक्षा विभागस्य उच्चस्तरीय समीक्षोपवेशने मुख्यमंत्रिणा अधिकारिणः निर्दिष्टः यत् प्रतिवर्षं न्यूनातिन्यूनं 20,000 शिक्षकाणां नियुक्तिः सुनिश्चिता भवेत्। सः अवदत् यत् नियुक्तिप्रक्रियां सुगमां कर्तुं शिक्षकनियुक्तेः अधिसूचना इदानीं प्रतिवर्षं जुलाई मासे एव प्रसारयिष्यते। अवधेयं यत् शिक्षामन्त्री मिथिलेश तिवारी अवदत् यत् मुख्यमंत्रिणः अनया घोषणया शिक्षकनियुक्तिपरीक्षायाः चतुर्थचरणं प्रति अनिश्चिततायाः स्थितिः समाप्ता अभवत्। सः सूचितवान् यत् शिक्षा विभागः शीघ्रमेव रिक्तानां शिक्षकपदानां मूल्यांकनं विधाय अग्रे नियुक्त्यर्थं नूतनं याचनापत्रं प्रेषयिष्यति। केन्द्रीय माध्यमिक शिक्षा परिषद CBSE इत्यनेन द्वादशी कक्षायाः वार्षिक परीक्षायाः उत्तरपुस्तिकानां प्रतिलिपिं प्राप्तम् आवेदनस्य अन्तिमा तिथि एकदिवसपर्यन्तं वर्धिता। पूर्वम् एषा तिथि अद्य यावत् आसीत्। CBSE इत्यनेन उक्तं यत् गतदिनेभ्यः जालपुटे अभूतपूर्व परिचालनभारस्य तथा अनधिकृत हस्तक्षेपस्य अनेक प्रयत्नानां कारणेन जालपुटस्य कार्ये व्यवधानम् उत्पन्नम् अतः एषः निर्णयः स्वीकृतः CBSE इत्यनेन सूचितं यत् छात्राः स्वस्य उत्तरपुस्तिकानां प्रतिलिपिं प्राप्य अंकानां सत्यापनस्य अथवा पुनर्मूल्यांकनस्य अग्रिमचरणाय आवेदनं कर्तुं द्विदिनात्मकं समयं प्राप्स्यन्ति सहैव अभ्यर्थिनः विस्तारित समय सीमायाः सम्यक् उपयोगं कृत्वा प्रक्रियां सम्पूर्णां कुर्वन्तु इति अमेरिका देशस्य विदेश मंत्री मार्को रूबियो अद्य प्रातः चतुर्दिवसात्मके भारत यात्रा प्रसंगे कोलकाता नगरं संप्राप्तवान् द्विपक्षीय संबंधान सुदृढ़ीकर्तुं सहैव वाणिज्य रक्षा ऊर्जा सुरक्षा प्रौद्योगिकी हिंद प्रशांत व्यूहरचना इत्यादिषु क्षेत्रेषु सहयोगस्य विस्तारार्थम् एषा तस्य प्रथमा भारत यात्रा अत्यंतं महत्वपूर्णा वर्तते भारते नियुक्तः अमेरिकी राजदूतः सर्जियो गोरः कोलकाता विमानपत्तने रूबियो महोदयस्य स्वागतं कृतवान् विमानपत्तनात् आगमनानन्तरं सः सद्य एव कोलकाता नगरस्थं सेंट टेरेसायाः मिशनरीज ऑफ चैरिटी इत्यस्य मुख्यकार्यालयं मदर हाउस तथा बाल आश्रम च दृष्टवान् विश्व स्वास्थ्य संघटनेन डेमोक्रेटिक रिपब्लिक ऑफ कांगो देशे इबोला संक्रमणस्य बुंदीबुग्यो प्रभेदस्य सार्वजनिक स्वास्थ्य संकटम राष्ट्रीय स्तरे उच्चतः अतीव उच्च स्तरे वर्धितम् संघटनस्य महानिदेशक ट्रेडोस अधानोम घेब्रेसस अवदत् यत् अस्य संक्रमणस्य संकटम संप्रति राष्ट्रीय स्तरे अतिवाधिकम क्षेत्रीय स्तरे अधिकम वैश्विक स्तरे च न्यूनम इति मूल्यांकितम अस्ति सः स्पष्टीकृतवान् यत् अधुना यावत् द्वयशीति प्रकरणेषु सप्त जनाः मृताः परन्तु वास्तविक प्रकोपः एतस्मात् बृहत्तरः भवितुं शक्नोति यतः प्रायः 50+ 700 संदिग्ध प्रकरणानि 77+100 संदिग्ध मृत्यवः च पंजीकृताः सन्ति आईपीएल 20-20 क्रिकेट क्रीडा स्पर्धायां अद्य लखनऊ सुपर जायंट्स पंजाब किंग्स दलयोः मध्ये लखनऊ नगरे स्पर्धा भविष्यति स्पर्धेयं सार्ध सप्तवादने समारप्स्यते इति वार्ताः
2: आकाशवाणि सिंहपुरि एफ्एम केंद्रम समयं 6:30 ग्रामदर्शिनी कार्यक्रमानिकि स्वागतं कार्यक्रमं ముందుగా సమాచార వేదిక వింటారు ఆత్మకూరు నెల్లూరుపాలెం సెంటర్ నుంచి ఆత్మకూరు పట్టణంలోకి వెళ్లే ఆర్ఎన్బి రహదారి మరమ్మతులకు 30 లక్షల రూపాయల నిధులతో తక్షణమే పనులు చేపట్టాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు ఈరోజు ఉదయం ఆత్మకూరులోని పలు ప్రాంతాల్లో ఆయన అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పరిశీలించారు సెంట్రల్ లైటింగ్ గ్రీనరీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ఆత్మకూరు పట్టణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ అధికారులకు సూచించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రక్తపోటు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈరోజు నెల్లూరు నగరంలో రక్తపోటుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు రక్తపోటు నియంత్రణ ఆరోగ్యకర జీవనశైలి వ్యాయామం సరైన ఆహారపు అలవాట్లపై ప్రజలకు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు ప్రజలందరూ భాగస్వాములు కావాలని అందరిలో చైతన్యం వచ్చినప్పుడే మన ప్రాంతం పరిశుభ్రమైన వాతావరణం పచ్చదనంతో కలకలలాడుతుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల పిలుపునిచ్చారు ఈరోజు ఉదయం నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక పరిశుద్ధి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల పాల్గొన్నారు నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ సుజాత కమిషనర్ వైభవనందన్ కూడా పాల్గొన్నారు స్టేడియం పరిసరాలను చూపురు పట్టి శుభ్రం చేస్తూ అధికారులు ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగస్వాములయ్యారు ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించారు బక్రీద్ పండుగ సందర్భంగా జంతు సంక్షేమ చట్టాల అమలును కఠినంగా అమలు చేస్తున్నామని జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు బక్రీద్ సందర్భంగా జంతు సంక్షేమ చట్టాలను అందరూ పాటించాలని ఆయన కోరుతున్నారు లైసెన్స్ ఉన్న వధశాలలో మాత్రమే పశువులను వధించాలని పశు వైద్యులు ధృవీకరణ పొందిన పశు వైద్యులు మాత్రమే వజించుకు అవకాశం ఉంటుందని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకు ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఈరోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది మొత్తం 16 మండలాల్లో సరాసరి 3.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదినట్లు అధికారులు ప్రకటించారు. అత్యధికంగా సీతారాంపురం మండలంలో 19.2 మిల్లీమీటర్లు, జలదంకిలు 17.2, వదిగిరిలో 15.2, వరికుంటపాడులో 14.6, బోగోలు మండలంలో 12.8, కలిగిరి మండలంలో 11.4, దుత్తలూరు మండలంలో 10.4, కొండాపురం మండలంలో 10.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసినట్లు అధికారులు ప్రకటించారు. మీరింతవరకు జిల్లా సమాచార వేదిక విన్నారు. కార్యక్రమం తర్వాత డాక్టర్ గారి సలహాలు. ప్రముఖ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. అంతకన్నా ముందు ఓ ప్రకటన ఉంటారు.

0: ఇంటర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్, సుమారుగా 22 సంవత్సరాల అనుభవం వారి సొంతం. మరి వారితో మాట్లాడి ఎమర్జెన్సీకి సంబంధించి ఎమర్జెన్సీ మెడిసిన్ అంటే ఏంటి, ఏ సందర్భాల్లో ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: డాక్టర్ గారు, ఎమర్జెన్సీ మెడిసిన్ అంటూ ఉంటారు కదా, అసలు ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ అంటే ఏంటి?
3: సరే, ఇది ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది ఒక సబ్జెక్టు. లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, అంటే ఎవరైతే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్లో ఉంటారో వాళ్ళకి ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ ఇచ్చే ప్రొసీజర్స్ కానీ, ఇంటర్వెన్షన్స్ కానీ, అసెస్మెంట్ కానీ ఇవన్నీ చేసేదాన్ని ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ సబ్జెక్ట్లో మాకు నేర్పబడుతుంది. అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ ఇప్పుడు మామూలుగా చెస్ట్ పెయిన్ వస్తుంది, గుండెపోటు అంటుంటారు, స్ట్రోక్ అంటుంటారు, పాయిజనింగ్స్, ట్రామా కండిషన్స్, ఎప్పుడైతే గాలి పీల్చుకోవడం కష్టంగా ఉండడం, ఊపి తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు, హార్ట్ బీట్ బీపీ అవన్నీ పడిపోయినప్పుడు, మనిషి అన్కాన్షియస్గా ఉన్నప్పుడు, ఫిట్స్ వచ్చినప్పుడు, భరించలేని నొప్పి ఉన్నప్పుడు, కోమాలో ఉన్నప్పుడు, వాళ్ళందరూ మన ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళకి ప్రాణాలు కోల్పోయే సందర్భాలు జరుగుతాయి. అట్లాంటప్పుడు వీఆర్ ఆల్వేస్ గివింగ్ ఇమీడియట్ లైఫ్ సేవింగ్ ఇంటర్వెన్షన్స్ టు ప్రివెంట్ ది డెత్, సో దట్ వీ సేవ్ లైఫ్స్. సేవింగ్ టైమ్స్ ఈజ్ సేవింగ్ లైఫ్స్.
2: ఓకే, మీరు చెప్పినటువంటి దాంట్లో చాలా రకాల విభాగాలు ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా ఒక్కరే డాక్టర్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందా, లేదంటే మీరు కండిషన్ని బట్టి వెళ్తూ ఉంటారు?
3: ఫస్ట్ 10 మినిట్స్ అనేది ఎమర్జెన్సీ రూమ్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ 10 మినిట్స్ ఎమర్జెన్సీ ఫిజిషియనే చూస్తారు, ఈజ్ అ క్వాలిఫైడ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్. మెయిన్గా మేము స్టెబిలైజ్ చేయడమే మా ప్రధాన మా ఆబ్జెక్టివ్గా ఉంటుంది. ఫస్ట్ స్టెబిలైజ్ రిసస్టేట్ చేసి, అంటే ప్రాణాపాయ స్థితుల నుంచి తనని కాపాడి, తర్వాత కారణాలు ఎందువల్ల ఈయనకి ఈ సిట్యువేషన్ వచ్చిందనే కారణాలు ఎవాల్యుయేట్ చేసి, ఆ ఎవాల్యుయేట్ చేసినాక ఫలానా ప్రాబ్లం ఉందంటే ఫలానా స్పెషాలిటీ డాక్టర్ని పిలిచి వాళ్ళని ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. విషయంగా సిక్ క్రిటికల్ ఉండే వాళ్ళని ఐసీయూలో పెట్టుకుని, ఐసీయూ స్పెషలిస్ట్, క్రిటికల్ కేర్ విభాగంలో ఉండే అందరు డాక్టర్స్ కలిసి మల్టీడిసిప్లినరీ టీమ్తో అప్రోచ్ అవుతాం. ఒకవేళ ఇమీడియట్గా సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటే, ఒకవేళ హెడ్కి సంబంధించింది అయితే న్యూరో సర్జరీ, కాళ్ళ లింబ్స్ అంటే కాళ్ళ చేతిలో ఏమైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ని, కొన్నిసార్లు ప్లాస్టిక్ సర్జన్ని, బర్న్స్ ఉన్నా కూడా ప్లాస్టిక్ సర్జన్ని పిలుస్తుంటారు. సో మల్టీడిసిప్లినరీ టీమ్ అప్రోచ్, ఫస్ట్ ట్రీట్మెంట్ స్టెబిలైజ్ చేశాక ఎవాల్యుయేషన్ అప్రోచ్లో మల్టీడిసిప్లినరీ టీమ్ అప్రోచ్ ఉంటుంది, అందరు డాక్టర్స్ చూస్తాం, స్పెషాలిటీస్ అండ్ సబ్ స్పెషాలిటీస్ ఆల్ డాక్టర్స్ విల్ బీ ఇన్వాల్వ్డ్.
2: సో ముందుగా అప్రోచ్ ఏదైతే మీరు
3: ఫస్ట్ టెన్ మినిట్స్ అంటే లైఫ్ సేవింగ్ ఇంటర్వెన్షన్ చేసిన వెంటనే, స్టెబిలైజ్ చేసిన వెంటనే వీ విల్ ట్రై టు ఎవాల్యుయేట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ సిట్యువేషన్. ఆ సిట్యువేషన్ తగినట్టు ఆ సబ్జెక్ట్ కన్సర్న్ స్పెషలిస్ట్ని పిలుస్తాం.
2: అంటే మీరు అన్నట్టు ఫస్ట్ గుండె నొప్పి అన్నారు, గుండె నొప్పితో ఒక పేషెంట్ వచ్చారనుకుందాం, మరి ఈ పేషెంట్కి ప్రధానంగా మీరు ఎలాంటి చికిత్స అందిస్తారు వెంటనే 10-15 నిమిషాలు?
3: అంటే ఎస్పెషలీ ఇట్లాంటివి మెయిన్ గుండె నొప్పి, స్ట్రోక్ ఇవన్నీ ఏంటంటే సార్, టైమ్ ఇస్ క్రిటికల్ సార్, టైమ్ ఇస్ లైఫ్. సో ఎంత ఫాస్ట్గా వాళ్ళని మనము రికగ్నైజ్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ అందిస్తే అంత మంచి అవుట్కమ్స్ వస్తాయి. సో బెటర్ డెసిషన్స్ విల్ గివ్ బెటర్ అవుట్కమ్స్. సో వీళ్ళకి ఏంటంటే గుండె నొప్పి వచ్చినాక ఎన్ని అవర్స్ లోపల వీళ్ళకి ఈ గుండె నొప్పి, ఛాతి నొప్పి అనేది వచ్చింది, ఈసీజీలో చేంజెస్ ఏమున్నాయి, దాన్ని బట్టి కొన్నిసార్లు మెడిసిన్స్తో ట్రీట్ చేస్తాం, కొన్నిసార్లు ఇంటర్వెన్షన్స్ చేస్తాం, ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి స్టెంట్ వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ బ్రెయిన్కి సంబంధించిన స్స్ట్రోక్ దానికి కూడా వితిన్ 3-4.5 అవర్స్లో వస్తే ఇమీడియట్గా స్కాన్ తీసుకొని అది బ్లాక్ వలన వచ్చిందా, బర్స్ట్ వలన వచ్చిందా, అంటే కొన్నిసార్లు క్లాట్స్ వలన కూడా స్ట్రోక్ వస్తుంది, కొన్నిసార్లు ఈ నరాలు చిట్లడం వలన కూడా స్ట్రోక్ వస్తుంది. సో ఇమీడియట్గా క్లాట్ లాగా ఉంటే మాత్రం, కొన్ని కండిషన్స్ ఆయనకి సూటబుల్గా ఉంటే థ్రాంబలైసిస్ అనేది ఇమీడియట్గా చేస్తాం. కొంత 4.5-6 అవర్స్ అట్లా అవుతుంటే ఇంకొన్ని ఇంటర్వెన్షన్, ఎండోవాస్కులర్ థెరపీస్, అవసరమైతే కొన్ని సర్జరీస్ కూడా చేయాల్సి వస్తుంది. సో టైమ్ ఇస్ ఇంపార్టెంట్, టైమ్ ఇస్ క్రిటికల్ అంటాం అందుకని. సో ఈ పాయిజనింగ్స్ ఉంటాయి, వితిన్ ఫస్ట్ 30 మినిట్స్ లోపలనే ముక్కులో పైప్ వేసి పొట్ట క్లీన్ చేయడం, గ్యాస్ట్రిక్ లావేజ్ ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తారు. ఫాల్ ఫ్రమ్ హైట్ ఉంటుంది, వెన్నుపూస ఎరగడం ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి ఇమీడియట్గా గాలి పీల్చుకోవడము, ఈ కాల్ స్పైన్ ఇమ్మొబిలైజ్ చేయడము, గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంటే వెంటనే ట్యూబ్ వేసి వెంటిలేటర్ మీద పెట్టడము, స్టెరాయిడ్స్ ఇవ్వడం, ఇట్లాంటివి కొన్ని ప్రైమరీగా చేయాల్సినవి ఉన్నాయన్నమాట. అక్కడ డిలే చేయకూడదు, ఎంత డిలే చేస్తే అంత అవుట్కమ్స్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి.
2: సో ప్రమాదం జరిగిన వెంటనే తీసుకురావడం వల్ల తొందరగా మనం
3: వెరీ ఇంపార్టెంట్ సార్, ఫస్ట్ 10 మినిట్స్. అందుకనే కొన్నిసార్లు ట్రామాలో కూడా ఏమంటామంటే ప్లాటినం 10 మినిట్స్, గోల్డెన్ 1 అవర్ అంట, ఎస్పెషలీ యాక్సిడెంట్ కేసెస్లో. ఎంత త్వరగా మనం హాస్పిటల్ రీచ్ అయితే, ఈవెన్ ప్రీ హాస్పిటల్ కేర్ కూడా ఎమర్జెన్సీ మెడిసిన్లో విభాగమే, డిజాస్టర్ మెడిసిన్ కూడా ఎమర్జెన్సీ మెడిసిన్లో విభాగమే. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ అత్యవసర పరిస్థితుల్లో టైమ్లీ ఇంటర్వెన్షన్స్ చేసేది సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఎమర్జెన్సీ మెడిసిన్.
2: అలాగే సార్, ఇందాక మనం న్యూరో గురించి కూడా చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఈ పెరాలసిస్ ఇటువంటి వస్తూ ఉంటాయి కదా, సో వెంటనే అంటే ఎన్ని అవర్స్ లోపల తీసుకొస్తే వాళ్ళకి మెరుగైన చికిత్స?
3: 3 to 4.5 hours. దాంట్లో కూడా ఏంటంటే అందరూ వచ్చి అడుగుతూ ఉంటారు, మేము 3 to 4.5 hours వచ్చాం కదా, ఆ మందు ఇచ్చేసేయండి, కరిగిచ్చే ముందు ఇచ్చేయండి అని. దీంట్లో 2 రకాలు ఉంటాయి స్ట్రోక్, ఒకటి బ్లాక్ వలన వస్తుంది, ఒకటి బర్స్ట్ వలన వస్తుంది. అంటే బ్లాక్ వలన అయిన దానికి మాత్రమే మనం ఇవ్వగలుగుతాం, అది కూడా ఏ ఏరియాలో ఉందేమన్నీ చూసుకొని ఆయనకి ఏమన్నా ఇస్తే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అవన్నీ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని ఒక చెక్ లిస్ట్ వేసుకుంటాం, అవి చూసుకొని ఆ మంది
2: ఇస్తాం.
3: 3 to 4.5 hours.
2: ఇప్పుడు ఫిట్స్ లాంటివి కూడా వస్తుంటాయి కదా సార్, ఇది ప్రమాదకరమా ఫిట్స్ అనేది?
3: ఫిట్స్ అనేది ఖచ్చితంగా ప్రమాదకరం, కానీ అంటే ఆయన ఫిట్స్ వచ్చినప్పుడు కొంచెం ఫస్ట్ ఎయిడ్ అనేది ఒకటి చేయాలి. మామూలుగా వీళ్ళ జనాలు అందరూ ఏంటంటే తాళాలు ఇవ్వడం, స్పూన్లు పెట్టడం, ఇవన్నీ నోట్లో స్పూన్లు అవన్నీ చేయకూడదు. ఫస్ట్ ఫిట్స్ వస్తున్నప్పుడు అతను సేఫ్గా ఉన్నాడు అంటే పడిపోకుండా, ఎక్కడైనా చైర్లో ఉన్నాడంటే పడిపోకుండా, లేదంటే బెడ్ మీద ఉంటా బెడ్ మూల నుంచి పడిపోకుండా, సేఫ్టీ ఇస్ ఫస్ట్ ఇస్ పొజిషన్. అతను ఎక్కువ రిస్ట్రెయిన్ చేయకూడదు, పడిపోతున్న కాలు చేతులు కొట్టుకుంటున్నప్పుడు ఆ చేతుల్ని గట్టిగా పట్టుకోవడం అవన్నీ చేయకూడదు. షుడ్ అలో సమ్ ఫ్రీ స్పేస్ ఫర్ హిమ్ ఫర్ దెమ్. అండ్ ఆల్సో ఆ టైంలో అతన్ని లెఫ్ట్, కొన్ని ఫిట్స్ వచ్చి ఆగిపోయినాక లెఫ్ట్ సైడ్ తిప్పి పనుకోబెట్టుకోవాలి. ఈ జొల్లు ఏదైనా ఉన్నా కూడా నోటి ద్వారా బయటకు వచ్చేస్తుంది. రైట్ సైడ్ పనుకుంటే ఎక్కువ ఆ నోట్లో ఉండే గల్లంతా ఊపిరితిత్తులోకి వెళ్ళి ఆస్పిరేట్ అనేది అయ్యి గాలి పీల్చుకోవడం ఇంకా కష్టం అవుతుంది. సో ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం ఫిట్స్ ఆగిపోయిన వెంటనే అతన్ని కొంచెం ఫ్రీ అంటే బాగా గాలి అందేది అట్లా పెట్టుకొని ఎడం వైపు తిప్పి పెట్టుకోవడం అనేది మనం చేయాల్సిన ఫస్ట్ ఇంటికాడ. ఇక్కడంటే హాస్పిటల్లో మనం మందులు అవన్నీ ఇస్తాం ఫిట్స్ వచ్చిన వెంటనే తగ్గించడానికి. వాటికి ఫిట్స్ వచ్చిన కొద్దిసేపు చూస్తాం అతను గాలి పీల్చుకునే తత్వం ఎలా ఉంది, స్పృహలోకి వస్తున్నాడా లేదు. ఒకవేళ ఎక్కువసేపు 15 నిమిషాలు దాటినా కూడా ఇంకా స్పృహలో రావట్లేదు, ఇంకా ఫిట్స్ వస్తుందంటే అతన్ని వెంటిలేటర్గా పెట్టుకొని తర్వాత స్కాన్లు అవన్నీ చేసి ఎందువల్ల వచ్చిందని చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ జరుగుతుంది.
2: అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మామూలుగా పొలాల్లో పనిచేస్తూ ఉంటారు, ఈ పాము కాట్లు మీరు అంటే ఎమర్జెన్సీ, ఇది కూడా ఎమర్జెన్సీ కిందకే వస్తుంది. సో అటువంటి జరిగినప్పుడు వెంటనే వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి?
3: వెంటనే మళ్ళీ అందరూ గట్టిగా తాడు కట్టేయడం, ఫస్ట్ అతన్ని భయపడొద్దు ధైర్యం చెప్పడం, నీళ్లు తాగిపించడం అవన్నీ చేయకుండా ధైర్యం బాగా చెప్పి ఫ్లాట్గానే పనుకోబెట్టి కూర్చోబెట్టి అవన్నీ చేయకుండా ఫ్లాట్గా పనుకోబెట్టి, కుదిరితే అతన్ని బెడ్షీట్ వేసేసి దాని మీద ఆయన పనుకోబెట్టి ఫ్లాట్గానే తీసుకురావడం, తర్వాత గట్టిగా ఈ
2: తాడు
3: కర్చీఫ్లు కట్టడం అవన్నీ ఇప్పుడు అంత చేయని అవసరం లేదండి. ఎంత తొందరగా అంత తీసుకొస్తే హాస్పిటల్ తీసుకొస్తే మేము, యాక్చువల్గా కొంతమంది అంటున్నారు ఇది పాయిజనస్ ఉండొచ్చు, నాన్ పాయిజనస్ ఉండొచ్చు, అవి చూ

0: కొన్ని కొన్ని చోట్లకి పోయి వేసి రావడం కన్నా ఒకవేళ టెరిషరీ కేర్ అంటే పెద్ద హాస్పిటల్స్ ఉంటే డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తే బెటర్, ఎంత డిలే తగ్గితే అంత బెటర్గా
1: రికవర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ డాక్టర్ గారు, అలాగే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి, రోడ్డు ప్రమాదాలు. సో ఇటువంటి రోడ్డు ప్రమాదాల్లో ఏదైనా జరిగినప్పుడు వెంటనే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి? తర్వాత ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి?
0: మనకిప్పుడు 108 అంబులెన్స్ ఉంటేనే అంబులెన్స్ కాల్ చేసుకుని తీసుకురావాలి సార్. మెయిన్ ఇప్పుడు చాలామంది ఒకవేళ హెల్మెట్ తీసేది కూడా కొంచెం జాగ్రత్తగా తీయాలి పద్ధతిగా, అంటే హెడ్ నెక్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి సార్, తల ఉంచేయడము అట్లాంటివన్నీ చేయకూడదు. ఒకవేళ హెల్మెట్ తీసే క్రమంలో కూడా కొంతమంది లాగి తీస్తూ ఉంటారు, అట్లాంటి ఏం చేయొద్దు. అంబులెన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు చూసుకొని మళ్ళీ తీస్తారు. మెయిన్ ఆ పరిస్థితులు ఆయన ఉన్నప్పుడు స్పృహలో ఉన్నాడా లేదా ఫస్ట్ తెలుసుకోవాలి. స్పృహలో ఉంటే అతనికి మనం మళ్ళీ నేను చెప్పినట్టు ధైర్యం చెప్పి, ఏమైనా బ్లీడింగ్ ఎట్లా అవుతుంటే మనం ఏదైనా గుడ్డతో కట్టేయడం, కాళ్ళు చేతులు ఏమైనా ఫ్రాక్చర్ లాగా అనిపిస్తే దానికి ఒక స్టిఫ్గా ఉండేది ఏమైనా చిన్న కర్ర పక్కన ఏమైనా ఉన్నా, లేకపోతే న్యూస్ పేపర్స్ లేకపోతే మనం బుక్స్తో స్ప్రింట్ లాగా చేయాలి, అంటే కదలిక లేకుండా చూసుకోవాలి. ఎక్కువ కదిలితే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రెండోది వాటర్ ఇవ్వడం అనేది ఫస్ట్, మనం నీళ్లు చల్లడము, నోట్లో నీళ్లు పోయడము ఇవన్నీ చేయకూడదు. పేషెంట్ హాస్పిటల్కి ఎంత దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే అంత బెటర్.
1: మరి ఇంకే ఏ సందర్భంలో
0: హాస్పిటల్ అంబులెన్స్లో ఇంకా మేము అందరం ఈ బ్యాండేజెస్, ఉండ్ బ్యాండేజెస్, ఉండ్ ట్రీట్మెంట్ ఇవ్వడము, బ్యాండేజెస్ కట్టడం, స్ప్రింట్స్ వేయడము, ఫ్లూయిడ్స్ పెట్టడం, ఇవన్నీ మేము అంబులెన్స్లో చేస్తాం.
1: రైట్ డాక్టర్ గారు, అలాగే ఇంకా ఏ సందర్భంలో ఎమర్జెన్సీ మెడిసిన్ యూజ్ అవుతుందంట?
0: ఎమర్జెన్సీ మీరు అన్నట్టు బర్న్స్లో ఒకటి ఎమర్జెన్సీ మెడిసిన్ యూస్ అవుతుంది. ఫిట్స్ వచ్చే దాంట్లోనూ, అబ్డామినల్ పెయిన్, పొట్ట నొప్పి వీటిలో కూడా వస్తారు. కొంతమంది రక్తం వాంతులు,
1: అంటే మీరు అన్నట్టు పొట్ట నొప్పి అన్నారు కదా, సాధారణ పొట్ట నొప్పికి ఈ ఎమర్జెన్సీ కేర్లో వచ్చేటువంటి దీనికి డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది?
0: సివియారిటీ బట్టి సార్, సివియారిటీ బట్టి మనం ఎమర్జెన్సీ అనుకుంటాం. మైల్డ్గా ఉన్న పెయిన్ ఎమర్జెన్సీ ఎప్పుడు అన్నాం, కానీ కొంతమందికి పెయిన్ ఉండి పొట్టబ్రం ఉండి వాంతులు ఎక్కువ అవడం అట్లాంటప్పుడు అది ఎమర్జెన్సీ అవుతుంది.
1: మీరు చేసినటువంటి ట్రీట్మెంట్స్లో మెరుగైన ట్రీట్మెంట్ ఇది నా లైఫ్కి, అంటే ఈ ట్రీట్మెంట్ చేశాను సాటిస్ఫై అనేటువంటి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా?
0: ఒకసారి ఫిట్స్ సీజర్స్ పేషెంట్, ఫిట్స్ వచ్చే పేషెంట్కి బ్రష్ చేసుకున్నప్పుడు టూత్ బ్రష్ లోపలికి వెళ్ళిపోయింది.
1: మరి
0: టూత్ బ్రష్ లోపలికి వెళ్ళిపోతే చాలా అంటే జాగ్రత్తగా, అంటే వెంటనే సడన్గా లాగేయడం, టూత్ బ్రష్లు అట్లాంటివి చేయకుండా ఫస్ట్ గాలిపోయే రంధ్రాన్ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకొని ఇంట్యుబేట్ చేసుకొని తర్వాత ప్లాస్టిక్ సర్జన్, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ వాళ్ళ ద్వారా బ్రష్, అంటే కొంచెం అది డిఫరెంట్గా ఉండింది ఆ రోజు, అట్లా చాలా ఉండిందండి, కానీ నాకు అది బాగా గుర్తుగా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నా.
1: రైట్ డాక్టర్ గారు, మరి మా శ్రోతలకు మీరు ఏమైనా చెప్పదలిచారా?
0: టైమ్ ఈస్ లైఫ్, టైమ్ ఈస్ క్రిటికల్, వీఆర్ హియర్ టు సేవ్ లైఫ్స్.
1: అంటే మీరు మామూలుగా సినిమాలు అవి చూస్తూ ఉంటారా?
0: చూస్తూ ఉంటాం.
1: ఎలాంటి సినిమాలు చూస్తారు? మరి పాటల విషయానికి వస్తే
0: పాటలు, ఎస్పీబీ పాటలు బాగా వింటూ ఉంటానండి, చాలా ఇష్టం.
1: ఏదైనా ఒక పాట వినిపించమంటారు?
0: మీరు వినిపించ
1: ఎస్పీబీ గారు
0: ఎస్పీబీ

0: చాలా ధన్యవాదాలు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలకు చాలా విషయాలు తెలియజేశారు.
1: థ్యాంక్ యూ సార్.
0: ఇది ఇవాళ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. వచ్చేవారం మరో డాక్టర్ గారితో డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో ప్రముఖ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీ అభిజిత్ సేన్, నిర్వహణ శ్రీ తమరం నాగేశ్వరరావు.

0: లేదురా అబ్బాయ్.
1: మరెక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
0: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
1: హా, అయితే
0: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
1: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
0: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: ఇంతటితో గ్రామ దర్శన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:00 వస్తుంది. తర్వాత అలనాటి మధుర గీతం వింటారు. దేవత చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం, వేటూరి సాహిత్యం, ఎస్పి కోదండపల్లి సంగీతం.

దేవత చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన అలనాటి మధురగీతం విన్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం, సమయం 7:05 కు వస్తుంది. మరికసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర ప్రగతితో పాటు ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీబీ గ్రామ్జీత్ చట్టం 2025 కింద ప్రభుత్వ ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. నైరుతి ఋతుపవనాలు ఈరోజు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర పురోగతి గురించి చర్చించారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై కూడా వారు చర్చించారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని సేవాతీర్థలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతిని అమెరికా విదేశాంగ మంత్రి ప్రధానమంత్రికి వివరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని కూడా రూబియో పంచుకున్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని మోదీ పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. తాము తమ చర్చను ఇలాగే కొనసాగించడానికి ఎదురుచూస్తున్నామని కూడా ఆయన రూబియోకు తెలియజేశారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. ఈ ఉదయం అమెరికా నుంచి ఆయన కోల్కతా చేరుకున్నారు. అక్కడ ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించి మదర్ టెరీసా వారసత్వానికి నివాళులర్పించారు. విదేశాంగ మంత్రి రూబియో రేపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, వారి జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, దేశం తన కర్మయోగులపై ఎంతో నమ్మకం ఉంచిందని, ఇప్పుడు వారు తమ అంకితభావం, ప్రవర్తన, రోజువారీ చర్యల ద్వారా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత బలోపేతం చేయవలసిన బాధ్యత వారిపైనే ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 51,000 యువాఓ కో సర్కారీ నౌకరీ కా నియుక్తి పత్రం మిలా హై. ఆజ్ ఆప్ సభీ దేశ్ కీ వికాస్ యాత్రా మే అహమ్ భాగీదార్ బన్ రహే హై, జిమ్మేవార్ భాగీదార్ బన్ రహే హై. రైల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్, హెల్త్, ఎడ్యుకేషన్ ఆర్ దూసరే కై క్షేత్రో మే ఆప్ సభీ నయీ జిమ్మేదారియా సంభాల్నే జా రహే హై. ఆనే వాలే వర్షో మే వికసిత్ భారత్ కే సంకల్ప కో సిద్ధ
0: ఈరోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు. రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు ఇతర మంత్రిత్వ శాఖలు విభాగాల్లో వారు చేరనున్నారు. మన దేశ అభివృద్ది పయనంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోని యువతకు మరిన్ని అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో ప్రపంచంలోని వివిధ దేశాలతో మన దేశం భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: దునియా భారత్ కే యువాఓ ఔర్ భారత్ కీ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ కో లేకర్ బహుత్ ఉత్సాహిత హై. ఆజ్ దునియా భారత్ కి వికాస్ యాత్రా కా హిస్సా బన్నా చాహతీ హై. భారత్ భీ దునియా కే అలగ్ అలగ్ దేశో కే సాథ్ పార్ట్నర్షిప్ కర్ రహా హై. ఇస్కా ఉద్దేశ్య యహీ హై कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे। साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले।
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం విబి గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ గ్రామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలియజేస్తూ ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలియజేసింది. ఈ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేయడానికి వీలుగా ఈ నెల 11వ తేదీన విబి గ్రామ్జీ చట్టం 2025 నోటిఫై చేశారు. ఢిల్లీలోని జామియా నగర్లో ఒక దళిత మహిళపై జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న కిడ్నాప్, సామూహిక అత్యాచారం, బలవంతపు మత మార్పిడి గురించిన మీడియా కథనాలపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయ రాహత్కర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు ఇందుకు సంబంధించి ఒక లేఖ రాశారు. ఈ ఘటనపై తక్షణ కఠినమైన నిర్దిష్ట కాల పరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. అలాగే యాక్షన్ టేకన్ రిపోర్ట్ను కూడా 7 రోజుల్లోగా సమర్పించాలన్నారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ ఎస్టీ చట్టం కింద చేర్చిన సెక్షన్లు, నిందితులందరి అరెస్ట్, పోలీసులు నిర్వహించిన వైద్య ఫోరెన్సిక్ పరీక్షలు, మ్యాజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డింగ్, ఆమెకు భద్రత, రక్షణ, గోప్యత, కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడానికి తీసుకున్న చర్యల వివరాలను నివేదికలో తెలియజేయాలని విజయ రాహత్కర్ ఆదేశించారు. సామూహిక అత్యాచారం, కుల ఆధారిత హింస, బలవంతపు మత మార్పిడి వంటి ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, వీటిని నిష్పక్షపాతంగా తక్షణ అవసరంగా విచారించాలని కమిషన్ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత వ్యాపార ప్రముఖుల ప్రతినిధి బృందంతో కలిసి ఈ నెల 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు కెనడాలో పర్యటిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సిపా చర్చలను ముందుకు తీసుకువెళ్లడానికి మంత్రి గోయల్ ఒటావా, టొరంటోల్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందమైన సిపా చర్చలను వేగవంతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ఈ నెల 27వ తేదీ వరకు కేరళంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని 9 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ యెల్లో అలర్ట్ రేపు 6 జిల్లాల్లోనూ, సోమవారం నాడు 9 జిల్లాల్లోనూ కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాలు ఈరోజు నైరుతి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు మరింత విస్తరించాయి. ఈ నెల 27వ తేదీ

0: వరకు కేరళ కర్ణాటక లక్షద్వీప్ తీరాలంబడి మత్స్యకారులు సముద్రంలోకి బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దేశంలో నైరుతి ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ 55 తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు 3 స్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెరుగైన పాయింట్ల కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చలు జరిపారు. బీబీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజల అభిప్రాయాలు సూచనలు కోరింది. నైరుతి ఋతుపవనాలు ఈరోజు అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో మరింతగా విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. పాడి పంటలు

0: మల్లి తోటలో సాగు యాజమాన్య పద్ధతుల గురించి కృషి విజ్ఞాన కేంద్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి నారాయణ స్వామి గారు ప్రసంగం వింటారు.
1: నా పేరు డాక్టర్ జి నారాయణ స్వామి. నేను ఆచార్య ఇంజనీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యాన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మల్లె తోటలు సాగు చేసేటువంటి రైతులకు మల్లె తోటల్లో మంచి దిగుబడి రావాలన్నా, నాణ్యమైనటువంటి పూలను ఉత్పత్తి చేయాలన్నా ఎటువంటి శాస్త్రీయమైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అనే అంశం మీద రైతులకి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మల్లె తోటలను మనం తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో సుమారుగా 3615 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ 23719 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అనేది దిగుబడి అనేది రావడం జరుగుతోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే గనక సుమారుగా 178 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అయితే ఈ మల్లె పూలలో మనకి చాలా రకాలు కూడా ఉన్నాయి, మనకు చాలా మల్లె జాతులు కూడా ఉన్నాయి. ఈ మల్లె పూలను ప్రధానంగా మనకు పూలదండల తయారీకి కావచ్చు, లేదా పరిమళ ద్రవ్యాల తయారీకి కావచ్చు, నూనెల తయారీకి కావచ్చు, అలాగే స్త్రీల సౌందర్యానికి కావచ్చు, వివిధ పద్ధతుల్లో ఎంతోగానో మనకు డిమాండ్ ఉన్నటువంటి పూల పంటల్లో మల్లె తోట ఒకటి. అయితే ప్రస్తుతం రైతులు సాగు చేసినటువంటి పద్ధతుల్లో నాణ్యమైనటువంటి అధిక దిగుబడులు ఆశించిన అంత విధంగా లేవు. అయితే రైతుకు రావాల్సిన ఆదాయము లభించడం లేదు. దానికి ప్రధాన విషయం గమనించినట్లయితే మల్లె తోటల్లో మొగ్గదొలిచే పురుగు, అలాగే వేరుకులు తెగులు కూడా ఒక ప్రధానమైన సమస్య. అయితే వీటి నివారణకు శాస్త్రీయమైన యాజమాన్య పద్ధతులు, అంటే మల్లె మొక్కల్ని నాటిన దగ్గర మొదలుకొని కోత వరకు కూడా శాస్త్రీయమైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మల్లె పంట అనేది బహువార్షిక పూల పంట. మల్లె మొక్కల్ని నాటిన 3వ సంవత్సరం నుంచి మొదలుకొని వ్యాపార శ్రేణిలో మనకి దిగుబడి ప్రారంభమై 12 నుంచి 15 సంవత్సరాల పాటు ఉండేటువంటి బహువార్షిక పంట అన్నమాట మనకు పూల తోటల్లో. మళ్ళా తర్వాత మనకి 15 సంవత్సరాల తర్వాత దిగుబడి అనేటువంటి తగ్గేటువంటి అవకాశం ఉంది. అయితే ఎటువంటి శాస్త్రీయ యాజమాన్యంలో పద్ధతులు పాటించాలి? ముఖ్యంగా ఈ మల్లె తోటలను సాగు చేయాలంటే మనకు ఉష్ణోగ్రతలు 20 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు, అలాగే గాలిలో తేమతో కూడినటువంటి ఉష్ణ ఆర్ద్ర వాతావరణము అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ పంటను సాగు చేయాలంటే ఎంపిక చేసుకోవాల్సినటువంటి నేలలు మనకు ఎర్ర నేలలు మరియు ఇసుకతో కూడినటువంటి లోమీ సాయిల్స్, ఇసుక నేలలు మరియు కొంచెము లోమీ సాయిల్స్ అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా మనకు పిహెచ్ విషయానికి వచ్చినట్లయితే 6.5 నుంచి 7.5 అనుకూలంగా ఉంటుంది పంట సాగు చేయాలంటే. ఈ మల్లెలో మనము ప్రధానంగా గమనించినట్లయితే 3 జాతులు, జాస్మినం శాంబాక్ అంటాము, అది గుండు మల్లె జాతి, అదేవిధంగా కాగడాల మల్లెలు, జాజి మల్లెలు, విధంగా 3 రకాల జాతులు కూడా మనకు విరివిగా రైతులు సాగు చేస్తున్నారు. ప్రధానంగా ఈ మొక్కలు నాటాల్సిన సమయానికి విషయానికి వచ్చినట్లయితే ఈ మల్లె జాత మొక్కల్ని జూన్ నెలలో మొదలుకొని డిసెంబర్ ఆఖరి నెల వరకు నాటుకోవచ్చు. వీటిని ఎలా నాటుకుంటారు? ముఖ్యంగా నేల అంట్ల విధానం, అలాగే గాలి అంట్ల విధానం, అలాగే కొమ్మల్ని కత్తిరింపులు, కొమ్మల్ని మనం కత్తిరింపులు చేసి ఇండోల్ 3-బ్యూటిరిక్ యాసిడ్ IBA అనేటువంటి వేర్లని ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్ల ముంచి కూడా నాటుకోవచ్చు. అదేవిధంగా ఎంత దూరంలో నాటుకోవాలి ఈ మొక్కలను? ముఖ్యంగా గుండు మల్లె జాతి మల్లె జాతి మొక్కలను, అలాగే కాగడాల మొక్కల్ని 1.5 మీటర్లు ఎటు చూసిన వరుసల మధ్య దూరము, మొక్కల మధ్య దూరం ఉండే విధంగా నాటుకోవాలి. అదేవిధంగా మనకు జాజి మల్లి విషయానికి వచ్చినట్లయితే 1.8 మీటర్లు ఎటు చూసినా కూడా, అంటే వరుసల మధ్య దూరము, అలాగే మొక్కల మధ్య దూరం ఉండే విధంగా నాటుకోవాలి. మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే 1.5 అడుగులు లోతు వెడల్పు ఎత్తు ఉండే విధంగా గుంతలు తీసుకోవాలి. గుంతలో పైపాటి మట్టికి 25 నుంచి 30 కిలోల పశువుల ఎరువు, దానితో పాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1/2 కిలో, అదే విధంగా డిఏపి ఎరువును 100 గ్రాములు, దానితో పాటు 100 గ్రాముల కీటక నాశిని, ప్రధానంగా ఫాలిడాల్ లేదా లిండెన్ డస్ట్ ను ఆ పైపాటి మట్టి కలిపి కొంతవరకు ఆ 1.5 అడుగు తీసినటువంటి గుంతలో సగం వరకు వేసి మొక్కలను ఉంచి తర్వాత మిగతా మట్టిని అన్నిటినీ ఎరువులను కీటకనాశిని కలిపినటువంటి మట్టిని వేసి మొక్కల్ని బాగా అదిమి పెట్టి నీరు పారించాల్సిన అవసరం ఉంటుంది. అయితే నీటి యాజమాన్యం అంటే నీరు ఎలా పారించాలి అనే విషయానికి వచ్చినట్లయితే మనకి వేసవిలో అయితే గిన 5 నుంచి 6 రోజులకు ఒకసారి నీరు ఇవ్వాలి. అదే విధంగా నీరు మొక్కల మొదలు దగ్గర నిల్వ ఉండకూడదు. అంటే మొదలు దగ్గర నిల్వ ఉన్నట్లయితే వేరుకులు తెగులు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అదే విధంగా పూత సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. మొదటిసారి పూలు కోసిన తర్వాత 7 నుంచి 10 రోజుల పాటు నీరు పారించకుండా కొద్దిగా వాడు వచ్చేలాగా వదిలేసి తర్వాత మనము నీళ్లు పెట్టామనుకోండి, మనకి పూల ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది మనము నీటి యాజమాన్యము చేపట్టాల్సినటువంటి ప్రధానమైన అంశం. అదే విధంగా పోషకాల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. మనకు సిఫారసు చేసిన మోతాదు కంటే నత్రజని ఎరువును ఎక్కువగా ఈ మల్లె తోటలకు వేసినట్లయితే శాకీయ పెరుగుదల ఎక్కువగా రావడంతో పాటు పూల దిగుబడి గాని నాణ్యత గాని తగ్గిపోతుంది. కాబట్టి సిఫారసు చేసిన మోతాదు కంటే నత్రజని ఎరువులను ఎక్కువగా ఇవ్వకూడదు. అలాగే మనకు ఈ నత్రజని ఎరువులను ఇవ్వడం వల్ల పూల కాడ సన్నగా పొడుగుగా పెరిగి త్వరగా కూడా పూలన్నీ కూడా మనకి పాడైపోతాయి. కాబట్టి ఎక్కువగా నత్రజని ఎరువులను సిఫారసు చేసిన మోతాదు కంటే ఎక్కువగా ఇవ్వకూడదు. అదే విధంగా చెట్టు చుట్టూ 1.5 అడుగు దూరంలో చిన్న గాడిలాగా తీసి ఎరువులను ఆ గాడిలో వేసి మట్టితో మూయాలి. దీనివల్ల మన పోషకాలు అనేటి వేర్లన్నీ శోషించుకోబడి పోషకాలు వృధా కాకుండా కూడా ఉంటాయి. మనకు ఎరువులు ఏ సమయంలో వేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే కత్తిరింపులు చేసిన తర్వాత 1 వారం రోజుల తర్వాత ఒక్కొక్క చెట్టుకు 10 కిలోల పసుపు ఎరువు, 500 గ్రాముల వేపపిండి కాని ఆముదం పిండి కాని, 200 గ్రాములు అమ్మోనియం సల్ఫేట్, దానితో పాటు 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 75 గ్రాముల మిరోటో పొటాసు ఆ గాడిలో వేసి మట్టితో కప్పి నీరు పారించాలి. ఈ విధంగా ఒక దబ్బా పూసిన పూలను మనకి సుమారు 10 రోజులు కోయాల్సి ఉంటుంది. కోయడం పూర్తయిన తర్వాత 10 రోజులు నీరు పారించకుండా గ్యాప్ ఇచ్చి తర్వాత వాడబెట్టేసి చెట్లని మళ్ళీ మనకు చెట్టుకు 100 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్, 50 గ్రాముల మిరోటో పొటాసు ఆ గాడిలో వేసి మట్టితో మనము కప్పి నీరు పారించాలి. ఈ విధంగా పూలు పోయడం పూర్తయ్యే లోపల 4 సార్లు మనము ఎరువులను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ 4 దశలకు ఒక్కొక్క చెట్టుకు మనకు 400 నుంచి 500 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదే విధంగా 400 నుంచి 500 గ్రాముల అమ్మోనియం సల్ఫేటు, 225 గ్రాముల మిరోటో పొటాసు రసాయనిక ఎరువు రూపంలో మనకు పూలు పూసే టైంలో వేయాలి. పూతకు ముందు 1 లీటర్ నీటికి 2.5 గ్రాములు జింక్ సల్ఫేటు, 5 గ్రాములు మెగ్నీషియం సల్ఫేటు కలిపి పిచికారి చేస్తే పూల దిగుబడితో పాటు నాణ్యత కూడా మనకు పెరుగుతుంది. అదేవిధంగా ఫెర్రస్ సల్ఫేటు 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసినట్లయితే ఈ ఇనుము లోపంను కూడా మనము నివారించుకోవచ్చు. ఈ విధంగా పోషకాల యాజమాన్యం అనేది ప్రధానంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోను, అమ్మోనియం సల్ఫేట్ రూపంలోను, మిరోటో పొటాసు రూపంలోను, అలాగే వేప పిండి ఆముదు పిండి సమతుల్య పద్ధతిలో మనం ఇచ్చినట్లయితే పూల దిగుబడి మనకు పెంచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూల దిగుబడి తగ్గడానికి ప్రధానమైనటువంటి సమస్య మొగ్గ తొలచే పురుగు. ఈ మొగ్గ తొలచే పురుగు విషయానికి వచ్చినట్లయితే ఈ పురుగు ఆశించినటువంటి లక్షణాలు గమనించినట్లయితే ఈ పురుగుకు సంబంధించినటువంటి లార్వాలు పూ మొగ్గ దశలోనే ఆ మొగ్గలోకి తొలిచి లోపలికెళ్లి లోపల ఉన్నటువంటి కలజాలాన్ని మొత్తం తినేస్తాయి. పూ మొగ్గ మీద నుండి సన్నని రంధ్రాలు ఏర్పడి పూ మొగ్గలు లేత వంగ పువ్వు రంగులోకి మారిపోతాయి. దీన్నే రైతులు గుండికాయ తెగులు అని కూడా వాడుక భాషలో పిలుస్తూ ఉంటారు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మనకు పువ్వులన్నీ జల్లెడిలాగా తయారైపోయి పూలన్నీ కూడా వంగ పువ్వు రంగులోకి మారిపోయి మనకు కమలిస్తాయి. ఈ పురుగు ఎలా ఆశిస్తుంది విషయానికి వచ్చినట్లయితే, అంటే మనకు పురుగు మొగ్గ తొలిచే పురుగు యొక్క గుడ్డు దశ మీగడ రంగులో ఉండి తర్వాత పసుపు రంగులోకి మారిపోయి ఆ రెక్కల పురుగు పువ్వు మొగ్గ యొక్క ఎలుపుల గుడ్లు పెట్టి ఆ గుడ్ల నుంచి అంటే జిగటలాగా తయారైపోతాయి. ఆ గుడ్ల నుంచి మనకు లార్వాలు బయటకు వచ్చి ఈ లార్వాలు బయటకు రావడానికి మనకి అట్లీస్ట్ మనకు 3 నుంచి 4 రోజులు సమయం పడుతుంది. ఈ లార్వాలు లేత మీగడ రంగులో ఉండి తలభాగంలో నల్లగా ఉండి పూల యొక్క భాగంలో రంధ్రాలు చేస్తాయి అన్నమాట. మనకి ప్యూపా దశ గమనించినట్లయితే ఈ ప్యూపాలు నేలలో గాని ఆకుల మీద గాని ఆకు కొమ్మ భాగంలో గాని నివసిస్తూ ఉంటాయి. ఈ రెక్కల పురుగు విషయానికి వచ్చినట్లయితే లేత తెలుపు రంగులో ఉండి రెక్కల మీద నల్లని మచ్చలు ఉంటాయి. ఈ విధంగా మనము ఈ యొక్క పురుగు యొక్క లక్షణాలని గమనించవచ్చు. అయితే ఈ పురుగును ఎలా నివారించుకోవాలి? మనము మొదటగా చేయాల్సిన పని ఏంటంటే నేలను బాగా దుక్కి దున్నాలి. తర్వాత మనకి క్లోరీపైరిఫాస్ట్ డస్ట్ పౌడర్ను దున్నిన తర్వాత చల్లుకోవాలి. పైపాటుగా మనకి కార్బోఫ్యూరాన్ గుళికలు 40 g 10 గ్రాముల చొప్పున ఒక్కొక్క మొక్కకి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా మనకు పింక్ రంగులో వంగ పువ్వు రంగు అని చెప్పాను కదా, ఆ పువ్వులన్నీ కూడా తీసివేసి దూరంగా పడేయాలి. అదేవిధంగా కాంతి ఎరలు అంటే లైట్ ట్రాప్స్ అంటాము, ఎకరానికి 1 చొప్పున పెట్టుకోవాలి. అదేవిధంగా హెలిల్యూర్ ఫిరమోన్ ట్రాప్స్ మనకి ఎకరానికి 5 చొప్పున పెట్టుకోవాలి. వేప పిండి కాని లేదా ఆముదం పిండి కాని 200 కిలోలు రసాయనిక ఎరువులతో కలిపి వేసుకోవాలి. ఈ విధంగా ఈ శస్త్రక్ష చర్యలు చేపట్టాలి. రసాయన మందుల ద్వారా ఈ మొగ్గు తొలుచు పురుగును ఎలా నివారించుకోవాలి? మనకి ముఖ్యంగా థయాక్లోపిడ్ అంటే అలాంటో మందు 240 SC అంటే 1 లీటర్ నీటికి 1 ml వేసుకొని పిచికారు చేసుకోవాలి. లేదంటే కూడా స్పైనోసాడ్ 1.5 ml కలుపుకొని పిచికారు చేసుకోవాలి. లేదా ప్రొపినోపాస్ అంటే 2 ml లీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారు చేసుకోవాలి.

లేదంటే కూడా మనకి మొదటి తొలి దశలో 5% వేప నూనె గాని లేదా 10,000 PPM వేప నూనె 2 ml లీటర్ నీటి చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ గుడ్డు దశ అనేది మనకు నివారించుకోగలుగుతాం. అదే విధంగా బ్యాసిల్లస్ తురించి నెంచిస్ అనేటువంటి 2 గ్రాముల లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ ముగ్గు తొలచు పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకి మళ్ళీ పంట నాశించిన ఇంకొక రకమైన పురుగులు ఏంటంటే లీఫ్ వెబ్బర్ అంటాం. ఈ లీఫ్ వెబ్బర్ అనేది ఏం చేస్తుందంటే ఆకుల యొక్క కణజాలాన్నంతటి కూడా తినివేసి ఆకులన్నీ కూడా ఈనెలలాగా తయారైపోతాయి. ఆ పుష్పాలు కూడా మనకి ముఖ్యంగా రంగు మారిపోతాయి. ఆకులు ఈనెలన్నీ కూడా జల్లెడలాగా తయారైపోతాయి. ఈ పురుగుల్ని మనము నివారించుకోవాలంటే ప్రధానంగా వేప నూనె 10,000 PPM 2 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారు చేసుకోవాలి. లేదంటే కూడా మనకి రసాయనిక మందుల విషయానికి వచ్చినట్లయితే అసటామాఫ్రిడ్ లీటర్ నీటికి 1.5 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారు చేసుకున్నట్లయితే నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా యెల్లో ఆరెంజ్ స్టికీ ట్రాప్స్ అంటే పసుపు మరి ఆరెంజ్ రంగులో ఉన్నటువంటి స్టికీ ట్రాప్స్ పెట్టుకున్నట్లయితే కూడా మనకు ఈ లీఫ్ వెబ్బర్ ని మనము నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ప్రధానమైన సమస్య మనకి మల్లె తోటల్లో గమనించినట్లయితే బ్లాజమ్ మిడ్జ్ అంటే ఈ యొక్క పువ్వు మొగ్గల్ని తొలిచేటువంటి మిడ్జ్ పురుగు. ఈ యొక్క మిడ్జ్ పురుగు యొక్క మ్యాగట్లు మొగ్గ యొక్క కింది భాగంలో రంధ్రాలు చేసి పోయి లోపల ఉన్నటువంటి పువ్వులు ఉన్నటువంటి కణజాలన్నంటిది కూడా తినివేస్తాయి అన్నమాట. దానివల్ల కూడా మనకి పింక్ రంగులో గాని వంగ పువ్వు రంగులో గాని మనకు ఈ యొక్క మొగ్గలన్నీ మారిపోతాయి. దీన్ని నివారించుకోవాలంటే రైనాక్సిఫైర్ అనేటువంటి రసాయనిక మందును 0.5 ml చొప్పున కలుపుకొని పిచికారు చేసుకొని నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా థయోమిథోక్సామ్ 2.5% WG లీటర్ నీటికి 0.3 నుంచి 0.5 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారు చేసుకున్నట్లయితే ఈ యొక్క బ్లాజమ్ మిడ్జ్ అంటే మొగ్గల మీద వచ్చేటువంటి బ్లాజమ్ మిడ్జి పురుగును నివారించుకోవచ్చు. ఇంకొక ప్రధానమైన సమస్య ఎరియోఫైడా మైట్ అంటే నల్లి దోర కూడా మనకు ప్రధానమైన సమస్య. ఈ నల్లి ఆశించినప్పుడు ఆకుల మీద తెలుపు రంగులో ఉన్నటువంటి మచ్చలు ఏర్పడతాయి. అలాగే ఆకుల మీద చిన్న చిన్ని వలయాలలాగా తంతుల్లాగా అంటే వెల్వెట్టి అపీరియన్స్ వలయాలలాగా మచ్చలు అనేటివి ఏర్పడడం అనేది గమనించవచ్చు. ఈ నల్లి పురుగును నివారించుకోవాలంటే అబామెక్టిన్ 0.5 ml లీటర్ నీటికి లేదా ప్రాపర్ గైట్ లీటర్ నీటికి 1.6 ml చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ నల్లి పురుగుని నివారించుకోవచ్చు. ఈ విధంగా రసం పీల్చే పురుగుల విషయాన్ని ముఖ్యంగా మనకి నల్లిని గాని అదేవిధంగా మొగ్గు తొలచే పురుగులు గాని నివారించుకోవాలంటే వేప నూనె 10,000 PPM లీటర్ నీటికి 2 ml చొప్పున కలుపుకొని పిచికారి చేసుకుంటే నివారణ చేసుకోవచ్చు. ఇంకా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే మనకి ప్రధానంగా ఈ మల్లె తోటల్లో వచ్చేటువంటి తెగులు వేరుకులు తెగులు. ఈ తెగులు ఆశించినటువంటి మొక్కలను మనం గమనించినట్లయితే ఆకులన్నీ కూడా ఫస్ట్ పసుపు రంగులకు మారిపోతాయి. తర్వాత మనకు చివరకు చెట్టు అంతా కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. అది ప్రధానంగా గమనించవచ్చు. దీన్ని ఎలా గమనించాలి? వేర్లను మనం గమనిస్తే నల్లగా మారిపోయి కుళ్ళిపోవడం అనేది జరుగుతాయి. ఎప్పుడైతే వేర్లు అనేవి నల్లగా మారిపోయి కుళ్ళిపోవడం అనేది జరుగుతుందో వేర్లు ద్వారా పోషకాలు గాని నీరు గాని మొక్కకి అందకపోవడం వల్ల మొక్క అనేది చనిపోవడం అని జరుగుతుంది. ఈ విధంగా వ్యాధి సోకిన మొక్కల కారణం మొదల దగ్గర కూడా మనము గమనించినట్లయితే తెల్లటి బూజలాంటి పదార్థంని మనం గమనించవచ్చు. అది ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా కూడా మనము గుర్తించవచ్చు. సో మనము ప్రధానంగా ఈ వేరుకులు తెగులను ఎలా నివారించుకోవాలంటే దుక్కిలో బాగా వృద్ధి చేయబడినటువంటి ట్రైకోడెరమా విరిడి మిశ్రమం, మనము 2 కిలోల ట్రైకోడెరమా విరిడి పౌడర్ను 10 కిలోల వేపపిండి అదే విధంగా 90 కిలోల పసుపు ఎరువు ఈ మూడింటిని కూడా బాగా మిశ్రమంలాగా కలిపి మనము ఒక 7 రోజుల పాటు ఒక నీడ ప్రదేశంలో ఉంచి దాని మీద గోతాములు అంటే గన్నీ బ్యాగ్స్ కప్పి నీళ్లు చిలకరిస్తుంటే ఆ ట్రైకోడెరమా శిలీంధ్రం అనేది దాని మీద పెరిగి బాగా వృద్ధి చెందుతుంది. దానిని మనము దుక్కిలో మొక్కలు నాటేటప్పుడు గాని లేదా పైపాటుగా అయినా మొక్కలకు వేసుకున్నట్లయితే ఈ వేరుకుల తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ మొక్కలు నాటుకునేటప్పుడే నీరు బాగా ఇంకిపోయేటువంటి స్వభావం ఉన్నటువంటి నేలను ఎంపిక చేసుకోవాలి. అంటే నీరు మొక్కల మొదల దగ్గర నిల్వ ఉండకూడదు. నీరు ఉండడం వల్ల ఏమైతుందంటే ఆ నీరు అక్కడే ఉండిపోయి ఈ వేరుకులతో వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నివారణ చేసుకోవాలంటే
బాగా వృద్ధి చేయబడినటువంటి ట్రైకోడర్మా

0: గురుడి మిశ్రమము ఒకటి అయితే వేపపిండి కూడా 200 కిలోల వేపపిండిని తప్పనిసరిగా మనకి రసాయనిక మందులతో కలిపి ప్రతి సంవత్సరం అంటే మనము రసాయనిక ఎరువులతో కలిపి వేసుకోవాలి. రసాయనిక మందుల ద్వారా నివారించి చేసుకోవాలంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదల దగ్గర పోసుకుని బాగా తడిచేలాగా పోసినట్లయితే ఈ వేరుకుల తెగుల్ని నివారణ చేసుకోవచ్చు. అదే విధంగా మనకి ఈ మల్లె తోటల్లో వచ్చేటువంటి మరొక తెగులు ఏంటంటే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు. అంటే ఆకు మీద మనకి మచ్చలు ఏర్పడి ఈ తెగులు అనేది ప్రధానమైన సమస్య కాకపోయినప్పటికీ ఈ తెగులు కూడా విరివిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. దీని నివారణ చేసుకోవాలంటే కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే నివారణ చేసుకోవచ్చు. ఈ విధంగా సమగ్ర శస్త్ర భాగంగా మనకు పురుగులు గాని తెగులు గాని నివారణ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము అన్ని కూడా జాగ్రత్తగా పాటించినట్లయితే నాణ్యమైనటువంటి పూలను కోసుకోవచ్చు. పూల కోతలో జాగ్రత్తలు కూడా చాలా పాటించాల్సిన ఉంటుంది రైతులు. ఈ పూలు కోసేటప్పుడు మల్లె మొగ్గల్ని ఉదయం సమయంలోనే కొయ్యాలి. అదేవిధంగా పూర్తిగా పెరిగిన మొగ్గల్ని కొయ్యాలి. కోసిన పూలను వెంటనే మనకు మార్కెట్కు పంపే మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా గుండు మెల్ల విషయానికి వచ్చినట్లయితే మార్చి నెల మొదలుకొని జూలై వరకు పూలు కోసుకోవచ్చు. అదేవిధంగా జాతి మెల్ల విషయానికి వచ్చినట్లయితే ఏప్రిల్ నెల మొదలుకొని అక్టోబర్ వరకు కూడా మనం పూల కోత కోసుకోవచ్చు. కాడాల మల్ల విషయానికి వచ్చినట్లయితే జూన్ నుండి జనవరి నెల వరకు కూడా మనకు పూల దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ 3 జాతులు కూడా ఒక్కొక్క సీజన్ లో మనకు పూల కోత అనేది ఉంటుంది. ఎకరానికి సాధారణంగా 3 నుంచి 4 టన్ల దిగుబడి కూడా మనము శాస్త్రీయమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరానికి 3 నుంచి 4 టన్ల వరకు దిగుబడి పొందవచ్చు. మనం నాణ్యమైన దిగుబడి పొందాలి అంటే రసాయనిక ఎరువుల మీదనే కాకోకుండా సేంద్రియ ఎరువులు ముఖ్యంగా వేపపిండి గాని ఆముదం పిండి గాని వేసుకోవాలి. అదే విధంగా జీవన ఎరువుల విషయానికి వచ్చినట్లయితే అజోస్పైరిల్ అనేటువంటి జీవన ఎరువులను వాడుకొని కూడా మనము దిగుబడిని పెంచుకోవచ్చు. తెగుళ్ల నివారణలో ఒక రసాయనిక మందులే కాకోకుండా జీవ శిలీంద్ర నాశినులు ట్రైకోడెర్మా విరిడి కాని లేదా ట్రైకోడెర్మా హార్జీనియం కాని లేదా స్పూడోమోనాస్ ఫ్లోరెసిన్స్ కాని ఈ యొక్క జీవ శిలీంద్ర నాశనాలు వాడుకొని కూడా తెగుళ్ళని వేరుకుల తెగుళ్ళని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధంగా మల్లె తోటలను సాగు చేసేటువంటి రైతులు అన్ని రకాల శాస్త్రీయమైనటువంటి యాజమాన్య పద్ధతులు రకాల జాతుల ఎంపికల దగ్గర మొదలుకొని పూల కోత వరకు సస్యరక్షణ చర్య కావచ్చు, నీటి పారుదల విషయం కావచ్చు, పోషకాల యాజమాన్యం కావచ్చు, సమర్థవంతంగా సమగ్ర పంట యాజమాన్య పద్ధతులు శాస్త్రీయ పద్ధతులు పాటించినట్లయితే మనకి ఈ మల్లె తోటల నుంచి అధిక దిగుబడులు పొంది అధిక ఆదాయాన్ని ఆర్జించేటువంటి అవకాశం ఉంటుంది. రైతులందరికీ కూడా ఈ విషయాలన్నీ కూలంకషంగా పాటించి ఆ మల్లె తోటల్లో అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదములు.
1: మీరు ఇంతవరకు మల్లె తోటల్లో సాగు యాజమాన్య పద్ధతుల గురించి కృషి విజ్ఞాన కేంద్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం విన్నారు.

గత సంవత్సర కాలంగా మీ ఆదరాభిమానాలు చూరకొని విజయవంతంగా ప్రసారమవుతున్న విహారీ మీ యాత్రా సహాయకారి ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వింటూ ఉండండి విహారీ మీ యాత్రా సహాయకారి 102.7 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎంలో.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
2: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
1: అమ్మా, టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
2: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
1: నాన్న, అది ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
2: అవునా?
1: ప్రతిరోజు ఉదయం 10:00 to 10:30 0861-233-33-100 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచి అయినా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చున్నానా. అలాగే 10:30 to 11:00 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చున్నానా.
2: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద, మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
1: హలో అభిరుచికి స్వాగతం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు, సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 to 8:00 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగంగ కాలనీ, పొదలకూర్ రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.

మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజన్.

0: నీకెలా తెలుసు?
1: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
1: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:40 చిత్రసీమ సినీగీతల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వింటారు అల్లుడు గారు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పంచిన గీతం.

ఆంధ్ర వాళ్ళ చిత్రం నుంచి చక్రి కోశల అల్పించిన గీతం విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వింటారు ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఎస్పి బాసూర్మను సుజాత అల్పించిన గీతం.

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సన్నిహితులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలైంది. హలో అభిరుచి.

0: అభిరుచి మీరు కోరిన పాటలతో అలరించే సంపుటి ఇది మీ హలో అభిరుచి.
1: హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు. ముందుగా వచ్చిన మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, నెల్లూరు జిల్లా బుచ్చెడ్డిపల్లి నుంచి తుమ్మలచర్ల గోపినాథ్ కోరుతున్నారు విరూపాక్ష చిత్రం నుంచి మాకు ఒక మంచి పాటను వినిపించండి అంటూ. మరి విందామా?

కార్యక్రమంలో చివరిగా మరో పాట విందాం. అదుర్స్ చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. వీరెవరంటే చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. అయితే మరి కొంతమంది శ్రోతలు కూడా వారికి నచ్చిన పాటలు కోరి ఉన్నారు, కానీ సమయాభావం వల్ల వీరు కోరిన పాటలు వినిపించలేకపోతున్నాం. ఒకసారి ఎవరెవరు ఏ పాటలు కోరారో చూద్దాం. గుడ్ ఈవినింగ్, అర్ధనాదం చిత్త నుంచి పాటను వినిపించినట్టు కోరుతున్నారు. భూమిదేని, లక్ష్మీనారాయణ, విజయ, అభిని, సాయికిరణ్, నంగిరామ కృష్ణ వీరంతా కరీంనగర్ జిల్లా అమలు గుర్తు నుంచి మెసేజ్ చేశారు. తర్వాత మరో మెసేజ్ వచ్చింది, అడవరాముడు చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. వీరెవరంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్మంతబాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. అలానే గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. మహాకవి క్షేత్ర చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. ఇక మరో మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, గుంటూరు జిల్లా దాసరపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, రిషికేష్ రెడ్డి, సావిత్రి, బ్రహ్మానంద రెడ్డి, రామమ్మ, అలానే వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించగలరు అంటూ. తర్వాత నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి కోరుతున్నారు సోమనాథ జనార్దన, వనజమ్మ, వెంకటపోన, వెంకమ్మ, ఓబలమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, కలనే. వింటున్న శ్రోతలందరి కోసం కూడా సిరివెన్నెల చిత్రం నుంచి పాటను వినిపించినట్టు మెసేజ్ చేశారు. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, నంద్యాల జిల్లా అలగడ్ నుంచి పాలింపోలే కోరుతున్నారు. అల్లరి బావ చిత్త నుంచి పాట కావాలంటూ. తర్వాత శక్తి చిత్త నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యాదవ్జీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డు బాబా వీరంతా కోరుతున్నారు. ఆల్రెడీ పాటను మనం ప్లే చేశాం. ఓకే, మరో మెసేజ్, అల్లుడా మజాక చిత్త నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మొహరి, యశోద, జానకిరాజు. గోపాలరావు గారి అమ్మాయి చిత్త నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు. పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీనాథ్, రవలి, రామకృష్ణ, వైష్ణవ్, విద్వాన్ వీరంతా మహబూబ్నగర్ నుంచి కోరుతున్నారు. తర్వాత వచ్చిన మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, అందరికీ నమస్కారం, మా కోసం ఏదైనా స్నేహానికి సంబంధించి ఒక మంచి పాటను వినిపించినట్టు కోరుతున్నారు. జరిపోతల బుచ్చయ్య, హనుమకొండ, కజిపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి. తర్వాత చూడాలనుంది చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆబేద ఆయేష. ఓకే, మరో మెసేజ్ కూడా వచ్చింది. వీరు ఎక్కడి నుంచి అంటే, నెల్లూరు జిల్లా బుచ్చటిపల్లి నుంచి తబలా మస్తాన్ భాష, అలానే వీరి కుటుంబ సభ్యులు, వీరి ఫ్రెండ్స్ అంతా కోరుతున్నారు. చెల్లెలి కాపురం చిత్త నుంచి మా కోసం ఒక పాటను వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. తర్వాత మరో మెసేజ్ వచ్చింది, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కే పద్మాబాయ్, నార్సంగ్, శివరాణి, జగదీష్, శ్రీవాణి వీరంతా చక్రం చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. అయితే సమయభావంలో వీరు కొన్ని పాటలు వినిపించలేకపోతున్నాం. చివరిగా అదుర్స్ చిత్త నుంచి పాటను వింటారు.

మీరు ఇంతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం సమయం 8:15 వస్తుంది. మరికాసేపట్లో 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రత్యేక కార్యక్రమం రిలీవ్ అంటారు.

0: 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం. డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ప్రముఖ కవిగా, అవధానాల నిర్వాహకునిగా, పరిశోధకునిగా, జాతీయ స్థాయిలో మూడవ వ్యక్తిగా ఈ అవధాన పరిశోధకుడిగా గుర్తింపు పొంది, మరి అలాగే రేడియో కవిగా, విమర్శకునిగా, ప్రయోక్తగా ఇలా ఉన్నటువంటి మార్కాపూర్ పట్టణానికి చెందినటువంటి డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో ఈరోజు మనం ఆకాశవాణితో 90 వసంతాల అనుబంధం గురించి విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్.
2: నమస్కారం నరసింహరావు గారు.
1: ఆకాశవాణితో మీకున్న తొలి అనుబంధం, తొలి జ్ఞాపకం గుర్తుందా?
2: తప్పకుండానండి. ముందుగా నవతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి మన ప్రియతమ ఆకాశవాణి శ్రోతలకి, సిబ్బందికి అందరికీ నమోవాకాలు చెప్తూ ఉన్నాను. రేడియోతో నాది దాదాపు అర్ధ శతాబ్దపు అనుబంధం, రేడియో కళాకారుడిగా 3 దశాబ్దాల బంధం కూడా. మీడియం వేవ్ ట్రాన్సిస్టర్ ద్వారా మా చిన్నప్పటి నుంచే జనజీవనం, మా జీవనం అంతా రేడియో సిగ్నేచర్ ట్యూన్తోనే ప్రారంభమవటం నాకు బాగా గుర్తు. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల అంటూ పొద్దున్నే ఓ సుప్రభాత శ్లోకం వినిపించేది. కమ్యూనికేషన్స్ ప్రాధాన్యత తెలియని రోజుల్లోనే వాగ్భూషణం సుభూషణం అంటూ ఆ శ్లోకంలో ఉన్న చివరి మాటలు నా మీద చాలా ప్రభావం చూపించాయి. మా నాన్న కూడా గ్రంథపాలకులుగా ఉండేవారు. గ్రంథాలయంలో రేడియోతో బంధమే, ఇంట్లో కూడా రేడియోతో బంధమే. వినోదం, సమాచారం, విజ్ఞానం మొత్తం రేడియోతోనే సాగేది.
1: సో ఆ జ్ఞాపకాలన్నీ మీ మదిలో అలాగే ఉన్నాయంటారు?
2: పూర్తిగా అలా పదిలమై ఉన్నాయండి.
1: అయితే ముఖ్యంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి, బాల్యం మీద అలాగే జీవితం మీద ఆకాశవాణి ఎలాంటి ప్రభావం చూపిందంటారు మీ విషయంలో?
2: నా విషయంలో చాలా ప్రభావం చూపిందనే నేను ఘంటాపథంగా చెప్పగలను. పని దినాలతో సహా మా జీవనం మొత్తం రేడియోతోనే సాగుతుండేది. పొద్దున్నే వార్తలు, సుప్రభాత కార్యక్రమాలు, సూక్తి సుధలు, లలిత గీతాలు ఇవన్నీ వినేవాళ్ళం. ఇక సాధారణంగా పని దినాల్లో అయితే స్కూల్కి వెళ్ళాం కాబట్టి మిగతా రేడియో ప్రోగ్రామ్స్ అన్నీ మాకు తెలిసేవి కాదు. కానీ ఆదివారం వస్తే చాలు, పూర్తిగా రేడియోతోనే కాలం గడిచేది. మేము ఏ పని చేస్తున్నా ఇంట్లో నేపథ్యంలో రేడియో స్వరం వినపడుతూనే ఉండేది. జనరంజని సినిమా పాటలు చాలా ఇష్టపడేవాళ్ళం. ఇక బాలానందం, బాల వినోదం కార్యక్రమాలు అసలు వదిలేవాళ్ళమే కాదు. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య అంటూ ఉండేవాళ్ళు న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వరరావు గారు. వాళ్ళ వ్యాఖ్యానాలతో, చిన్నపిల్లల గొంతులతో వచ్చేటువంటి కార్యక్రమాలు మమ్మల్ని చాలా ఆకట్టుకునేవి. బాలానందంలో పిల్లల గొంతులు వింటూ అనుకరిస్తూ మనకు అలా రేడియోలో మాట్లాడే అవకాశం రాలేదే అని అప్పట్లో చాలా బాధపడేవాడిని కూడా.
1: అంటే బాలానందం మీ మనసులో రికార్డ్ అయిపోయింది?
2: చిన్నపిల్లల స్థాయిలోనే రేడియోలో అలా వాళ్ళు ప్రదర్శించగలగటం, నేను కూడా అలా ప్రదర్శిస్తే బాగుండు కదా అనేటువంటి ఒక ఉత్సుకత నేను అలా రేకెత్తించేది చిన్నప్పట్లో. క్విజ్ కార్యక్రమాలు కూడా మేము చాలా ఇష్టపడి వినేవాళ్ళం. కొన్ని ముఖ్యమైన వాటిని రాసుకునేవాళ్ళం కూడా. రేడియో మాకు సమయాన్ని గుర్తు చేస్తూ గడియారంలా కూడా ఉపయోగపడేది. పొద్దునే వార్తలు వస్తున్నప్పుడు సమయాన్ని, తర్వాత వివిధ భారతి కార్యక్రమాల సమయాలు ఇలా గుర్తుండిపోయేవి. సమయాలు గుర్తు చేసేలాగా రేడియో ఉపయోగపడేది మాకు.
1: ఓకే, ఒక కవిగా, విమర్శకునిగా, ప్రయోక్తగా మీ రేడియో ప్రస్థానం గురించి వివరిస్తారా? అంటే మీకున్న అనుబంధాన్ని చెప్పండి.
2: తప్పకుండానండి. 1990 దశకం, దాదాపు 90 దశకం నుండి రేడియోలో వందలాది కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అదృష్టం రావడం నాకు జీవితంలో దగ్గినటువంటి ఒక మహదవకాశం అని చెప్తాను. నేను
1: మర్చిపోలేని
2: అవకాశం. డిగ్రీ పీజీ చదివే రోజుల్లోనే నేను సమస్యాపూర్ణం రాసేవాడిని. నేరుగా రేడియో స్టూడియోలో మాత్రం కూర్చొని నా స్వరం రికార్డ్ అయింది

0: 1994లో మద్రాస్ రేడియో కేంద్రంలో, అది కూడా డిసెంబర్ నెల 15వ తేదీ. ఇది ఖచ్చితంగా గుర్తు. నేను అప్పుడు మా స్నేహితులు అందరితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. తొలిగా కరుణశ్రీ గురించి సాహిత్య ప్రసంగం. అప్పట్లో కూడా ఈ సమయం ఉపన్యాసాల సమయ నిర్దేశం 13 నిమిషాలే. 13 నిమిషాల ప్రసంగం అంటూ కాంటాక్ట్ లెటర్ వచ్చింది. నేను ఏదో శ్రమ పడ్డాను, రాసుకున్నాను, చదువుకున్నాను, మా స్నేహితులు కూడా వినిపించాను. తీరా రేడియో స్టేషన్లో మైకు ముందు కూర్చోగానే ఆ చల్లని వాతావరణంలో నా శరీరం కూడా చల్లబడిపోయేలాగో. మైకు ముందు కూర్చుంటే తడారిపోవటం నా తొలి అనుభవం. గొంతులో తడారిపోయింది, ఏదో బెరుకు, అసౌకర్యం. పాత మ్యాగ్నెటిక్ టేపులు ఉండేవి, సిటీఆర్లు ఉండేవి అప్పుడు రికార్డింగ్ కోసం. సిటీఆర్లో రికార్డింగ్ చేయడానికి 13 నిమిషాల నా ప్రసంగం మధ్య మధ్యలో బ్రేక్లు పడుతూ దాదాపు 40 నిమిషాలు పట్టింది. ఇది నా తొలి జ్ఞాపకం రేడియోలో. ఈ రకం మనస్థితి నుంచి చిన్నగా దాన్ని అధిగమిస్తూ మద్రాసు మొదలు తిరుపతి, కర్నూలు, విజయవాడ, కడప, మార్కాపురం, హైదరాబాద్, ఇలా అన్ని కేంద్రాల్లో ఆలవోకగా వందల ప్రసంగాలు, కవితాలాపాలు చేయటం రేడియోతో నాకు దృఢమైనటువంటి బంధానికి ఓ తీపి గుర్తునమాట. ఇక నేను రాసినటువంటి గుడ్డిపూలు, దశమగ్రహం, హరివిల్లు అలాంటి నాటికలు రేడియో ద్వారా ప్రసారమై చాలా తృప్తినిచ్చాయి. మార్కాపురం కేంద్రం నుంచే గుడ్డిపూలు తొలిసారిగా ప్రసారమైంది. శతవంశంతాల వేటపాలెం సారస్వతి నికేతనాన్ని డాక్యుమెంటరీగా చేశాం. మీ అందరు కూడా దాంట్లో భాగస్వాములుగా అక్కడికి వచ్చారు. ఇది ఒక తీపి జ్ఞాపకం. పరశురామ ఏకపాత్ర, కథలు, కవితలు, ప్రసంగాలు ఇలాంటివి సాగుతూనే ఉన్నాయి. ప్రయోక్తగా, అనుసంధాతగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. సంక్రాంతి, ఉగాది కవి సమ్మేళన నిర్వహించాను. ఇవన్నీ కళాకారుడిగా, రేడియో అభిమానిగా, సాహిత్యాభిలాషిగా నన్ను ఒక స్థాయి నుండి మరో స్థాయికి చేర్చినటువంటి అంశాలు. ఇవన్నీ రేడియో ద్వారా దక్కిన అంశాలే.
1: ఇక్కడ ఒక ప్రశ్న
0: సార్.
1: ఇప్పుడు చెప్పారు మీరు, నాకు ఆకాశం ద్వారా దక్కింది, గుర్తింపు వచ్చింది ఒక స్థాయి నుంచి. ఆకాశవాణి కవులను, కళాకారులను ప్రోత్సహిస్తుంది, ప్రోత్సహిస్తుంది కూడా. మరి మీకు దక్కిన గౌరవం అంటే కవుల పరంగా ఎలా ఉందంటారు?
0: రేడియో ప్రధాన ఉద్దేశం వ్యాపారం కాదు. ప్రధాన కారణంలోనే రేడియో సమాజాన్ని ప్రతిబింబించేలాగా తన కార్యక్రమాలు రూపొందించుకుంటుంది అనడానికి ఇది ఒక ప్రబల సాక్ష్యం. కవులను, కళాకారులను గౌరవిస్తూ కార్యక్రమాలు రూపొందించడంలో రేడియోది ఒక ప్రత్యేక స్థానం. సాధారణంగా పాటలాగా కనిపించే అమూల్యమైన జానపద గీతాలను కూడా రికార్డ్ చేసి అందులోని విజ్ఞానాన్ని వెలికి తీసేలా రేడియోనే ఊతమిస్తుంది. లలిత గీతాలు, హరికథలు, బుర్రకథలు, నాటికలు, నాటకాలు, చర్చోపచర్చలు, ఇలా ఎన్ని కార్యక్రమాలు, వీటన్నింటిని వినిపిస్తూ మనసులోని కల్మషాలు తొలగేలాగా రేడియో మాత్రమే ప్రజల మనసుల్ని ప్రచోదనం చేస్తుంది.
1: కొన్ని ఉదాహరణలు చెప్పండి.
0: కవితలు, ప్రసంగాల ద్వారా, జనరంజక హాస్యం ద్వారా విలువల్ని ప్రతిపాదించడంలో రేడియోది ఒక ప్రత్యేక పాత్ర. ముఖ్యంగా జంధ్యాల లాంటి వారి హాస్యం, ఆయన ఎన్నో ఇంటర్వ్యూలు నేను రేడియో ద్వారానే విన్నాను. రేడియోలో వింటూ హాస్యం పండించడం అంటే ఆయందే ప్రత్యేక స్థానం. ఇలా కొన్ని విషయాలు. అలాగే ఉషశ్రీ మొదలు ఏలూరుపాటి అనంతరామయ్య గారు, జేవి సుబ్బారాయుడు గారు, అన్నదాన చిదంబర శాస్త్రి గారు, చెన్నాప్రగడ తిరుపతిరావు గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు, ఇలా ఎందరో మహానుభావులు రేడియోలో ఉపన్యాసాలు చెప్తూ ఉంటే సాధారణ పామర జనులు కూడా రేడియోల దగ్గర చెవులు రిక్కిచ్చి వినేవాళ్ళు. ఇవి సమాజం మీద రేడియో చూపిన ప్రభావానికి, చూపుతున్న ప్రభావానికి కూడా ఇవాళకి ఉదాహరణలే.
1: ప్లాట్ఫామ్ మీద అనేక మాధ్యమాలు వస్తున్నాయి. ఆ కాలానికి ఈ కాలానికి ఉన్న తేడాను గమనించారా?
0: కాలం అనే దానికే పరిణామశీలత అనేటువంటి గుణం ఉంటుంది. 50 ఏళ్ల క్రితం రేడియో ఒక్కటే సమాచార సామధనం. ఆ తర్వాత దూరదర్శన వచ్చింది. రేడియో, దూరదర్శన్, ఈ రెండు కూడా ప్రజల ప్రాధాన్యతకే, ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సమాచార విప్లవంలో ఉన్నాం మనం. స్మార్ట్ ఫోన్ రూపంలో ప్రతి ఒక్కళ్ళ అరచేతిలో వందల కొద్ది ఛానళ్ళు, వినోదాలు, ఇంకా అనేకానేక అవకాశాలు. వీటితో పాటే రేడియో కూడా పోటీ పడుతోందని చెప్పేందుకు ఒక ఆకాశవాణి అభిమానిగా నేను గర్వపడతాను. సెల్ ఫోన్ యాప్ల ద్వారా నిజానికి రేడియోలు ఇప్పుడు పెరిగినట్టు లెక్క.
1: అవునండి.
0: పాత రేడియో విధానంలో సిగ్నల్ అందే విధానాన్ని బట్టి ఒకే ప్రదేశంలోనే కొన్ని స్టేషన్లే వినే అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. ఎక్కడి నుండైనా, ఏ స్టేషన్ ప్రసారం చేసే ఏ కార్యక్రమానైనా ఎవరైనా వినొచ్చు. ముఖ్యంగా మళ్లీ మళ్లీ కార్యక్రమం వినాలంటే గతంలో రేడియోకు సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు రేడియో స్టేషన్స్ సోషల్ మీడియా యాప్ల ద్వారా కూడా కొన్ని అమూల్యమైన కార్యక్రమాలని రికార్డ్ చేయడం ప్రారంభించాయి. దీనివల్ల పదే పదే వినాలన్నటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సోషల్ మీడియా యాప్ ద్వారా మళ్ళా ఆ రేడియో కార్యక్రమాన్ని వినేటువంటి వెసులుబాటును కూడా మనకు ఆకాశవాణి కల్పించింది. ఎన్ని మాధ్యమాలతో, ఎన్ని ఛానళ్లతో పోటీ పెరిగినా కళల ప్రాధాన్యత, మహిళా కార్మిక

0: కర్షక, శ్రామిక, బడుగు, బలహీన వర్గాల జనశ్రేయస్సు, వాళ్ల ఊహలకు తావివ్వని ప్రామాణికత, ఖచ్చితత్వం పరంగా రేడియో తన స్థానాన్ని ఎప్పటికప్పుడు సుస్థిరం చేసుకుంటూనే ఉందని నా విశ్వాసం.
1: అందుకే అంటారు కదా, బహుజన హితాయ బహుజన సుఖాయ అని.
0: అవునండి, రేడియో ప్రధాన స్లోగన్ కదా అదే, బహుజన హితాయ బహుజన సుఖాయ.
1: అవును,
0: అందరి మేలు కోరడం, అందరి సౌఖ్యం కోసం మార్గనిర్దేశనం చేయడం రేడియో ప్రాధాన్యత అంశం.
1: దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాల మీకు అనుబంధం ఉంది ఆకాశవాణి తోటి. మీకు బాగా గుర్తుండి అంటే వ్యక్తిగత జ్ఞాపకాలు కానివ్వండి, అనుభవాలు కానివ్వండి, మీకు నచ్చిన సంగీత సాహిత్య కార్యక్రమాలు ఏమైనా గుర్తున్నాయంటారా?
0: చాలా కార్యక్రమాలు గుర్తున్నాయండి. చిన్నప్పుడు సంక్షిప్త సినిమా కథలు వినేవాళ్ళం రేడియోలో, క్విజ్ కార్యక్రమాలు వినేవాళ్ళం, కరెంట్ అఫైర్స్ వినేవాళ్ళం, ఇంకా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు సంగీతాల్లో రేడియో సంగీతం కూడా డిఫరెంట్ గా అనిపించేది. మా చిన్నప్పుడైతే మావిడి చెట్టుకు అల్లుకున్నది మాధవి లత కొట్టి అంటూ వేదవతి ప్రభాకర్ గారు అనుకుంటాను, ఆవిడ పాడేటువంటి లలిత సంగీతం చెవులు రిక్కించి వినేవాడిని, ఆ పాట హమ్మింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇక పాలగుమ్మి విశ్వనాథం గారు, కృష్ణవేణి తరంగాలు, రావు బాలసరస్వతి గారు, విజయలక్ష్మి గారు, ఓలేటి వెంకటేశ్వర్లు గారు, నూకల చినసత్యనారాయణ గారు, ఇంత మహనీయులు పాడుతుంటే శిశురువేత్తి పసురువేత్తి వేత్తి గానరసం ఫణిహి అనేటువంటి శ్లోకం గుర్తొచ్చేది. తుమ్మి పువ్వులు తెచ్చి నీకు పూజలు నువ్వు సేతమంటే తుమ్మి పువ్వుల మీద గండు తుమ్మిద ఎంగిలంటున్నాది శంభు అంటూ బాలమురళీకృష్ణ ఆలపించిన గీతాలు అలరించేవి. మద్రాసు రేడియో కేంద్రం నుండి మంగళంపల్లి వారు నేను ఇద్దరం ఒకేసారి రికార్డింగ్ థియేటర్లో పాల్గొనడం నా జీవితంలో రేడియో స్టేషన్తో పెనవేసుకున్నటువంటి ఒక మధుర అనుభూతి. ఇక సాహిత్య విషయంలో 90 నుండి 92 దాకా నేను సమస్యాపూర్ణలు చేశాను. ఆ తర్వాత ప్రయోక్తగా చాలా కార్యక్రమాలు, వ్యాఖ్యాతగా పనిచేశాను. ఎందరో కవులకి, నాలాంటి ఎందరో కవులకి, కళాకారులకు కూడా రేడియో ఊతమిచ్చింది, ఉన్నతికి దోహదపడింది.
1: చివరిగా ఒక రేడియో అభిమానిగా మీ సందేశం ఏమిటంటారు?
0: ఒక శ్రోతగా, కళాకారుడిగా నేను రేడియో కుటుంబ సభ్యుడిని. కళార్చన పేరుతో కవులతో కళాకారులతో పరిచయం చేసే కార్యక్రమాన్ని రూపకల్పన చేయడంలో నేను భాగస్వామిని. భారత భాగవత పురాణ వాంగ్మయం ఇచ్చేటువంటి సామాజిక స్ఫూర్తిని శ్రోతలతో పంచుకోవడంలో, అనౌన్సర్ల నియామకాల్లో శిక్షణ ఇవ్వడంలో, ఇంకా రేడియో తలపెట్టిన అనేక కార్యక్రమాల్లో నేను భాగస్వామిని. నా దృష్టిలో ఆకాశవాణి భారతీయ సాంస్కృతిక వైభవానికి, రానున్న భవిష్య ప్రగతికి సిసలైన వారధి, గతాన్ని గుర్తు చేస్తూ భవితను చూపించేటువంటి మార్గదర్శి, అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవేణి, స్వరాలతో మైమరపించే వీణాపాణి, నిక్కచ్చి సమాచార ధర్మవాణి, విశ్వకీర్తినొందించిన విమలవాణి, నవతి ఉత్సవ ఆకాశవాణి, అద్భుత జ్ఞానమిచ్చే అమృత పేణి అంటాను నేను.
1: చాలా ధన్యవాదాలు మసుదన్ గారు.
0: నమస్కారం.
1: విలువైన అనుభవాలు, అభిప్రాయాలు మా శ్రోతలతో పంచుకున్నాను.
0: చాలా సంతోషం నరసింహారావు గారు, మాకు మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి రేడియో నాలాగే ఎంతో మంది కవులకు, కళాకారులకు కూడా వేదికనిస్తూ సమాజ అభ్యున్నతికి దోహదపడాలని, పడుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్తే.
2: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: హే గురు, జరా చూసినడు అటు ఇటు చూసినడు, కింద పైన చూసినడు, అడుగడుగునా చూసినడు. హే గురు,
2: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండి పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
3: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.
4: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
5: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
4: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
5: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
4: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
5: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
4: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య కూడా భారత్ పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం విబిజి రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జయింట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, వారి నైపుణ్యాలకు అనుగుణంగా అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా 19వ విడతలో భాగంగా ప్రధానమంత్రి ఈరోజు 51,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 47 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఉన్నత విద్య, ఆర్థిక సేవలు వంటి కీలక కేంద్ర ప్రభుత్వ శాఖల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ యువత ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించేందుకు భారత్ వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ఆయన తెలిపారు. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దాలనే నిబద్ధతతో ప్రతి భారతీయుడు పనిచేస్తున్నాడని తెలిపారు. పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి, సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక కీలకమైన సాధనంగా పనిచేస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूँ मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
0: ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్, అమెరికా కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 4 రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రధానమంత్రిని ఈరోజు ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న పురోగతి, ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, అనుసంధానం, విద్య, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన నిరంతర పురోగతి గురించి మార్కో రూబియో నరేంద్ర మోదీకి వివరించారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు భారతదేశం మద్దతును, చర్చలు, దౌత్యం ద్వారా సంఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న పిలుపును ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. కాగా మార్కో రూబియో ఈ నెల 26న జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఈరోజు భారత్కు వచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం విబిజి రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ఈ ముసాయిదా నిబంధనలపై ఎవరైనా తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోగా పరిశీలన కోసం సమర్పించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ చట్టం, 20 ఏళ్ల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వచ్చింది. ఈ కొత్త చట్టం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్ధమైన

0: ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ముసాయిదా నియమాలను రూపొందించినట్లు ఆ శాఖ పేర్కొంది. ఈ ఏడాది జూలై నుండి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో అమల్లోకి వచ్చేలా వీబీజీ రామ్జీ చట్టం 2025ను ఈ నెల 11వ తేదీన నోటిఫై చేశారు. రాజస్థాన్లోని దండేవాలా క్షేత్రంలో చమురు పరిశ్రమ కొత్త గ్యాస్ నిక్షేపాలను కనుగొందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భూమికి దగ్గరగా ఉండే సాన్ ఫార్మేషన్ నుండి మొదటిసారిగా రోజుకు దాదాపు 25,000 ప్రామాణిక క్యూబిక్ మీటర్ల సహజ వాయువు ఉత్పత్తి కావడం ఒక ముఖ్యమైన విజయమని ఈరోజు సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇది దేశీయ ఇంధన ఉత్పత్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని, అలాగే ఇంధన స్వయం సమృద్ధి దిశగా భారతదేశ ప్రయాణానికి ఊతమిస్తుందని ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య భారతదేశం బలమైన ఆర్థిక పునాదులను, పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఏప్రిల్లో నమోదైన ఎగుమతుల వృద్ధి వేగం మే నెలలో కూడా కొనసాగిందని, ఇది ప్రపంచ ప్రతికూలతల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తోందన్నారు. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చుల నుండి రైతులను రక్షించడానికి పెరిగిన ఎరువుల ధరల భారాన్ని ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు. భవ్య పథకం ద్వారా ప్రభుత్వం మరో వ్యాపార సౌలభ్యం కల్పించే చర్యను కూడా ప్రారంభిస్తోందని, దీని కింద దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 33,600 కోట్లకు పైగా కేటాయింపులతో భారత్ ఔద్యోగిక వికాస్ యోజన కింద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనుందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
1: हमारी कोशिश है देश भर में पार्क का फैलाव हो, जहाँ जहाँ इन्वेस्टर और इंडस्ट्री को भी उत्साह है, जहाँ लोगों को लगता है कि इंडस्ट्री को अच्छी सुविधाएं मिलेंगी, हैंड होल्डिंग अच्छी होगी, बिजली, सड़क, पानी, अन्य सुविधाएं राज्य सरकार भी उपलब्ध कराएगी, और एक सारथी के नाते हम काम करना चाहते हैं. राज्य सरकारों से भी यही अनुरोध है कि हम सारथी बने औद्योगिक जगत के प्रगति में.
0: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ కోసం ఎన్టీఏ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. విద్యార్థులు neet.nta.nic.in అధికారిక వెబ్సైట్ ద్వారా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ నీట్ పోర్టల్లో లాగిన్ అయి రీఫండ్ లింక్పై క్లిక్ చేసి బ్యాంకు వివరాలు నమోదు చేయాలి. ఇక మరోవైపు, రద్దయిన నీట్ యూజీ 2026 పునఃపరీక్షను జూన్21న తిరిగి నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఇప్పటికే నమోదు చేసుకున్న విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అదనపు పరీక్ష ఫీజు కూడా ఉండదని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు నష్టపోయి 120 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమి పాలైతే సెమీఫైనల్స్ చేరుకునే అవకాశాన్ని కోల్పోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీపీబీకి చెందిన మహిళా బృందం మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహణ యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. 11 మంది మహిళా పర్వతారోహకులు, 3 సాంకేతిక సహాయక సిబ్బందితో కూడిన 14 మంది సభ్యుల బృందం ఈ నెల 21న నేపాల్ నుండి సౌత్ కోల్ మార్గం ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిందని ఐటీపీబీ ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణం. మధ్య భారతదేశంలో రాబోయే వారం రోజుల పాటు తీవ్ర వడగాలుల పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఆగ్నేయ రాష్ట్రాలలో ఈ నెల 26వ తేదీ వరకు, అలాగే వాయువ్య భారతదేశంలో 29 వరకు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. అదేవిధంగా పశ్చిమ హిమాలయ ప్రాంతంలో 4 నుండి 6 డిగ్రీల సెల్సియస్, దక్షిణ భారతదేశంలో 2 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇక రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు

0: కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య కూడా భారత్ పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం విబీజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జయంట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: 8.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్ర జగత్ శీర్షికన హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా ఏ జెంటిల్మ్యాన్ ఈ చిత్రం నుండి అర్జిత్ సింగ్ శ్రేయా ఘోషల్ పాడిన గీతం.

మీరు ఇంతవరకు చిత్రజగత్ శీర్షికన హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.